0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడను. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును మా వద్ద పళ్లు శుభ్రపరచుట పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట పిప్పిపళ్లను తీసివేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట క్లిప్ ట్రీట్మెంట్ చేయుట కట్టుడు పళ్లు కట్టుట ఇంప్లాంట్ వేయుట చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట డెంటల్ సిటీ స్కాన్లు తీయుట పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4. రెడీ విష్ణు 90.4 శ్రోతులందరికీ పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని అంతఃస్రావిక గ్రంథులు పీయూష గ్రంథి అనే పాఠం వింటారు.
1: అబ్బా, ఏమిటా హడావిడి? స్కూల్ నుండి రావడం లేటైందే నీకు?
2: మరేమో, మా ఫ్రెండ్ హిమలేదు, తనకి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు. చాలాసార్లు పాస్కి వెడుతోంది, దాహం దాహం అంటోంది, అలా నీళ్లు తాగుతూనే ఉంటుంది. వాళ్ళు డాక్టర్ గారికి చూపిస్తే ఏవేవో పరీక్షలు చేయించారట. చివరికి డయాబెటిస్ ఇన్సిపిడస్ అన్నారుట. మందులు వాడుతోంది, స్కూల్కి సరిగ్గా రావడం లేదు. వాళ్ళిల్లు స్కూల్ పక్కనే కదా, అందుకని నేను హరిని వెళ్ళి చూసొస్తున్నాం. బాగా నీరసంగా ఉందక్కా.
1: అయ్యో పాపం, వాసోప్రెసిన్ లోపం అన్నమాట.
2: వాసోప్రెసిన్ అదేమిటి? ఇన్సులిన్ తగ్గితే డయాబెటిస్ వస్తుందని అందరూ అంటారు, ఈ వాసోప్రెసిన్ ఏమిటి?
1: ఇన్సులిన్ లాగే అది కూడా ఒక హార్మోన్. పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్ స్రవించే హార్మోన్లో అది కూడా ఒకటి. ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి డయాబెటిస్ మిలిటస్. ఈ వ్యాధినే మధుమేహం అని కూడా అంటాం.
2: అక్కా, హార్మోన్లంటే ఏమిటి? మన శరీరంలో ఎన్ని రకాల హార్మోన్లుంటాయి? అవి ఏం పనులు చేస్తాయి? వాటిని స్రవించే గ్రంథులు ఎక్కడ ఉన్నాయి? నాకు చెప్పవా ప్లీజ్?
1: అబ్బా, ఇన్ని ప్రశ్నలొక్కసారి అడిగితే ఎలా? చెప్తాను. ఒక పని చేద్దాం రాణి, డాక్టర్ మామయ్యతో నాకు పనుంది. సాధారణంగా మామయ్య ఈ టైంలో తీరిగ్గానే ఉంటాడు, అందుకని ఫోన్ చేసి అడిగాను రమ్మన్నాడు. మామయ్య అయితే ఇంకా బాగా చెప్తాడు. వెళ్దామా మనం మామయ్య దగ్గరికి?
2: సరే.
1: నమస్కారం మామయ్య.
3: రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. అలా కూర్చోండమ్మా. ఇప్పుడు చెప్పురామా, ఏదో పనుందని ఫోన్ చేశావు, ఏమిటది?
1: నా పని తర్వాత చెప్తా గాని, రాణి హార్మోన్ల గురించి వాటిని స్రవించే గ్రంథుల గురించి చెప్పమని నన్ను అడిగింది. నువ్వైతే బాగా చెప్తావని ఇక్కడికి తీసుకొచ్చా. నాకు కూడా వాటి గురించి మరింత తెలుసుకోవాలనుంది. చెప్పండి మామయ్య.
3: సరే, అలాగే తప్పకుండా చెప్తాను. హార్మోనుల్ని స్రవించే గ్రంథులు అంతఃస్రావీ గ్రంథులు. వాటి గురించి, అవి చేసే పనుల గురించి తెలుసుకుంటే హార్మోనుల గురించి తెలుస్తుంది. అందుకని నేను మీకిప్పుడు అంతఃస్రావీ గ్రంథుల గురించి చెప్తాను. శ్రద్ధగా వినండి.
2: ఓ, అలాగే.
3: మన శరీరంలో వివిధ అవయవాల మధ్య సమన్వయం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హార్మోన్లు అనే రసాయన పదార్థాల ద్వారా, రెండోది నాడీ ప్రచోదనాల వల్ల. రాణి అడిగిన ప్రశ్నకు గ్రంథుల గురించి, అవి స్రవించే హార్మోన్ల గురించి వివరిస్తే సరిపోతుంది. రాణి, మన శరీరంలో ఉండే కొన్ని గ్రంథుల పేర్లు చెప్పు.
2: లాలాజల గ్రంథులు, జఠరరస గ్రంథులు, కాలేయం, క్లోమం, ఆంత్రరస గ్రంథులు.
3: వెరీ గుడ్. ఈ గ్రంథుల స్రావాలు ఎక్కడికి విడుదలవుతాయి?
2: లాలాజల గ్రంథుల స్రావం నోటిలోకి, జఠరరస గ్రంథుల స్రావం జీర్ణాశయంలోకి, కాలేయం క్లోమం స్రవించే స్రావాలు ఉత్తరాంతరం లేక ఆంత్రమూలంలోకి, ఆంత్రరస గ్రంథుల స్రావం చిన్న ప్రేగులోకి.
3: చాలా బాగా చెప్పావు. ఈ గ్రంథులు వివిధ అవయవాల్లోకి, శరీర భాగాల్లోకి స్రావాల్ని విడుదల చేస్తాయి. అలా స్రావాలు విడుదలవటానికి వీలుగా వాటికి నాళాలుంటాయి. అందుకని వీటిని బహిస్రావీ గ్రంథులు లేక నాళాలు కలిగిన గ్రంథులు, ఎక్సోక్రైన్ ఆర్ డక్ట్ఫుల్ గ్లాండ్స్ అని అంటాం.

0: ఇలా కాకుండా కొన్ని గ్రంథుల స్రావాలు నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. ఈ గ్రంథులకి నాళాలేవీ ఉండవు. అందువల్ల వీటి స్రావాలు రక్తం ద్వారానే ఏ భాగాలకు చేరాలో ఆ భాగాలకు చేరతాయి. అందుకని వీటిని అంతఃస్రావీ గ్రంథులు లేక నాళాలు లేని గ్రంథులు, ఎండోక్రైన్ ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్ అని అంటారు. ఈ గ్రంథులు స్రవించే విధానాన్ని బట్టి వాటి స్రావాల్ని బహిస్రావాలు, అంతఃస్రావాలు అని పిలుస్తాం. అంతఃస్రావీ గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాల్ని హార్మోన్లు అని అంటాం.
1: ఎంజైముల్లాగే అంతఃస్రావాలు లేక హార్మోన్లు కూడా ప్రోటీన్సేనా మామయ్యా?
0: ప్రోటీన్స్ అవ్వచ్చు, బయోజెనిక్ అమైన్స్ అవ్వచ్చు, లేదా స్టిరాయిడ్లు కూడా కావచ్చు. స్థూలంగా చెప్పాలంటే మన శరీరంలోనూ పర్యావరణంలోనూ వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరం దానిలోని భాగాల పనులను సమన్వయం చేయడానికి ఉపయోగపడే రసాయన పదార్థాలే అంతఃస్రావాలు లేక హార్మోన్లు. విచిత్రమేమిటంటే ఇవి ఉత్పత్తి అయ్యేది ఒకచోటైతే ప్రభావాన్ని చూపేది మరొకచోట. ప్రవహించడానికి నాళాలు లేవు కనుక రక్తం ద్వారానే చేరవలసిన చోటికి చేరతాయి, జీవనక్రియల్లో వినియోగించబడతాయి. ఇంకా శరీరధర్మ ప్రక్రియల్ని, అంటే ఫిజియోలాజికల్ ప్రాసెస్ని వేగవంతం చేస్తాయి. కణాల పెరుగుదలకి, ప్రోటీన్ల సంశ్లేషణానికి ఉపయోగపడతాయన్నమాట.
1: మరి ఒక హార్మోను ఒక రకమైన కణజాలం మీదే పనిచేస్తుందా లేక వివిధ రకాల కణజాలాల మీద కూడా పనిచేస్తుందా?
0: ఒక హార్మోను ఒక రకమైన కణజాలం మీద గాని, అవయవం మీద గాని, లేదా వ్యవస్థ మీద గాని పనిచేయొచ్చు. అంటే ఒక హార్మోను ఒక రకమైన కణజాలం మీద పనిచేయొచ్చు, లేదా వివిధ రకాల కణజాలాల మీద కూడా పనిచేయొచ్చు. ఇంకో విశేషమేమిటంటే ఒక అంతఃస్రావీ గ్రంథి స్రవించిన హార్మోన్లు ఇతర అంతఃస్రావీ గ్రంథుల మీద కూడా ప్రభావాన్ని చూపగలుగుతాయి. అందువల్ల హార్మోనులు ప్రత్యేకించి ఏ కణజాలం మీద లేక ఏ అంగం మీద పనిచేస్తాయో దాన్ని ఆ హార్మోను యొక్క నిర్వాహక కణజాలం లేదా నిర్వాహక అంగం అని అంటాం. ఒక నిర్వాహక కణజాలం లేక నిర్వాహక అంగం మీద ఒక హార్మోనే పనిచేయొచ్చు లేక అనేక హార్మోన్లు పనిచేయొచ్చు.
2: అమ్మో, మన శరీరం మీద హార్మోన్ల ప్రభావం చాలా ఉందన్నమాట. మరి మన శరీరంలో ఎన్ని రకాల హార్మోన్లున్నాయి? వాటిని స్రవించే అంతఃస్రావీ గ్రంథులు ఎక్కడ ఉన్నాయి?
0: మన శరీరంలో వివిధ రకాల అంతఃస్రావీ గ్రంథులున్నాయి. అవి వివిధ రకాల హార్మోనుల్ని స్రవిస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకుందాం, సరేనా?
2: సరే మావయ్య, చెప్పండి.
0: రమా, నీకు తెలుసా, చెప్పగలవా?
1: చెప్పగలను మావయ్య. పీయూష గ్రంథి పిట్యుటరీ గ్లాండ్, అవటు గ్రంథి థైరాయిడ్ గ్లాండ్, పార్శ్వ అవటు గ్రంథులు పారాథైరాయిడ్ గ్లాండ్స్, అధివృక్క గ్రంథులు అడ్రినల్ గ్లాండ్స్, క్లోమం ప్యాంక్రియాస్, బీజకోశాలు గొనాడ్స్.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇవన్నీ చాలా ముఖ్యమైన అంతఃస్రావీ గ్రంథులన్నమాట.
2: అవి స్రవించే హార్మోన్లేమిటి, వాటి పనులేమిటి మావయ్య?
0: చెప్తున్నా, కంగారు పడకు. ఈ గ్రంథులన్నింటిలోనూ పీయూష గ్రంథి ప్రధానమైంది. కనుక మొట్టమొదట పీయూష గ్రంథి గురించి తెలుసుకుందాం.
1: పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి లేక మాస్టర్ గ్లాండ్ అంటారు కదా మావయ్య?
0: అవును, ఎందుకంటే ఇది అంతఃస్రావీ గ్రంథులన్నింటినీ నియంత్రించగలదు. ఇంకా నాడీ వ్యవస్థకు, అంతఃస్రావీ వ్యవస్థకు వారధిలా పనిచేస్తుంది.
2: అంత పనిచేస్తుంది కనుక అన్ని గ్రంథుల కంటే పెద్ద సైజులో కూడా ఉంటుందా?
0: అబ్బే, ఏం కాదు, బఠానీ గింజ సైజులో ఉంటుంది. చిన్న కాడవంటి భాగంతో మెదడుకు అంటిపెట్టుకుని ఉంటుంది. పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక అనే మూడు తమ్మెల్ని కలిగి ఉంటుంది.
2: మూడు లంబికలు హార్మోన్ని స్రవిస్తాయా?
0: స్రవిస్తాయి. ఆ హార్మోనుల్లో ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం. పూర్వలంబిక 6 ముఖ్యమైన హార్మోనుల్ని స్రవిస్తుంది. అవి సొమటోట్రాఫిక్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎడ్రినోకార్టికోట్రాఫిక్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోను లేక ఇంటర్స్టీషియల్ సెల్ హార్మోన్, ప్రొలాక్టిన్. వీటిలో పై నాలుగింటికి అవి చేసే పని వాటి పేర్లోనే ఉంది. రమా, నీకు తెలుసా, చెప్పగలవా?
1: చెప్పగలను మావయ్య. సొమటోట్రోఫిక్ అంటే శరీరం పెరుగుదలకు తోడ్పడేది. అందువల్ల సొమటోట్రోఫిక్ హార్మోను శరీర కణజాలాల మీద ప్రభావం చూపుతుంది. ఇక రెండవది థైరాయిడ్.

0: థైరాయిడ్ స్టిమ్యులేటింగ్, అంటే థైరాయిడ్ను ప్రేరేపించేది. మూడవది ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోను. ఎడ్రినో అని ఉంది గనక ఎడ్రినల్ గ్రంథి మీద ప్రభావం చూపించేది అయ్యుంటుంది. ఇక నాలుగవది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను. ఇది స్త్రీ బీజకోశ పుటికలు లేక గ్రాఫియన్ ఫాలికల్స్ మీద ప్రభావం చూపిస్తుంది.
1: వెరీ గుడ్ రమా, చాలా చక్కగా చెప్పావు. మొదటిదైన సొమటోట్రోఫిక్ హార్మోన్ని పెరుగుదల హార్మోన్ లేక గ్రోత్ హార్మోన్ అని అంటారు. ఇది అంగాల ఎముకల పెరుగుదలకు సాయపడుతుంది. ఇది ఎక్కువగా స్రవించబడితే ఆ వ్యక్తి బాగా పొడవుగా అతి దీర్ఘకాయత్వం కలిగి ఉంటాడు. తక్కువగా స్రవించబడితే పొట్టిగా మరుగుజ్జులవుతారు.
2: అంటే ఎక్కువగా స్రవించినా తక్కువగా స్రవించినా ప్రమాదమేనన్నమాట.
1: అవును. రెండవదైన థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను థైరాయిడ్ని ప్రేరేపించి అది సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. మూడవది ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. ఇది ఎడ్రినల్ గ్రంథిని ప్రేరేపించి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. నాలుగవదైన ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను స్త్రీలలో గ్రాఫియన్ ఫాలికిల్స్ పెరుగుదలకు, హార్మోన్లు సక్రమంగా స్రవించడానికి ఉపయోగపడుతుంది. పురుషుల్లో అయితే హార్మోన్ల స్రావానికి, శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఐదవదైన లూటినైజింగ్ హార్మోను స్త్రీలలో అండం విడుదలని, హార్మోనుల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇంటర్స్టీషియల్ హార్మోను పురుషుల్లో శుక్రకణాల విడుదలని, హార్మోన్ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇక ఆరవదైన ప్రొలాక్టిన్ గర్భవతుల్లో వక్షోజాల పరిమాణం పెరగడానికి, ప్రసవమైన తరువాత పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
2: పీయూష గ్రంథిలో ఒక్క పూర్వలంబిక ఇన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుందా? మరి మధ్యలంబిక, పరలంబిక కూడా ఇన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయా?
1: ఇన్నింటిని ఉత్పత్తి చేయవు, కాని అవి ఉత్పత్తి చేసే హార్మోన్ల ప్రభావం మాత్రం ఎక్కువే. మధ్యలంబిక మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మంలో ఉండే నలుపు రంగు వర్ణద్రవ్యాన్ని ప్రేరేపిస్తుంది. దీనివల్లే చర్మానికి రంగొస్తుంది. పరలంబిక రెండు ముఖ్యమైన హార్మోనుల్ని స్రవిస్తుంది. వాటిలో మొదటిది వాసోప్రెసిన్, రెండవది ఆక్సిటోసిన్.
2: అంటే వాసోప్రెసిన్ పీయూష గ్రంథిలోని పరలంబిక నుండి ఉత్పత్తి అవుతుందన్నమాట.
1: ఎస్, యూఆర్ రైట్. ఈ వాసోప్రెసిన్నే యాంటీడయ్యూరిటిక్ హార్మోన్ అని కూడా అంటాం. ఇది మూత్రం సక్రమంగా సరైన పరిమాణంలో విసర్జించబడటానికి, రక్తపీడనాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది గనక సరైన పరిమాణంలో ఉత్పత్తి కాకపోతే మూత్రం చాలా ఎక్కువగా, అంటే రోజుకి దాదాపు 25 లీటర్లకు పైగా విసర్జించబడుతుంది. దాహంగా ఉంటుంది, బాగా నీరసంగా ఉంటుంది. ఈ వ్యాధి పేరే డయాబెటిస్ ఇన్సిపిడస్.
2: అదా సంగతి, అందుకే పాపం హిమ అంత బాధపడుతోంది.
1: అవును, హిమలో వాసోప్రెసిన్ తగినంతగా ఉత్పత్తి కావడం లేదు, కనుకనే ఆమెకు డయాబెటిస్ ఇన్సిపిడస్ వచ్చింది.
2: మరి డయాబెటిస్ మిలిటస్ అంటే?
0: అది కూడా దాదాపుగా ఇదే లక్షణాలతో ఉంటుంది, కాని దానికి కారణం మాత్రం వాసోప్రెసిన్ కాదు, క్లోమన్ నుండి స్రవించబడే ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటిస్ వ్యాధి వస్తుంది.
1: అవును, క్లోమన్ గురించి తెలుసుకునేటప్పుడు దాని గురించి చెప్తాంలే. పీయూష గ్రంథి పరలంబిక నుండి స్రవించబడే రెండవ హార్మోన్ పేరేమిట్రమా?
0: ఆక్సిటోసిన్.
1: ఈ ఆక్సిటోసిన్ స్త్రీలకు అత్యవసరమైన హార్మోను. ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచానికి, పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అందుకనే దీన్ని ప్రసవ హార్మోన్ లేక బర్త్ హార్మోన్ అని అంటాం.
2: అంటే పెరుగుదల నుంచి ప్రత్యుత్పత్తి దాకా వివిధ జీవనక్రియల మీద పీయూష గ్రంథి ప్రభావం ఉందన్నమాట, అందుకే అది మాస్టర్ గ్లాండ్.
1: కరెక్ట్. ఇతర అంతఃస్రావీ గ్రంథులన్నిటిమీద కూడా దీని నియంత్రణ ఉంది, అంత పవర్ఫుల్ అది. అలాంటి ఈ పీయూష గ్రంథి మెదడులో ఉండే పెద్ద మెదడు భాగంలోని హైపోథాలమస్ అనే భాగం యొక్క నియంత్రణలో ఉంటుందన్నమాట. హార్మోనుల్ని స్రవించడం, వాటి పరిమాణం, స్థాయి, పని అన్నీ దీని ఆధీనంలోనే జరుగుతాయి. పీయూష గ్రంథి గురించి తెలిసిందరాణి?
2: బాగా తెలిసింది మావయ్య. హార్మోన్లు, హార్మోన్ల ప్రభావం గురించి కూడా తెలిసింది. ఈ ఒక్క గ్రంథికే ఎంత ప్రభావం ఉందో.
1: అవును, మొత్తం 6 రకాల అంతఃస్రావీ గ్రంథుల పేర్లు చెప్పుకున్నాం గదా, వాటి పేర్లు ఒక్కసారి చెప్పు.
2: పీయూష గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథులు, అధివృక్క గ్రంథులు, క్లోమం, బీజకోశాలు.
1: వెరీ గుడ్, చాలా బాగా చెప్పేవరాణి. ఈసారి మీరు మళ్ళీ వచ్చినప్పుడు మిగిలిన అంతఃస్రావీ గ్రంథుల గురించి చెప్పుకుందాం, సరేనా?

0: అలాగే మావయ్య, చాలా థ్యాంక్స్ మావయ్య, ఇక మేము వెళ్ళొస్తాం.
1: మంచిదమ్మా, వెళ్ళండి.
2: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని అంతఃస్రావిక గ్రంథులు పీయూష గ్రంథి అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని అంతఃస్రావిక గ్రంథులు రెండవ భాగం వింటారు.
0: మావయ్య ఊరెళ్ళారటగా, ఎప్పుడొచ్చారు? రండి రండి, లోపలికి రండి మావయ్య.
1: ఈరోజు పొద్దునే వచ్చానమ్మా. ఏంటి, అమ్మా నాన్న లేరా?
0: లేరు మావయ్య, పెద్దమ్మ వాళ్ళింటికెళ్లారు. నేను చెల్లి ఇద్దరమే ఉన్నాం. చెల్లికేదో పరీక్ష ఉందట, లోపల చదువుకుంటోంది. ఉండండి, ఏదైనా తినడానికి తీసుకొస్తాను.
1: ఏమి వద్దురమ్మా, ఈరోజు భోజనం చేయడం కూడా ఆలస్యమైంది. ఖాళీ దొరికింది కదా, అక్కాబావతో కాసేపు గడిపి వెళదామని వచ్చా. తీరా చూస్తే వాళ్ళిద్దరూ లేరు.
0: మావయ్య మావయ్య, మీకు ఖాళీ దొరకడమే కష్టం. ఇప్పుడు కాస్త ఖాళీ దొరికిందిగా. మొన్న మాకు అంతఃస్రావీ గ్రంథులు, పీయూష గ్రంథి గురించి చెప్పారు కదా, ఇప్పుడు మిగతా అంతఃస్రావీ గ్రంథుల గురించి కూడా చెప్పండి మావయ్య, ప్లీజ్. తర్వాత నేను చెల్లికి చెప్తాను.
1: సర్లే అమ్మా, అలాగే చెప్తాను. ఈలోగా అమ్మా నాన్న కూడా వస్తే రావచ్చు కదా.
0: అవును.
1: ఇంత క్రితం నువ్వు రాణి మా ఇంటికి వచ్చినప్పుడు పీయూష గ్రంథిని గురించి చెప్పుకున్నాం కదా.
0: అవును మావయ్య.
1: మరి అది స్రవించే హార్మోన్ల పేర్లు, అవి చేసే ముఖ్యమైన పనులు చెప్పు చూద్దాం.
0: ఓ తప్పకుండా మావయ్య. ఒకటి సొమటోట్రోఫిక్ హార్మోన్, ఇది శరీరం పెరుగుదలకు తోడ్పడుతుంది. రెండవది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది థైరాయిడ్ను ప్రేరేపించి అది సక్రమంగా పనిని చేసేలా చేస్తుంది. మూడవది ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ఇది ఎడ్రినల్ గ్రంథిని ప్రేరేపించి అది సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. నాలుగవది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది స్త్రీలలో గ్రాఫియన్ ఫాలికల్స్ పెరుగుదలకు హార్మోన్లు సక్రమంగా స్రవించబడడానికి తోడ్పడుతుంది. పురుషుల్లో అయితే హార్మోన్ల స్రావానికి, శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఐదవది లూటినైజింగ్ హార్మోన్, ఇది స్త్రీలలో అండం విడుదలను, హార్మోన్ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇంటర్స్టీషియల్ హార్మోన్, ఇది పురుషుల్లో శుక్రకణాల విడుదలని, హార్మోన్ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఆరవది ప్రొలాక్టిన్, ఇది గర్భవతుల్లో వక్షోజాల పరిమాణం పెరగడానికి, ప్రసవమైనాక పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఏడవది మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది చర్మంలో ఉండే నలుపు రంగు వర్ణద్రవ్యాన్ని ప్రేరేపిస్తుంది. ఎనిమిదవది వాసోప్రెసిన్, ఇది మూత్ర విసర్జనకి, రక్తపీడనం పెంచడానికి తోడ్పడుతుంది.
1: వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా చెప్పావమ్మా. మిగిలిన అంతఃస్రావీ గ్రంథులు అంటే అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథులు, అధివృక్క గ్రంథులు, క్లోమం, బీజకోశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం, సరేనా?
0: అలాగే మామయ్య.
1: అవటు గ్రంథి అంటే థైరాయిడ్ గ్రంథి మన మెడభాగంలో వాయునాళం దగ్గర ఉంటుందన్నమాట. థైరాక్సిన్ అనే హార్మోన్ని ఇది స్రవిస్తుంది.
0: థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం అంటుంటారు కదా మావయ్య, అంటే ఏంటి? అది దీనికి సంబంధించిందే కదా.
1: అవునమ్మా, థైరాక్సిన్ అనేది అతి ముఖ్యమైన హార్మోన్. జీవనక్రియల రేటు, శరీరం పెరుగుదల, శరీర ఉష్ణోగ్రత సక్రమంగా ఉండడానికి ఈ థైరాక్సిన్ ఉపయోగపడుతుంది. దీని ఉత్పత్తి ఎక్కువైనా తక్కువైనా సమస్యే. ఇలా థైరాయిడ్ అదే అవటు గ్రంథి స్రావంలో ఎక్కువ తక్కువలేమైనా జరిగితే ఆరోగ్యం దెబ్బతింటుందన్నమాట. దాన్నే థైరాయిడ్ ప్రాబ్లం అంటారు.
3: మరి అవటు గ్రంథి సక్రమంగా పనిచేయాలంటే ఏం చేయాలి?
1: మనం తినే ఆహారంలో అయోడిన్ తగినంతగా ఉండేట్టు చూసుకోవాలి.
0: అందుకేనా మనం అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నాం?
1: అవునమ్మా, అది వాడుతున్నా అప్పుడప్పుడు కొంతమందికి సమస్యలింకా వస్తూనే ఉన్నాయి. అలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళి తగిన చికిత్స చేయించుకోవాలి.
0: ఒళ్ళు రావడం, తగ్గడం, చురుకుదనంలో తేడా, హార్మోన్ల స్రావంలో తేడా, ఇవన్నీ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చేవే అని చదివాను. అవేనా లేక ఇంకేమైనా వ్యాధులున్నాయా?
1: ఉన్నాయమ్మా. చిన్నతనంలో థైరాక్సిన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోతే పిల్లలు మానసికంగా ఎదగరు. దాన్నే క్రిటినిజం అని అంటారు. తినే ఆహారంలో అయోడిన్ తక్కువైతే అవటు గ్రంథి పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల మెడ దగ్గర వాపు వస్తుంది. దాన్ని సామాన్య గాయిటర్ అని అంటారు.
0: మొన్న మీ హాస్పిటల్కి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి మెడ దగ్గర వాచి ఉంది. గాయిటర్ అంటే అదేనా మావయ్య?
1: అదేనమ్మా.
0: ఆ అమ్మాయి వాళ్ల ఊరు పెహల్గావ్ అని చెప్పింది.

0: అంటే ఇక్కడి వాళ్ళకి గాయటర్ రాదా మావయ్యా?
1: అలా అనేం కాదమ్మా, ఇక్కడ వాళ్ళకి రావచ్చు. కానీ కొండ ప్రాంతాల వారికి, హిమాలయ ప్రాంతాల వారికి, ఈశాన్య ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడి వాళ్ళకిది సాధారణ వ్యాధి కిందే లెక్క. కారణం, అక్కడ వారు వాడే ఉప్పులో, ఇతర ఆహార పదార్థాల్లో అయోడిన్ తక్కువగా ఉండటమే. అందుకే ప్రభుత్వం వారు అక్కడ తగిన ప్రత్యామ్నాయాలను ఉద్యమ రూపంలో చేపట్టారు. ఇంకో విషయం, ఈ మధ్య థైరాక్సిన్ ఉత్పత్తి ఎక్కువ తక్కువ అన్నది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తోంది. కాలుష్యం, మానసిక ఒత్తిడి, శారీరక బలహీనత అన్నవి దీనికి ముఖ్య కారణాలు. జీవనక్రియలు తగ్గడం, ముఖం ఉబ్బడం, శారీరకంగానూ మానసికంగానూ డల్గా ఉండడం, జననేంద్రియాల సామర్థ్యం తగ్గడం అన్నవి థైరాక్సిన్ స్రావం ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే లక్షణాలు. ఈ వ్యాధిని మిక్సోయెడిమా అని అంటారు.
0: అమ్మో, థైరాయిడ్ వల్ల చాలా ఉపయోగం ఉందన్నమాట. మరి పార్శ్వ అవటుగ్రంథులు, అదే పారాథైరాయిడ్ గ్లాండ్స్, అవేం చేస్తాయి మామయ్యా?
1: వాటి గురించి చెప్తానమ్మా, తొందరపడకు. ఈ పార్శ్వ అవటుగ్రంథులు థైరాయిడ్కు వెనుకవైపు ఉంటాయి. అవి పెరాథార్మోన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. ఈ హార్మోను రక్తంలోనూ ఎముకల్లోనూ ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ల స్థాయిని నియంత్రిస్తుంది. దీని స్రావం తగ్గితే కాల్షియం లోపం వస్తుందన్నమాట. దాంతో ఎముకలు మెత్తబడతాయి, కండరాల సంకోచాలు స్వాధీనంలో ఉండవు. ఈ పరిస్థితినే టెటనీ అని అంటారు.
0: మరి ఎక్కువైతే?
1: రక్తంలో కాల్షియం, ఫాస్ఫరస్ల స్థాయి పెరుగుతుంది, ఎముకల వ్యాధులు వస్తాయి, మూత్రపిండాల్లోనూ పిత్తాశయంలోనూ రాళ్లు ఏర్పడతాయి.
0: ఒక్కో గ్రంథి ఒక్కో ప్రాధాన్యతను కలిగి ఉంది. వాటి గురించి వింటుంటే మన శరీరంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో అని ఆశ్చర్యం వేస్తోంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తోంది మామయ్య.
1: రమా, మూత్రపిండాల మీద టోపిల్లా ఉంటాయే, ఆ గ్రంథుల పేరేమిటో చెప్పు.
0: అధివృక్క గ్రంథులు. అదే మామయ్య, ఎడ్రినల్ గ్రంథులు.
1: వెరీ గుడ్. ఈ గ్రంథుల నిర్మాణంలో వెలుపలి భాగంలో వల్కలం అని, లోపలి భాగంలో దవ్వ అని రెండు భాగాలుంటాయి. వల్కలం స్రవించే హార్మోనుల్లో కార్టిసాల్, ఆల్డోస్టీరోన్ ముఖ్యమైనవన్నమాట.
0: అవేం చేస్తాయి?
1: కార్టిసాల్ కార్బోహైడ్రేట్సు, ప్రోటీన్సు, కొవ్వులు, జీర్ణక్రియను, శరీరంలో నీరు, సోడియంల సమతుల్యతని క్రమబద్ధం చేస్తుంది. ఆల్డోస్టీరోన్ శరీరంలో సోడియం, పొటాషియంల నిష్పత్తిని, జీవనక్రియల్ని క్రమబద్ధం చేస్తుంది.
0: మరి దవ్వభాగం?
1: దవ్వభాగం ఎడ్రినలిన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. ఈ హార్మోను నాడీ వ్యవస్థ, అంతఃస్రావీ వ్యవస్థ ఒకదానితో ఒకటి సంధానమయ్యేలా చేస్తుంది. ఒత్తిడులు, ప్రమాదాలు కలిగినప్పుడు ఈ హార్మోన్ వెంటనే విడుదలై రక్తపీడనాన్ని, ఉద్వేగాన్ని అరికడుతుందన్నమాట.
0: అంటే ఎడ్రినలిన్ లేకపోతే ఈ ఉరుకుల పరుకుల యుగంలో మనం బతకలేమన్నమాట. ఒక హార్మోన్ను మించి మరో హార్మోన్ పనిచేస్తుంది. ఇంకా మామయ్య?
1: ఇంకొక గ్రంథి జీర్ణరస గ్రంథి, అది అంతఃస్రావీ గ్రంథి కూడా. అదేమిటో చెప్పుకో చూద్దాం.
0: క్లోమం.
1: అది ఎక్కడుంటుంది? అది స్రవించే జీర్ణరసం ఏమిటి?
0: ఉత్తరాంత్రం లేక ఆంత్రమూల భాగంలో జీర్ణాశయానికి వెనుక ఉంటుంది, క్లోమరసాన్ని స్రవిస్తుంది.
1: క్లోమంలో ఉండే లాంగర్హాన్స్ పుటికలు ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోనుల్ని స్రవిస్తాయి. ఇన్సులిన్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. ఈ గ్లైకోజన్ కాలేయ కండరాల్లో నిల్వ ఉంచబడి అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. అయితే ఒక్కొక్కప్పుడు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తక్కువ కావచ్చు. అలాంటప్పుడు గ్లూకగాన్ గ్లైకోజిన్ను గ్లూకోజ్గా మారుస్తుంది. క్లోమం ఇది జీర్ణరసగ్రంథి, అంతఃస్రావీ గ్రంథి కూడా. కనుక దీన్ని మిశ్రమ గ్రంథి అని అంటాం.
0: మామయ్యా మామయ్యా, ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటీస్ వస్తుంది కదా, దాని గురించి కూడా వివరాలు చెప్పవా మామయ్యా ప్లీజ్?
1: అలాగే, తప్పకుండా చెప్తానమ్మా, శ్రద్ధగా విను. డయాబెటిస్ ముఖ్యంగా రెండు రకాలు. అవి డయాబెటిస్ ఇన్సిపిడస్, డయాబెటిస్ మిల్లిటస్. డయాబెటిస్ ఇన్సిపిడస్కు కారణం వాసోప్రెసిన్ అయితే, డయాబెటిస్ మిల్లిటస్కు కారణం ఇన్సులిన్. క్లోమన్ నుండి తగినంతగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి అది మూత్రంతో విసర్జించబడుతుంది. ఇలా మూత్రంతో పాటు గ్లూకోజ్ కూడా విసర్జించబడితే ఆ వ్యాధినే మధుమేహం లేక చక్కెర వ్యాధి అని అంటారు. దాన్నే శాస్త్రీయంగా డయాబెటిస్

0: మిల్లిటస్ అని అంటారు. ప్రోటీన్లు, కొవ్వుల మీద కూడా ఇన్సులిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
1: మరి ఇన్సులిన్ తగ్గింది లేంది మనకెలా తెలుస్తుంది మామయ్య?
0: అతిగా మూత్ర విసర్జన, దాహం, నీరసం, కాళ్ళు చేతులు చెమటలు పట్టడం, చల్లబడటం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ లక్షణాలన్నీ డయాబెటీస్కు సూచనలుగా భావించవచ్చు.
1: డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరూ ఇన్సులిన్ తీసుకోవాలా? ఎందుకంటే మా ఇంటి పక్క మామగారు ఇన్సులిన్ ఇంజెక్షన్లు రోజు చేసుకుంటూ ఉంటారు.
0: అక్కర్లేదమ్మా, మొదట మందులతో వ్యాధిని నయం చేస్తారు. అలా నయం కాకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్లను వాడతారు.
2: సరే, అంతఃస్రావి గ్రంథుల గురించి చాలా తెలుసుకున్నాం, ఇక ఇవాటికి చాలు.
1: మామయ్య మామయ్య, ఇక మిగిలినవి బీజకోశాలే కదా, వాటి గురించి కూడా చెప్పండి మామయ్య ప్లీజ్.
0: సరే తల్లి, నువ్వంత ఆసక్తిగా అడుగుతుంటే కాదంటానా, అలాగే చెప్తాను. సంతానోత్పత్తి ద్వారా మనల్ని పోలిన జీవుల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేవే బీజకోశాలు. ఇవి సంతానోత్పత్తి కోసం సంయోగ బీజాలను ఉత్పత్తి చేయడమే కాకుండా కొన్ని హార్మోనుల్ని కూడా ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందటానికి ఉపయోగపడతాయి.
1: ద్వితీయ లైంగిక లక్షణాలంటే?
0: అదే చెప్తున్నానమ్మా, పురుష బీజకోశాల్ని ముష్కాలు అని కూడా అంటారు. ముష్కాల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ స్రవించబడుతుంది. ఈ హార్మోన్ స్రవించబడకపోతే పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందవు. అంటే గడ్డాలు మీసాలు రావన్నమాట. కంఠస్వరం కూడా మారదు. పురుష బీజాలు అంటే శుక్రకణాలు విడుదల కావు. ఇటువంటి పరిస్థితిని నపుంసకత్వం అని అంటారు.
1: అలాగా
0: ఇక స్త్రీ బీజకోశాల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్లు స్రవించబడతాయి. ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి ఈస్ట్రోజన్ ఉపయోగపడుతుంది. అంటే స్తనగ్రంథులు అభివృద్ధి చెందడం, స్త్రీ బీజకణాలు విడుదలవ్వడం మొదలైనవి ఈస్ట్రోజన్ వల్లే జరుగుతాయి. ఇంకా తలభాగంలో జుట్టు బాగా పెరగడానికి కూడా ఈ హార్మోనే ఉపయోగపడుతుంది. ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి, జననేంద్రియాల అభివృద్ధికి, అవి సక్రమంగా పనిచేయడానికి తోడ్పడేవే బీజకోశాల నుండి వెలువడే హార్మోన్లు.
1: మామయ్య, మరి ప్రొజెస్టిరాన్ గురించి చెప్పలేదు మీరు.
0: చెప్తున్నా. గర్భాశయం పెరగడానికి, ఫలదీకరణానికి, పిండ ప్రతిస్థాపనకు ఉపయోగపడే హార్మోన్ ప్రొజెస్టిరోన్. అంటే స్త్రీలలో గర్భధారణకు ఇది చాలా అవసరమన్నమాట. మరి హార్మోన్లన్నిటి గురించి విన్నావు కదా, వీటిలో ఏ హార్మోన్ గొప్పదో చెప్పు.
1: ఏ హార్మోనుకు అదే గొప్ప మామయ్య, అన్నీ మనకు అత్యవసరమైనవే. ఏది లోపించినా తిప్పలు తప్పవు. అయితే అన్నింటినీ నియంత్రించగలిగేది పీయూష గ్రంథి, అదే పిట్యూటరీ గ్రంథి. దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం.
0: వెరీ గుడ్, బాగా చెప్పేవరమ్మా. ఈరోజు మనం హార్మోన్ల గురించి వివరంగా చెప్పుకున్నాం కదా, మరి హార్మోనుల్ని స్రవించే అంతఃస్రావి గ్రంథుల్లో ముఖ్యమైన వాటి పేర్లు చెప్పు.
1: అవి పీయూష గ్రంథి, అవటుగ్రంథి, పార్శ్వ అవటుగ్రంథులు, అధివృక్క గ్రంథులు, క్లోమం, బీజకోశాలు.
0: గుడ్ గుడ్, ఇంత చక్కగా చెప్పావంటే నీకు హార్మోన్ల గురించి బాగా అర్థమైందన్నమాట. చాలా పొద్దుపోయిందమ్మా, అమ్మా నాన్న కూడా ఇంకా రాలేదు, ఇక నేను వెళ్ళొస్తాను.
1: అలాగే మామయ్య.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని అంతఃస్రావిక గ్రంథులు మొదటి భాగం మరియు రెండో భాగం, పీయూష గ్రంథి అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
4: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
5: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
4: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
5: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
4: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
6: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD,

లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడి విష్ణు 90.4 శ్రోతులందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజినెస్ మరి రోజు క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు జరుపుతూ మరి జూలై 10వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాల్ని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి జూలై 10వ తేదీన మన దేశ వ్యాప్తంగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో జలవనరుల సంరక్షణను మత్స్యకారుల సంక్షేమాన్ని చాటి చెప్పేలా జాతీయ మత్స్యకారుల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు.
1: నీలి విప్లవానికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఇది ఎంతో కీలకమైన రోజు. ఇక అంతర్జాతీయ విజ్ఞాన మరియు సాంకేతిక చరిత్ర విషయానికి వస్తే ఈ జూలై 10వ తేదీకి ఒక అత్యంత మహోన్నతమైన ప్రపంచ గమనాన్ని మార్చేసిన చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. ఆధునిక ప్రపంచాన్ని తన అద్భుతమైన ఆవిష్కరణలతో వెలిగించి ఆల్టర్నేటింగ్ కరెంట్ విద్యుత్ వ్యవస్థని వైర్లెస్ సాంకేతికతని మనకి అందించిన ప్రసిద్ధ శాస్త్రవేత్త మేధావి నికోలా టెస్లా 1856 జూలై 10వ తేదీన జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ రంగంలో రేడియో తరంగాల నుంచి టెస్లా కాయిల్ వరకు ఆయన చేసిన ప్రయోగాలు ఆధునిక పారిశ్రామిక విప్లవానికి మరియు నేటి డిజిటల్ యుగానికి బలమైన పునాదిగా నిలిచాయి.
2: మరి నిజంగా నికోలా టెస్లా మేధస్సు మరియు ఆయన ఆవిష్కరణలు మానవ జాతి ఉన్నంత వరకు కూడా చిరస్మరణీయంగా ఉంటాయి. ఇక అంతర్జాతీయ రాజకీయ మరియు భౌగోళిక చరిత్రను పరిశీలిస్తే ఈ జూలై 10వ తేదీన అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో ఒక సరికొత్త స్వతంత్ర దేశం ఆవిర్భవించింది. 1973 జూలై 10వ తేదీన సుదీర్ఘ కాలం పాటు బ్రిటిష్ వలస పాలనలో ఉన్న బహమాస్ దీవుల దేశం పూర్తి స్వేచ్ఛను పొంది కామన్వెల్త్ దేశాల జాబితాలో ఒక స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. మరి చారిత్రాత్మక పరిణామం కరేబియన్ ప్రాంతంలో సరికొత్త రాజకీయ వికాసానికి దారి తీయడమే కాకుండా పర్యాటక రంగంలో బహామాస్ ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన కేంద్రంగా ఎదగడానికి కూడా దోహదపడిందన్నమాట.
1: ప్రపంచ పటంలో బహామా స్వతంత్ర దేశంగా మారడం నాటి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఇక మన దేశ రక్షణ మరియు అంతరిక్ష సాంకేతిక రంగానికి వస్తే ఈ జూలై 10వ తేదీన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయి నమోదైంది. 1992 జూలై 10వ తేదీన భారతదేశపు 2వ తరం దేశీయ సంప్రదింపులో ఉపగ్రహం ఇన్సాట్ 2A ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ చారిత్రాత్మక విజయం మన దేశ టెలికమ్యూనికేషన్స్, రేడియో మరియు దూరదర్శన్ ప్రసారాల రంగంలో అలాగే వాతావరణ హెచ్చరికల వ్యవస్థలో ఒక సరికొత్త ఆధునిక విప్లవాన్ని తీసుకొచ్చింది.
2: నిజంగా మరి ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభకు మరియు మన దేశ ఉపగ్రహ సాంకేతిక స్వావలంబనకు కూడా ఇది ఒక నిదర్శనమని చెప్పుకోవచ్చు. అఖండ రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి గారి విషయానికి వస్తే ఆయన జూలై 10న జన్మించారు. పౌరాణిక నాటకాల్లో శ్రీకృష్ణుడుగా, హరిశ్చంద్రుడుగా తన అద్భుతమైన పద్య పఠనంతో గంభీరమైన అభినయంతో తెలుగు నాటక రంగాన్ని దశాబ్దాల పాటు ఏలిన మహానటుడు ఆయన.
1: ఇక నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు అక్కిరాజు వాసుదేవరావు గారు కూడా జూలై 10నే జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మరియు రజాకార్ల వ్యతిరేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజా చైతన్యం కోసం నిరంతరం పోరాడు

0: ఆడిన ధీశాలి ఆయన. స్వాతంత్ర్యానంతరం కూడా నిరుపేదల సంక్షేమం కోసం, సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిబద్ధత గల నాయకుడు ఆయన.
1: మరి అలానే భారతదేశపు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి గారు కూడా జూలై 10 జన్మించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొట్టమొదటి మహిళా శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక సరికొత్త మైలురాయిని సృష్టించారు. ఎన్నో క్లిష్టమైన కేసుల్లో చారిత్రాత్మకమైన తీర్పులను ఇస్తూ మహిళల హక్కుల రక్షణ కోసం మరియు సామాజిక న్యాయం కోసం హుందాగా సేవలందించిన మాతృమూర్తి ఆమె.
0: అలాగే ప్రముఖ సాహిత్యవేత్త గూటాల కృష్ణమూర్తి గారు కూడా జూలై 10 జన్మించారు. ఆయన తెలుగు సాహిత్యంలో జుబ్బాలేని అబ్బాయి అనే అత్యంత సుదీర్ఘమైన చారిత్రాత్మకమైన నవలను అందించి పాఠక లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. కేవలం రచయితగానే కాకుండా లండన్ వేదికగా తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఎంతో కీలక పాత్ర పోషించిన గొప్ప పండితుడైన
1: ఇక అలాని రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారి విషయానికొస్తే ఆయన జూలై 10 జన్మించారు. నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేసి ఎన్నో సాంఘిక పౌరాణిక నాటకాలను స్వయంగా రచించి వాటికి అద్భుతమైన దర్శకత్వం వహించడమే కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
0: ఇక ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి గారు, ఆయన కూడా జూలై 10 జన్మించారు. ఆయన రాయలసీమ జీవనాన్ని, అక్కడ సామాజిక మార్పుల్ని తన పదునైన కథల ద్వారా తెలుగు సాహిత్య లోకానికి కళ్లకు కట్టినట్లు చూపించిన అఖండ కథా రచయిత. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా విద్యారంగానికి ఎనలేని సేవలు అందిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న గొప్ప మేధావి కూడా ఆయన.
1: అలానే మన తెలుగు చలనచిత్ర రంగ నటనకు ఒక సరికొత్త నిఘంటువు నవరస నటసారపు బొమ్మడు కోట శ్రీనివాసరావు గారు కూడా జూలై 10 జన్మించారు. ఆయన దాదాపు 1000కి పైగా చిత్రాలు విలన్ గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన విలక్షణమైన డైలాగ్ డెలివరీతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. పద్మశ్రీ మరియు ఎన్నో నంది పురస్కారాల గ్రహీత అయిన ఆయన భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా నిలిచిపోయారు.
0: ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రలో లిటిల్ మాస్టర్ గా పేరొందిన భారతీయ అద్భుత క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవాస్కర్ కూడా జూలై 10 జన్మించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 10,000 పరుగులు సాధించి నాటి భయంకరమైన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ ను హెల్మెట్ లేకుండా ఎదుర్కొన్న అత్యంత ధైర్యశాలి అయిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్. భారత జట్టుకి కెప్టెన్ గా సేవలందించడమే కాకుండా తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ క్రీడా ప్రతిభని సగర్వంగా చాటిన పరుగుల వీరుడు సునీల్ గవాస్కర్. సో లిజనర్స్, ఇంతవరకు జూలై 10కి సంబంధించిన ఎన్నో విశేషాలు, ఎంతమందో మహానుభావులు జన్మించిన విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు ఒక మంచి పాట వినిపిద్దామా?
1: తప్పకుండా. మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఒకప్పుడు మన ఊళ్ళల్లో కుమ్మరి మట్టిని పిసికి ప్రాణం పోస్తే అద్భుతమైన కుండలయ్యేవి, అవునంటావా కాదా?
4: అవును.
2: కమ్మరి కొలిమిలో ఇనుమును కరిగిస్తే నాగలి ముక్కలయ్యేవి. సాలివాళ్లు రాత్రనక పగలనక మగ్గన్నేస్తే ఒంటికి అందాన్నిచ్చే అద్భుతమైన వస్త్రాలు అయ్యేవి, అవును కదా?
4: అవును.
2: అసలు వీళ్ళు కేవలం వృత్తి పనివాళ్లు కాదు, మన పల్లెటూరి ఆర్థిక వ్యవస్థకి, సంస్కృతికి వీళ్లే అసలైన వెన్నుముక. వాళ్ల చేతుల్లో ఒక అద్భుతమైన కళ్ళుండేది,

0: వాళ్ళు చేసే పనిలో ఒక స్వచ్ఛమైన భక్తి ఉండేది. మరి ఈరోజు వీరందరి కోసం అదేవిధంగా అంతరించిపోతున్న వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వీళ్ళు మనం ఈ టాపిక్ లో మాట్లాడుకుందాం. ఏమంటావు?
1: తప్పకుండానే. కానీ మరి ఈరోజు ఈ గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఆధునికత అని మాయలో పడి ఆ వృత్తులన్నింటినీ కూడా మనం మెల్లమెల్లగా సమాధి చేసేస్తున్నాం. మరి ఎండాకాలం వస్తే అమృతం లాంటి చల్లటి నీళ్లనిచ్చి ఆ మట్టి కుండల స్థానంలో ఈరోజు క్యాన్సర్లు తెచ్చే రంగురంగుల ప్లాస్టిక్ బాటిళ్లు, ఫ్రిడ్జ్లు వచ్చేసాయి. అలానే మన శరీరాన్ని ఎండ వానల నుండి కాపాడే ఆ నేతన్నల చేనేత వస్త్రాల స్థానంలో ప్లాస్టిక్ సమానమైన ఏవేవో బ్రాండెడ్ నైలాన్, సింథటిక్ బట్టలు వేసుకుని మురిసిపోతున్నాం. ఒకప్పుడు మగ్గం మీద ఒక చీర నేయడానికి నేతన్న కుటుంబం అంతా వారం రోజుల పాటు కష్టపడేది. ఆ చీరలు వాళ్ల శ్రమ, రక్తం, కళ దాగుండేవి. కానీ ఈరోజు మిల్లుల్లో తయారయ్యే రెడీమేడ్ బట్టల మోజులో పడి వాళ్ళని మనం మర్చిపోయాం. దాంతో ఇవాళ ఆ చేనేత కుటుంబాలు, ఆ కుమ్మరి కుటుంబాలు బతుకు తెరువులేక తమ అద్భుతమైన కళను వదిలేసి నగరాలకు వలస వెళ్లి బిల్డింగ్ కూలీలుగా, వాచ్మెన్లుగా మారిపోతున్నారు. ఒక అద్భుతమైన కళాకారుణ్ణి కూలీగా మార్చేసిన పాపం మరి మనది కాదంటావా?
0: కరెక్ట్ అమ్మా. కుండలో నీళ్లు తాగితే ఒంటికి చలవ చేస్తుంది, ఎన్నో వ్యాధులు దూరం అవుతాయి. ఇనుప పెనం మీద లేదంటే మట్టి పాత్రలో వండిన అన్నం తింటే ఆరోగ్యానికి తిరుగులేదనుకో. కానీ మనం ఏం చేసాం, మాది చదువుకున్న తరం, ఆధునిక తరం అని బిల్డప్ ఇస్తూ వాటన్నింటినీ పక్కన పెట్టేసి నాన్ స్టిక్ కోటింగ్లు, ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చుకున్నాం. చివరికి ఏమైంది, 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు, లేనిపోరు రోగాలు తెచ్చుకుని హాస్పిటల్స్కి లక్షలు లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నాం. వృత్తి పనివాడికి 100 రూపాయలు ఇవ్వడానికి బాధపడే మనం హాస్పిటల్లో డాక్టర్ ఫీజు కింద 1000 రూపాయలు నవ్వుతూ కడుతున్నాం. ఎంతటి విచిత్రం కదా. అప్పట్లో ఊళ్ళో కమ్మరి దగ్గరకో వడ్రంగి దగ్గరకో వెళ్తే 100 ఏళ్లు వాడినా చెక్కు చెదరని వస్తువులు చేసిచ్చేవారు. అందులో నమ్మకం ఉండేది, నాణ్యత ఉండేది. కానీ ఈవేళ మార్కెట్లో దొరికే వస్తువులు 6 నెలలు కూడా గడవడం లేదు. గ్లోబలైజేషన్ మనకి రంగుల ప్రపంచాన్ని చూపించిందేమో కానీ మన మనసుల మధ్య ఉన్న నమ్మకాన్ని, మన వృత్తుల్లో ఉన్న నాణ్యతని పూర్తిగా దోచేసింది.
1: మరి 100% నిజమనయ్య. మన ఊరి చేతి వృత్తుల వారిని ఆదరించడం అంటే కేవలం వాళ్ళకి సాయం చేయడం కాదు, మన ఆరోగ్యంతో పాటు మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోవడం. అందుకే ఇప్పటికైనా మనం మారాలి. ప్లాస్టిక్ ని దూరం పెట్టి మళ్లీ మన మట్టి వైపు, మన చేనేత వైపు, మన ఊరి కళల వైపు మనమంతా ప్రయాణం మొదలుపెట్టాలి. మన మూలాల వైపు అడుగులు వేయాలి.
0: అవునమ్మా, ఈవేళ పట్టణాలలో చేతి వృత్తులు పూర్తిగా మాయమైపోయినా ఇంకా కొన్ని పల్లెటూర్లలో అక్కడక్కడ ఆ కుమ్మరి చక్రం తిరుగుతోంది, ఆ నేతన్న మగ్గం చప్పుడు వినిపిస్తోంది, ఆ కమ్మరి కొలిమి సెగలు కక్కుతూనే ఉంది. కానీ ఆ వృత్తులను నమ్ముకుని ఆ మట్టిని, ఆ ఇనుముని పట్టుకుని బతుకుతున్న ఆ పేద కళాకారులకి అసలు 3 పూటలా తిండి తినడానికి కనీస జీవనాధారం దొరుకుతుందో లేదో ఎవరికైనా తెలుసా? వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒళ్ళు హోనం చేసుకుని తయారు చేసిన వస్తువులకి మార్కెట్లో సరైన ధర రాక కొనే నాథుడు లేక లోపల కడుపు కాలుతున్నా బయటికి నవ్వుతూ ఆ కళ్ళను బతికిస్తున్నారంటే అది ఎంతటి గుండెకోత కదా.
1: అవునన్నయ్య, మరి పల్లెల్లో అక్కడక్కడ ఆ వృత్తులున్నాయే కానీ వాళ్ళ బతుకులు మాత్రం రోజు రోజుకి దీనాతిదీనంగా మారిపోతున్నాయి. ఒక కుండ తయారు చేయడానికి ఆ కుమ్మరి పడే శ్రమ అంతా ఇంత కాదు. ఎక్కడో దూరం నుండి బండి కట్టుకుని వెళ్లి చెరువులో ఉన్న మట్టిని తేవాలి, దాన్ని కాళ్లతో తొక్కి పాకం చేయాలి, చక్రం మీద పెట్టి రూపం తేవాలి, ఆ పచ్చి కుండలను ఎండబెట్టి ఆ తర్వాత ఆవంలో పెట్టి కాల్చాలి. మరి ఇంత కష్టపడి ఆ కుండను నెత్తిన పెట్టుకుని అమ్ముకోవడానికి వస్తే మన వాళ్లు 100 రూపాయలు పెట్టి ప్లాస్టిక్ డబ్బా కొంటారు. కానీ ఆ కుండకి 50 రూపాయలు ఇవ్వడానికి వెనకాడుతూ తెగ బేరాలాడుతూ ఉంటారు. కార్పొరేట్ మాల్స్ లో ఏసీ కింద కూర్చుని ఫిక్స్డ్ రేట్లకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే మనం వీధి చివర చెమటోడుస్తూ కూర్చున్న మన ఊరి వృత్తి పనివాడి దగ్గరకు వచ్చేసరికి రూపాయి రూపాయికి లెక్కలు మాట్లాడటం ఎంతటి దారుణం.
0: కరెక్ట్ అమ్మా, మన చేతి వృత్తుల వారు ఎవరినీ భిక్షం అడగడం లేదు. వాళ్ళు తమ కష్టాన్ని నమ్ముకుని, కళ్ళను నమ్ముకుని గౌరవంగా బతకాలని చూస్తున్నారు. కానీ మనం వాళ్ళ వస్తువుల్ని కొనకుండా ఆదరణ తగ్గించేసరికి చివరికి వాళ్ళకి జీవనాధారం కూడా కరువైపోయి ఇల్లు గడవక, పిల్లల ఫీజులు కట్టలేక అప్పులు పాలవుతున్నారు. ఆఖరికి ఆకలి తట్టుకోలేక ఆ చేతులతోనే తమ వృత్తి సామాన్లని అమ్ముకుని అనాథల్లా మారిపోతున్నారు. మన ఊళ్ళల్లో ఉన్న ఆ మిగిలిన కొద్ది మంది చేతి వృత్తుల వారిని కూడా మనం ఈవేళ ఆదరించకపోతే రేపు మన తర్వాతి తరానికి మట్టి కుండ అంటే ఎలా ఉంటుందో, చేనేత మగ్గం అంటే ఎలా ఊగుతుందో కేవలం యూట్యూబ్ వీడియోల్లోనో, గూగుల్ ఫోటోల్లోనో

0: చూపించాల్సిన పరిస్థితి వస్తుంది.
1: మరొకప్పుడు మన పల్లెటూరు సామ్రాజ్యాన్ని తమ భుజాల మీద మోసి నేడు కాలగర్భంలో కలిసిపోతున్న ఆ చేతి వృత్తుల వైభవం గురించి మాట్లాడుకుందాం. మరొకప్పుడు మన ఊళ్ళలో ప్రతి వృత్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఎవరి పనిలో వాళ్ళు ఒక వెలుగు వెలిగారు. ఆయా వృత్తులు వారు చేసే పని ఏంటి, అందులో ఎంతటి శ్రమ నైపుణ్యం దాగుందో ఒక్కసారి వింటే మన పూర్వీకుల యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది.
0: అవునమ్మా, అప్పట్లో ఏ ఒక్క వృత్తి తక్కువ కాదు, ఏ ఒక్క వృత్తి ఎక్కువ కాదు. ఊరంతా ఒకే కుటుంబంలో ఒకరిపై ఒకరు ఆధారపడి బతికేవారు. మరి ఆనాటి అద్భుతమైన చేతి వృత్తులు కుమ్మరుల గురించి. వీళ్ళు చెరువుల నుంచి బంకమట్టిని తెచ్చి ఎంతో ఓపిగ్గా కాళ్లతో తొక్కి ఆ మట్టి ముద్దని కుమ్మరి చక్రం మీద పెట్టి తిప్పుతూ చేతి వేళ్ల రసజ్ఞతతో ప్రాణం పోసేవాళ్ళు. కేవలం నీళ్లు తాగే కుండలే కాదమ్మా, అన్నం వండుకునే చెట్లు, మూకుళ్ళు, పాలు కాచే పెనపాలు, దీపావళి ప్రమిదలు, ఆఖరికి పెరట్లో పెట్టే తులసి కోట్ల వరకు అన్ని మట్టితోనే అద్భుతంగా సృష్టించేవారు. మట్టిని నమ్ముకున్న వీరి వృత్తి సమాజానికి ఆరోగ్యాన్ని పంచింది.
1: మరి ఇళ్లను, వ్యవసాయానికి కావలసిన చెక్క సామాన్లను తయారు చేసే వడ్రంగులు మరి అప్పట్లో అడవుల నుండి, తోటల నుండి మంచి కర్రను తెచ్చి వాళ్లు వాడే ఉలి, రంపం, వడ్రంగి, సుత్తితో ఎంతో నాణ్యమైన వస్తువులు చేసేవారు. మరి ఊర్లో ఇల్లు కట్టాలంటే దూలాలు, వాసాలు, గుమ్మాలు, అందమైన తలుపుల దగ్గర నుండి పొలాల్లో వాడే నాగలి, బండి చక్రాలు, పశువుల కాడి, ఆఖరికి ఇంట్లో వాడుకునే మంచాలు, పీటల వరకు ప్రతి ఒక్కటి కూడా ఈ వడ్రంగుల చేతుల్లోని రూపుదిద్దుకునేవి. మరి వీరు చేసిన వస్తువులు వందేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేవి.
0: మరి ఆ వడ్రంగి చేసిన నాగలికి ఇనుప ముక్కను తొడిగేది కమ్మరులు. వీరు ఊరి చివర ఒక చిన్న కొలిమిని ఏర్పాటు చేసుకుని బతికేవారు. బొగ్గుల సెగతో ఆ కొలిమి మండుతూ ఉంటే ఎర్రగా కాలిన ఇనుపుని పెద్ద సుత్తితో కొడుతూ వాళ్లకు కావలసిన ఆకారంలోకి మార్చేవారు. వ్యవసాయానికి ప్రాణాధారమైన కొడవళ్లు, గొడ్డళ్ళు, పారలు, గడ్డపారలు, ఇళ్లలో వాడుకునే కత్తులు, కత్తెర్లు అన్నీ ఆ కొలిమి సెగలోనే తయారయ్యేవి. రోజంతా ఆ నిప్పుల కాకముందు నిలబడి ఒళ్ళు హోనం చేసుకుంటూ శ్రమజీవులు వీళ్ళు.
1: ఇక మన ఒంటికి బట్టలిచ్చిన నేతన్నలు, సాలెవాళ్లు లేదా చేనేత కార్మికుల శ్రమను ఎలా మర్చిపోతాం? నూలు వడకడం దగ్గర నుండి దారాలకి రంగులు అద్దడం, ఆ తర్వాత మగ్గం మీద కూర్చుని ఆ చేతులతో పడుగు, పేక కలుపుతూ లయబద్ధంగా టక్ టక్ అని చప్పుడు చేస్తూ బట్టలు నేసేవారు. ఒక సాదా సీదా నూలు దారాన్ని అద్భుతమైన చీరలుగా, పంచెలుగా మార్చే ఆ నైపుణ్యం నిజంగా ఒక దైవికమైన కళ అని చెప్పచ్చు.
0: చాలా బాగా చెప్పావమ్మా. వీళ్లతో పాటు పొలాలకి కావలసిన నీటి తోటల్ని బావుల నుండి తోడడానికి తోలు కపిలలు, పశువుల మెడకు కట్టే తాళ్లు, చెప్పులు కుట్టే చర్మకారులు ఉండేవాళ్ళు. వీరు జంతువుల చర్మాన్ని శుద్ధి చేసి ఎంతో గట్టిగా ఉండే చేతి వస్తువులను తయారు చేసేవారు. అలాగే ఊరి జనాలందరికీ క్షవరం చేస్తూ శుభకార్యాల్లో మంగళ వాయిద్యాలు ఊదుతూ జాతక విశేషాలు, ఆరోగ్య సలహాలు ఇచ్చే మంగళ వృత్తి కూడా ఒకప్పుడు ఊరికి ఎంతో ముఖ్యం. పొద్దున్నే లేచి ఊరంతా తిరిగి ఇళ్లను శుభ్రం చేస్తూ మురికిని వదిలించే రజకుల వృత్తి బట్టలు ఉతకడమే కాదు, ఊరి వారసత్వ కబుర్లను మోసే ఒక పెద్ద అనుసంధాన వేదిక వీళ్ళు.
1: అవునన్నయ్య, ఇక తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కి ఆ కళ్ళు గీసే గౌడ వృత్తి వారు. కేవలం కళ్ళు మాత్రమే కాదు, ఎండాకాలంలో ఒంటికి అమృతం లాంటి తాటి ముంచెలు, నీర, తాటి బెల్లం తయారు చేసేవారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సాలివాడు, చాకలి, మంగలి ఇలా ఎన్నో వృత్తుల వారు ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు కాబట్టి ఆనాడు పల్లెటూరు లక్ష్మీకలతో వెలిగిపోయింది.
0: అవునమ్మా, కంపెనీలు వచ్చాయి, మిషన్లు వచ్చాయి, ఆ చేతుల శ్రమను దెబ్బతీశాయి. అయినా సరే ఆనాటి చేతి వృత్తుల శ్రమలో ఉన్న స్వచ్ఛత, నాణ్యత ఈరోజు ఏ కార్పొరేట్ కంపెనీ కూడా ఇవ్వలేదు. పెళ్లిళ్ళు, శుభకార్యాలు అనగానే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఏసీ షోరూంల వైపు పరిగెడుతున్నాం. కానీ ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి నిశ్చయం కాగానే ఇంట్లో అందరికంటే ముందుగా వెతుక్కునేది ఎవరినో తెలుసా? ఆ ఊరి స్వర్ణకారులు లేదంటే కంసాల వారిని మాత్రమే. ఆడపిల్ల మెడలో పడే ఆ మూడు ముళ్ల బంధానికి సాక్ష్యంగా నిలిచే ఆ పవిత్రమైన మంగళసూత్రాలు, ఒంటికి కాంతినిచ్చే బంగారు ఆభరణాలని, తమ చేతుల నైపుణ్యంతో తయారు చేసే ఆ విశ్వబ్రాహ్మణుల సేవలని మనం అస్సలు మర్చిపోలేం.
1: అవునన్నయ్య, అప్పట్లో స్వర్ణకారులు చేసే పని ఒక అద్భుతమైన తపస్సు లాంటిది. మరి ఇప్పట్లాగా అప్పట్లో రెడీమేడ్ డిజైన్లు కానీ కంప్యూటర్ మిషన్లు కానీ లేవు. ఆ కంసాలి తమ ఇంట్లోని ఒక చిన్న కొలిమిని పెట్టుకుని ఒక చిన్న గొట్టం ద్వారా నోటితో గాలిని ఊదుతూ ఆ నిప్పుల సెగ మీద బంగారాన్ని కరిగించేవారు. అలా కరిగిన మేలిమి బంగారాన్ని ఎంతో సున్నితంగా సాగదీసి

0: కంటికి కూడా సరిగా కనిపించినంత సన్నటి దారాలాంటి తీగలను అల్లి మంగళసూత్రాలు, కాసుల పేర్లు, వడ్డాణాలు, జడగంటలు, ముక్కు పుడకలు, కమ్మలు, ఒకటేమిటి ఆడపిల్లకు పెళ్లికల వచ్చేలా అద్భుతమైన నగల్ని కేవలం తమ చేతి వ్రేళ్ల నైపుణ్యంతోనే సృష్టించేవారు.
1: అవునమ్మా, ఇందులో ఒక గొప్ప సామాజిక నమ్మకం కూడా దాగుండేది. అప్పట్లో కంసాలి నగలు చేస్తున్నారంటే

వందేళ్ల పాటు చల్లగా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకునేవారు. ఆ నగరంలో వ్యాపార కల్తీ ఉండేది కాదు, కేవలం ఆత్మీయమైన నమ్మకం మాత్రమే ఉండేది. సో లిజనర్స్, ఆ రోజున అంతరించిపోతున్న వృత్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
4: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
5: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్.

0: చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
2: మరి అన్నయ్య, ఈరోజు మరి ఇప్పటి కాలం ఎంత ఘోరంగా మారిపోయిందంటే, మరి కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద నగల షోరూంలు వచ్చి రంగురంగుల లైట్ల మధ్య కంప్యూటర్ డిజైన్ల పేరుతో మనల్ని ఆకర్షిస్తున్నాయి. దాంతో మన ఊళ్ళలో ఉన్న ఆ కంసాలి శిల్పుల చేతి వృత్తి పూర్తిగా దెబ్బతింది. మన కార్పొరేట్ మాల్స్లో వేల రూపాయలు మేకింగ్ ఛార్జీలని, వేస్టేజ్ అని నవ్వుతూ కడుతున్నాం. కానీ మన కళ్ళ ముందే అంతరిస్తున్న ఆ స్వర్ణకారుల నైపుణ్యానికి మాత్రం ఈరోజు మనం విలువ ఇవ్వడం లేదు. బతుకు తెరువు కోల్పోయి ఈరోజు ఎంతో మంది కంసాలి మేధావులు నగల షాపుల్లో రోజువారీ కూలీలుగా మారిపోవడం ఎంతటి దారుణమో కదా.
1: అవునమ్మా, మన శుభకార్యాలకి ఆ మంగళసూత్రాన్ని తయారు చేసే ఆ కంసాలి హస్తకళను మనం గౌరవించుకోవాలి. వీలైతే మన ఇంటి నగల పని మన ఊరి స్వర్ణకారులకే ఇచ్చి ఆ చేతులని ఆదుకోవాలి. మన ప్లాస్టిక్ డబ్బాల వైపు పరుగులు తీయక ముందు మన ఇళ్లల్లో ప్రతి వస్తువుకు ప్రాణం పోసింది ఎవరో తెలుసా? ఆ ఊరి మేదర్లు. అడవుల నుంచి, పొలాల గట్ల నుంచి తెచ్చిన వెదురు బొంగులు, తాటి ఆకులు, ఈత ఆకులతో వాళ్ళు చేసే ఆ బుట్టలు, చాపలు, విసనకరలు మన పల్లెటూరి బ్రతుకు చిత్రంలో ఎంతటి ముఖ్యమైన భాగం కదా.
2: అవునన్నయ్య, మరి అప్పట్లో మేదరి వాళ్ళు చేసే పని చూస్తే ఒక అద్భుతమైన హస్తకళలా అనిపించేది. మరి ఆ పచ్చి వెదురు బొంగులను తెచ్చి కత్తితో ఎంతో నైపుణ్యంగా సన్నటి పొరల్లాంటి బద్దలుగా చెక్కేవారు. మరి ఆ వ్రేళ్లతో ఆ వెదురు బద్దలను అల్లుతుంటే క్షణాల మీద పెద్ద పెద్ద గంపలు, తట్టలు, ధాన్యం దాచుకునే పెద్ద బుట్టలు, చిన్న పిల్లల పక్కన పెట్టే చేటలు రూపుదిద్దుకునేవి. మరి అలానే తాటి ఆకులను ఎండబెట్టి వాటిని సన్నగా చీల్చి వేసవి కాలంలో ఒంటికి చల్లదనాన్నిచ్చే అందమైన చేపలు నేసేవారు. ఇక అప్పట్లో మరి కరెంట్ లేనప్పుడు ఆ తాటి ఆకులతో, ఈత ఆకులతో వాళ్ళు అల్లిన విసనకరలు ఇచ్చే ఆ చల్లటి సహజమైన గాలి ఈరోజు మనం వాడుతున్న ఏసీలు, కూలర్లు కూడా ఇవ్వలేవు కదా.
1: అసలు మన జీవితంలో పుట్టుక నుంచి చావు వరకు ప్రతి శుభకార్యంలోనూ ఈ మేదరి వారి వస్తువులు ఉండాల్సిందే. పెళ్లి జరుగుతోంది అంటే ఆ పెళ్లి పెట్ల వెనక ఉండే ఆ రంగురంగుల వెదురు గంపలు, పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి ఆ ప్రత్యేకమైన బుట్ట, ముత్తైదువులు వాడే చేటలు అన్ని వీళ్ళు తయారు చేసేవాళ్ళు. ఆఖరికి ఊళ్ళో ఏ పండగొచ్చినా, ఏ జాతర జరిగినా కొత్త తట్టలు, గంపల కోసం మేదరి వారింటికే వెళ్లేవాళ్ళు. ఇందులో అత్యంత విచిత్రమైన, మనల్ని ఆలోచింపచేసే నిజం ఏంటో తెలుసా? వీళ్లు వాడే వెదురు, తాటి ఆకులు పూర్తిగా ప్రకృతికి సంబంధించినవి. ఇవి విరిగిపోయినా, పాడైపోయినా మట్టిలో కలిసిపోతాయే తప్ప ప్లాస్టిక్ లాగా భూమికి అన్యాయం చేయవు.
2: కానీ మరి ఇప్పటి కాలం ఎంత ఘోరంగా మారిపోయింది. ప్లాస్టిక్ గంపలు, చైనీస్ ప్లాస్టిక్ విసనకరలు, సింథటిక్ చేపలు మార్కెట్లోకి వచ్చేసరికి ఈ మేదరి కళాకారుల చేతి వృత్తి పూర్తిగా అంతరించిపోయే దశకొచ్చేసింది. మరి ప్రొద్దుట లేచినప్పటి నుండి ఆ పదునైన వెదురు బద్దలు చెక్కుతూ ఆ చేతులకి గాయాలవుతున్న ఎంతో ఓపిగ్గా అల్లే ఆ పేద శ్రమజీవులకి ఈరోజు కనీస కూలి కూడా దొరకడం లేదు. దాంతో చాలా మంది ఈ వృత్తిని వదిలేసి వేరే పనులకు వెళ్లిపోతున్నారు. ఆ చేతుల నైపుణ్యం మెల్లగా కరిగిపోతోంది.
1: మన పల్లెటూరి ప్రకృతిని, ఈ అద్భుతమైన మేదరి హస్తకళని మనం బతికించుకోవాలి. ప్లాస్టిక్ వస్తువుల్ని దూరం పెట్టి ఇంట్లో శుభకార్యాలకైనా, నిత్యం వాడుకునే వస్తువులకైనా మళ్ళీ వెదురు బుట్టల్ని, తాటి చేపల్ని వాడడం అలవాటు చేసుకోవాలి. పెళ్లిళ్ళు, జాతరలు అనగానే ఈ రోజుల్లో ప్లాస్టిక్ బొమ్మలు, ఫ్యాన్సీ స్టోర్ల వైపు పరిగెడుతూ ఉన్నాం. కానీ ఒకప్పుడు మన కళ్ళకి రంగుల పండగని, ఆడపిల్లల చేతులకి లక్ష్మీ కళ్ళను తెచ్చింది ఎవరో తెలుసా? ఆ ఊరి లక్క బొమ్మలు తయారు చేసే కళాకారులు. ఇంటింటికి తిరుగుతూ ఆత్మీయతను పంచే గాజుల వృత్తివారు మాత్రమే. ఈ రెండు వృత్తుల వెనుక ఉన్న శ్రమ, ఆ చేతుల నైపుణ్యం అంటే నిజంగా మనం మురిసిపోతాం.
2: అసలు మరి లక్క బొమ్మలు అనగానే మన ఆంధ్రప్రదేశ్లో మరి ఏటి కొప్పాక, కొండపల్లి గుర్తొస్తాయి. అప్పట్లో మన పల్లెల్లోని వృత్తి పనివాళ్లు అడవి నుండి అంకుడు కర్రను తెచ్చి దాన్ని ఎంతో సున్నితంగా చెక్కి దానికి ప్రకృతి ప్రసాదించిన లక్క రంగులను అద్ది అద్భుతమైన బొమ్మలు చేసేవారు. మరి ఆ బొమ్మల్లో కెమికల్స్ ఉండేవి కావు, ప్లాస్టిక్ విషయాలు ఉండేవి కావు. పసిపిల్లలు ఆ బొమ్మలను నోట్లో పెట్టుకున్నా ఏమాత్రం ప్రమాదం లేని స్వచ్ఛమైన, సురక్షితమైన బొమ్మలవి. చిలకలు, ఏనుగులు, బుట్ట బొమ్మలు, ఆఖరికి పెళ్లిళ్ళలో వాడే రంగురంగుల లక్క బిట్టలు, ఒకటేమిటి, ఆ బొమ్మల వెనుక ఎంతో మంది కళాకారుల రాత్రనక పగలనక పడ్డ తపస్సు అనేది దాగుండేది.
1: మరి ఆ బొమ్మలతో పాటు ఆడపిల్లల సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే గాజుల శెట్టి గారిని కూడా ఎలా

0: మర్చిపోతాను చెప్పు. అప్పట్లో ఊళ్ళోకి గాజులైన వస్తున్నాడంటే చాలు, ఆ కావిడి బస్తాలో ఉన్న రంగురంగుల గాజులు గలగలా చప్పుడు వినపడగానే ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్లంతా అరుగుల మీదకు పరుగులు తీసేవాళ్లు. ఆ గాజులైన ఎంతో ఓపిగ్గా అరుగు మీద కూర్చొని ఒక్కొక్కరి చేతిని ఎంతో ఆత్మీయంగా తన చేతిలోకి తీసుకుని నొప్పులు పట్టకుండా గాజులు పగలకుండా ఎంతో సున్నితంగా ఆ చేతులకి రంగురంగుల మట్టి గాజులు తొడిగేవారు. ఆ సమయంలో కేవలం ఒక వ్యాపారిలా కాదు, ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఆ ఊరి ఆడపడుచులకి సౌభాగ్యాన్ని పంచే ఆత్మీయ బంధం కనిపించేది.
1: కానీ మరి ఇప్పటి కాలం చాలా ఘోరంగా మారిపోయింది. మరి చైనా ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీ డాల్స్ మార్కెట్లోకి వచ్చి మన లెక్క బొమ్మల హస్తకళను మింగేశాయి. ఇక అలానే పాతకాలపు ఆత్మీయమైన మట్టి గాజుల స్థానంలో ఇవాళ మెటల్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, మాసులు దొరికే ఫ్యాన్సీ గాజులు వచ్చేసాయి. దాంతో ఆనాడు ఒక వెలుగు వెలిగిన ఆ లెక్క బొమ్మల కళాకారులు, ఇంటింటికి తిరిగే ఆ గాజులు శెట్టిగారు ఈవేళ బతుకు తెరువులేక ఆదరణ కరువై ఎంతో దీన స్థితిలోకి జారిపోయారు. మన కళ్ల ముందే అంతరిస్తున్న ఈ అద్భుతమైన సౌభాగ్య సంస్కృతిని చూస్తే గుండె చెరువవుతోందనుకో.
0: అవునమ్మా, మన పిల్లలకి ప్లాస్టిక్ విషయాలని కాకుండా మళ్ళీ మన లక్క బొమ్మల సంస్కృతిని పరిచయం చేద్దాం. మన ఇంట్లో శుభకార్యాలకైనా ఆ మట్టి గాజుల ఆత్మీయతని గౌరవించుకుందాం. అసలు భారతదేశపు హస్తకళల సామ్రాజ్యంలోనే మకుటం లేని మహారాజు లాంటి ఒక అద్భుతమైన కళ ఒకటి ఉంది. ఒడిశాలోని కటక్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆ కళ పేరే తారకశికళ. వెండిని ఎంత సన్నగా అంటే అసలు మన వెంట్రుక కన్నా సన్నటి తీగల్లాగా మార్చి ఆ వెండి తీగల్ని జులపాల్లా అల్లుతూ అత్యంత నైపుణ్యంతో దేవుడి విగ్రహాలు, ఆడపిల్లల ఆభరణాలు తయారు చేసే ఆ తారకసి శిల్పుల మేధాశక్తికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలనుకో.
1: అవునన్నయ్య, ఈ తారకసి కళ గురించి వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తుందనుకో. మరి అక్కడ కటక్ లో శతాబ్దాల కాలంగా వస్తున్న ఈ వృత్తి ఎంత గొప్పది అంటే, ఆ వెండిని కొలిమిలో కరిగించి దాన్ని ఎంత సున్నితంగా సాగదీస్తారంటే ఆ తీగల్ని చూస్తే అసలు మనుషులు చేశారా లేక దేవతలే దిగివచ్చి అల్లారా అన్నట్లు ఉంటుంది. మరి దేవుడి కోవెలలు, నెమళ్ళు, తాజ్మహల్ లాంటి అద్భుతమైన నమూనాలు, ఆడపిల్లలు తలలో పెట్టుకునే బిళ్ళలు, ఒంటికి వేసుకునే వడ్డాణాలు అన్ని కూడా ఆ వెండి తీగలతోనే ఒక మాయాజాలంలో సృష్టిస్తారు. అందుకే కటక్ నగరాన్ని సిల్వర్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట.
0: చాలా బాగా చెప్పావమ్మా, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ప్రతి ఒక్కరి గుండెను పిండేసే చేదు నిజం ఇంకొకటి ఉంది. ఈ తారకసి కళాకారులు ఒక్కొక్క వస్తువు తయారు చేయడానికి కంటి చూపును సైతం పణంగా పెట్టి రాత్రనక పగలనక నెలల తరబడి ఆ సన్నటి తీగలని అల్లుతూ కూర్చుంటారు. కానీ ఈవేళ టెక్నాలజీ పెరిగిపోయి మిషన్లతో చేసే చౌకబారు నకిలీ వెండి వస్తువులు మార్కెట్లోకి రావడం వల్ల చేతులతో ప్రాణం పోసే ఈ తారకసి కళాకారులకి సరైన గుర్తింపు, పెట్టుబడికి తగ్గ ధర రావడం లేదు. దాంతో ఆనాడు ఒక వెలుగు వెలిగిన ఆ వెండి తీగల సంస్కృతి ఈవేళ ఆదరణ కరువై జీవనాధారం లేక ఆ శిల్పుల కళ్లలో కన్నీటి తీగలుగా మిగిలిపోతుంది.
1: ఒక వెలుగు వెలిగిన అన్ని చేతి వృత్తుల గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా. కానీ మరి వీటన్నింటికి మూల స్తంభం అసలు ఈ లోకానికి జీవనదాత అయిన ఆ మహానుభావుడు. మరి ఉదయం మనం తినే మొదటి ముద్ద నుండి రాత్రి పడుకునే ముందు తాగే పాల చుక్క వరకు, మన ఒంటి మీద ఉన్న నూలు పోగు నుండి దేశ ఆర్థిక వ్యవస్థ వరకు అన్నింటికీ తన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణం పోస్తున్న ఆ సర్వ సృష్టికర్త మరెవరూ కాదు, మన వ్యవసాయదారుడు, మన అన్నదాత, మన రైతన్న.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా, రైతే దేశానికి వెన్నుముక అని మనం పుస్తకాల్లో చదువుకుంటాం. కానీ ఒక్కసారి ఆ వెన్నుముక పడే కష్టాన్ని గుండెతో ఆలోచించండి. అప్పట్లో మన పల్లెటూళ్లలో రైతు వ్యవసాయం చేస్తుంటే అదొక పెద్ద యజ్ఞంలా ఉండేది. తెల్లవారుజామున 4 గంటలకే ఊరంతా ఇంకా నిద్ర ముసుగులో ఉండగానే తన ఎడ్ల జతని కట్టుకుని భుజాన నాగలి పెట్టుకుని పొలానికి బయలుదేరేవాడు. ఆ మట్టిని నమ్ముకుని ఎండనక వాననక చలికి వణకకుండా పడ్డ ఆ శ్రమ ఈ లోకంలో ఏ కార్పొరేట్ ఉద్యోగంతోనైనా పోల్చగలమా చెప్పు.
1: మరి అప్పట్లో ఆ వ్యవసాయంలో ఒక అద్భుతమైన సామాజిక ఐక్యత, స్వచ్ఛత ఉండేవి. నాగలి పట్టి పొలాన్ని దున్నడం దగ్గర నుండి చెరువు నీళ్లను తోడటం, విత్తనాలు చల్లడం, ఆడవాళ్లంతా కలిసి ఒకే వరుసలో నిలబడి పల్లెపాటలు పాడుకుంటూ పచ్చటి నాట్లు వేయడం ఎంత కంటికి పండుగగా ఉండేదో కదా. మరి పంట చేతికొచ్చే సమయంలో చేను గట్ల మీద కాపలా కాస్తూ ఆఖరికి కళ్లం దగ్గరకు ధాన్యం చేరాక ఆ ఊరి కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, బంగలి ఇలా ప్రతి చేతి వృత్తి వారికి ఆ రైతు తానే ముందుండి మేరలిచ్చి గౌరవించేవాడు. అంటే ఊరిని బ్రతికించే వృత్తులన్నింటినీ ఆకలి తీర్చే కల్పవృక్షం మన రైతు.
0: ఒకప్పుడు రాజులా బ్రతికిన ఆ వ్యవసాయదారుడు

0: నేడు గ్లోబలైజేషన్, పెట్టుబడుల భారం, ప్రకృతి వైపరీత్యాల మధ్య నలిగిపోతూ ఉన్నాడు. ఎరువులు, విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే తను పండించిన పంటకి మాత్రం మార్కెట్లో సరైన మద్దతు ధర రావడం లేదు. దానికి తోడు ఈనాటి తరం పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు పరుగులు పెడుతూ వ్యవసాయం దండగా అనేలా తన సొంత భూముల్ని అమ్మేసి నగరాల పాలవుతున్నారు. అన్నం పెట్టే ఆ పచ్చటి పొలాన్ని ఈవేళ రియల్ ఎస్టేట్, కాంక్రీట్ అడవులుగా మారిపోతూ ఉంటే గుండె తరుక్కుపోతుందనుకో.
1: మరి రైతు అంటే కేవలం మట్టిలో పనిచేసే కూలీ కాదు, మన ఆకలి తీర్చే దేవుడు. మన పిల్లలకి చిన్నతనం నుంచే అన్నం విలువను, దాన్ని పండించే రైతు కష్టాన్ని నేర్పించాలి. ప్లాస్టిక్ మోజులో పడి చేతి వృత్తుల్ని ఎలాగూ దూరం చేసుకున్నాం, కనీసం మన కడుపు నింపే ఆ వ్యవసాయదారుణ్ణైనా గుండెల్లో పెట్టుకుని గౌరవించుకుందాం. సమాజానికి జ్ఞానాన్ని పంచే గురువు, ప్రాణాన్ని నిలిపే వైద్యుడు గురించి ఒకప్పుడు మన పల్లెటూళ్లలో భగవంతుడి రూపాలుగా నడిచిన ఇద్దరు మహానుభావులు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఉపాధ్యాయుడు మరియు వైద్యుడు మాత్రమే. ఒకరు మనలోని అజ్ఞానమనే చీకటిని తుడిచేస్తే మరొకరు మన ఒంటికి వచ్చిన రోగాన్ని తుడిచేసి ప్రాణం పోసేవారు.
0: అప్పట్లో పల్లెటూరు స్కూల్లో పంతులు గారు అంటే కేవలం జీతం కోసం పాఠాలు చెప్పే మాస్టర్ కాదు, ఊరి పిల్లలందరినీ తన సొంత బిడ్డల్లా చూసుకునే ఒక గొప్ప మార్గదర్శి. తెల్లటి ధోవతి, లాల్చీ వేసుకుని, చేతిలో ఒక చిన్న బెత్తం పట్టుకుని పంతులు గారు వీధి చివర కనిపిస్తే చాలు, ఆడుకునే పిల్లలందరూ మర్యాదతో చేతులు కట్టుకుని నిలబడేవాళ్లు. చదువుతో పాటు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, తోటి మనిషికి సాయం చేసే సంస్కారాన్ని నూరుపోసి సమాజంలో మనల్ని ఒక ఉత్తమమైన మనిషిగా తీర్చిదిద్దింది ఆనాటి ఉపాధ్యాయుడే కదమ్మా.
1: అవునన్నయ్య, మరి ఆ పంతులు గారితో పాటు ఊళ్ళో అందరికీ ప్రాణదాతగా నిలిచిన ఆనాటి డాక్టర్ గారు. మరి అప్పట్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు, ఊరికి ఒకే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు లేక ప్రభుత్వ వైద్యుడు ఉండేవారు. రాత్రి 1 గంటకు ఎవరికైనా ఒంట్లో బాగోలేక ఇంటి తలుపు తడితే అస్సలు విసుక్కోకుండా చేతిలో ఆ చిన్న స్టెథోస్కోప్ బ్యాగ్ పట్టుకుని సైకిల్ మీదో నడిచో వచ్చేవారు. ఆ డాక్టర్ గారు వచ్చి రోగి చెయ్యి పట్టుకుని నాడి చూస్తూ, ఏం పర్లేదు నాయనా, నేనున్నానుగా, తగ్గిపోతుంది అని చెప్పి ఆ ఒక్క నమ్మకపు మాటలోనే సగం రోగం మాయమైపోయేది. అందులో వ్యాపారపు కల్తీ లేదు, కేవలం ప్రాణాన్ని కాపాడాలని పవిత్రమైన తపన మాత్రమే ఉండేది. జ్ఞానాన్ని పంచే ఆ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కాస్త ఈరోజు కార్పొరేట్ స్కూళ్లలో ర్యాంకులు, డొనేషన్లు వసూలు చేసే విద్యా వ్యాపారంగా మారిపోయింది. పిల్లలకి మార్కులు వస్తున్నాయి కానీ మనుషుల పట్ల మర్యాద తెలియడం లేదు. అలానే ప్రాణాలు కాపాడే ఆ పవిత్రమైన వైద్య వృత్తి ఈవేళ ఐసీయూ బెడ్లు, అనవసరమైన టెస్టులు, వేల రూపాయల ఫీజులు గుంజే కార్పొరేట్ బిజినెస్లా మారిపోయింది. డబ్బుంటేనే చదువు, డబ్బుంటేనే వైద్యం అనే ఈనాటి దుస్థితిని చూస్తుంటే ఆనాటి పంతులు గారి దిగర్వితనం, ఆనాటి డాక్టర్ గారి మానవత్వం ఎంత గొప్పవో కదా అనిపించక మాందు.
0: కరెక్ట్ అమ్మా, నిజానికి మనం ఈరోజు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాం కానీ అసలైన కనువిప్పు ఎక్కడ జరగాలో తెలుసా? మన కళ్ళ ముందున్న ఈ సంస్కృతి పూర్తిగా చేజారిపోక ముందే జరగాలి.
1: అవునన్నయ్య, మనం కొనే ఆ ఒక్క మట్టి పాత్ర, ఆ ఒక్క చేనేత వస్త్రము ఆ పేద కళాకారుడి ఇంట్లో ఆ రోజు రాత్రి పొయ్యి వెలిగేలా చేస్తుంది. మన మూలాలను గౌరవించే సంస్కారాన్ని మన పిల్లలకి ఇక్కడే నేర్పించాలి. ఎందుకంటే మనుషుల మధ్య దూరాన్ని పెంచే కాంక్రీట్ గోడల్ని కాదు, మన పూర్వీకుల శ్రమను, చేతి వృత్తుల ఆత్మీయతను మన గుండెల్లో నిలుపుకోవడమే నిజమైన చదువు, సమాజానికి అసలైన గౌరవం. లిజనర్స్, మరింతవరకు ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో అంతరించిపోతున్న కళల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసు ఫీజులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును.

0: సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరినాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ.

0: 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
0: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494 56.

ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మరి కొన్ని విషయాలు ఎంత ప్రయత్నించినా మన చేతుల్లోకి రావు. అప్పుడు అర్థమవుతుంది, మనిషి ప్లాన్ చేసేది ఒకటి, జీవితం చూపించేది ఇంకొకటి అని. కొన్ని దూరాలు, కొన్ని నష్టాలు, కొన్ని ముగింపులు మన తప్పు లేకపోయినా జరుగుతాయి. కాలం గడిచాక వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది, ఆ సమయంలో బాధగా అనిపించినవి కూడా మనల్ని మార్చడానికి వచ్చిన పాఠాలే అని. మరి విధి రాధ అంటే భయపడాల్సింది కాదు, అది మనం అర్థం చేసుకోవలసిన జీవితం. విధి రాధను చదవలేం, కానీ కాలం దాన్ని అర్థం చేయిస్తుంది. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా కోసం ఈ తరం మనిషి ఈ చిత్రం నుండి ఇచ్చేసా నా హృదయం తీసుకు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొనుక్కున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈ నడిపిన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈరోజు ఫ్రైడే, శుక్రవారం కదా, కాబట్టి అమ్మవారికి సంబంధించేది ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి కామాక్షి అమ్మవారు ఎందుకు నిలబడి కూర్చుని మళ్ళీ లేచి నిలబడ్డారు? మాంగాడు నుంచి కాంచీ వరకు, మరి కాంచీ నుండి తంజావూరు వరకు ఒక అద్భుతమైన దైవ రహస్యం. మాంగాడు కామాక్షి, కంచి కామాక్షి, తంజావూరు బంగారు కామాక్షి, మూడు క్షేత్రాలు, మూడు రూపాలు, కానీ తల్లి మాత్రం ఒక్కరే. ఈ మూడు క్షేత్రాలను దర్శించిన ప్రతి భక్తుడి మనసులో ఒక ప్రశ్న అనేది మొదలవుతుంది. మాంగాడులో నిలబడి ఉన్న కామాక్షి, కాంచీలో కూర్చున్న కామాక్షి, తంజావూరులో మళ్ళీ నిలబడ్డ కామాక్షి, ఈ మూడు రూపాల వెనుక దాగి ఉన్న అంతరార్థం ఏంటి? మరి హిందూ శాస్త్రంలో దేవతల భంగిమలు యాదృచ్ఛికంగా ఏర్పడినవి కావు. మరి ప్రతి రూపం వెనుక ఒక తాత్విక సందేశం, ఒక ఆధ్యాత్మిక సత్యం దాగుంటాయి. మాంగాడు తపస్సు యొక్క స్మృతి. మాంగాడులు కామాక్షి అమ్మవారు పంచాగ్ని మధ్య ఘోర తపస్సు చేసిన రూపంలో నిలబడి దర్శనమిస్తారు. ఇక్కడ ఆమె రూపం సాధనను, సంకల్పాన్ని, పరమ లక్ష్యం కోసం అంకిత భావాన్ని గుర్తు చేస్తుంది. ఇక కాంచీపురం శాశ్వత సాంప్రదాయానికి కేంద్రం. కాంచీలో కామాక్షి అమ్మవారు పద్మాసనంలో కొలువై ఉంటారు. ఇది తపస్సు ఫలించి జగన్మాతగా స్థిరపడిన పరిపూర్ణ స్థితికి ప్రతీక. ఈ భంగిమ శాంతిని, స్థిరత్వాన్ని, శాశ్వత కరుణను సూచిస్తుంది. ఇక తంజావూరు భక్తులతో కలిసి నడిచే తల్లి. మరి కథ ఇక్కడే మరింత అద్భుతంగా మారుతుంది. కాంచీలో కూర్చున్న అమ్మవారు మళ్ళీ ఎందుకు నిలబడ్డారు? మరి బంగారు కామాక్షి సంప్రదాయం కేవలం ఒక ఆలయ చరిత్ర కాదు, అది ఒక పవిత్రమైన ప్రయాణం యొక్క స్మృతి.

కాలగమనలో అనేక ప్రాంతాల గుండా ప్రయాణించి భక్తుల విశ్వాసాన్ని కాపాడుకుంటూ తంజావూరుకు చేరుకున్న అమ్మవారు భక్తులతో పాటు నడిచి జగన్మాతగా నిలిచారు. అది కాంచీని విడిచిపెట్టడం కాదు, అది భక్తులను విడిచిపెట్టకపోవడం. మాంగాడిలో నిలిచింది తపస్సు నేర్వడానికి, కాంచీలో కూర్చుంది శాశ్వత కరుణగా కొలువు తీరడానికి, తంజావూరులో మళ్లీ నిలిచింది భక్తుల మధ్య సంచరించే తల్లిగా గుర్తుండిపోవడానికి. ఈ మూడు క్షేత్రాలు మూడు వేర్వేరు దేవతల కథలు కావు, ఒకే జగన్మాత యొక్క మూడు దివ్య స్మృతులు. మాంగాడు తపస్సు, కాంచీ స్థిరత్వం, తంజావూరు చలనం మరియు కరుణ. తపస్సులో నిలిచిన తల్లి, పద్మాసనంలో కొలువైన తల్లి, భక్తుల వెంట నడిచే తల్లి. ఈ మూడు రూపాలు కలిసి కామాక్షి తల్లి యొక్క సంపూర్ణ మహిమను మనకు ఆవిష్కరిస్తాయి. అందుకే కామాక్షి అమ్మవారు నిలబడ్డారు, కూర్చున్నారు, మళ్లీ లేచి నిలబడ్డారు. ఎందుకంటే ఆమె కేవలం ఒక ఆలయంలో కొలువైన దేవత మాత్రమే కాదు, భక్తుని పిలుపుకు పలికే తల్లి, భక్తుని వెంట నడిచే తల్లి, సర్వలోకాలను తన కరుణతో ఆదరించే జగన్మాత. మరి ఆ జగన్మాత కామాక్షి అమ్మవారి కరుణా కటాక్షాలు మరి అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బిజినెస్ మరలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథం జనార్దనరావు గారు, వనజమ్మ గారు, వెంకట భావన గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే రోజు మాకు అమ్మోరు చిత్రం నుండి దండాలు దండాలు అమ్మోరు తల్లో అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మరి చదువుకోవడానికి వయసు అయిపోయిందనో టైం లేదనో సాకులు చెప్పి ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ చేసేస్తుంది ఈ 96 భామ. మరి తన మనవళ్ళ పేర్లను తనే చదవాలనే ఒక చిన్న కోరికతో మొదలైన ఈ బామ్మ జర్నీ మరి ఇప్పుడు పట్టుదలతో ఏకంగా ఎగ్జామ్ రాసి 100కి 98 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచేంత వరకు సాగింది. అలా ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. నేర్చుకోవాలనే తపన ఉంటే కనుక వయసు అనేది అసలు అడ్డంకే కాదు అని నిరూపించింది ఈ బామ్మ. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే మరి బామ్మ పేరు కార్త్యాయని. మరి ఈమె రాసింది ఏదో చిన్న పరీక్ష కాదు, ఏకంగా 40,000 రాసిన కేరళ లిటరసీ మిషన్ అథారిటీ నిర్వహించిన అక్షర లక్ష్యం అనే టెస్ట్లు తను పార్టిసిపేట్ చేసింది. మరి ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే అందరి కళ్ళు ఆ బామ్మ మార్కుల మీదే ఉన్నాయి. మరి 100కి 98 మార్కులు రావడం చూసి అందరూ కూడా నోరెళ్ళ పెట్టారు. కళ్ళజోడు పెట్టుకుని ఓపిక లేకపోయినా పట్టుదలతో బామ్మ అక్షరాలు దిద్దుతుంటే ఆ కసి చూసి యంగ్ జనరేషన్ కూడా షాక్ అయింది. ఆ రిజల్ట్ షీట్ పట్టుకుని బామ్మ నవ్వుతుంటే చదువులో ఉన్న సంతృప్తి ఏంటో అందరికీ అర్థమైపోయింది. మరి బామ్మ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోందంటే ఇది కేవలం మార్కుల గురించి కాదు, గివప్ ఇవ్వని ఒక గ్రేట్ యాటిట్యూడ్ గురించి. డ్రీమ్స్కి ఎక్స్పైరీ డేట్ ఉండదని, ఏదైనా సాధించడానికి ఇవాళ కూడా లేట్ కాదని బామ్మ ప్రాక్టికల్గా చూపించింది. చిన్న చిన్న అడ్డంకులకే భయపడి ఆగిపోయే మనలాంటి వాళ్ళకి ఈ బామ్మే ఒక పెద్ద రియాలిటీ చెక్. సో మరి వయసు అయిపోయింది అని నీ గోల్స్ అనేవి ఆపేకు. మరి బామ్మలాగే ఒక్కడుగు ముందుకై సక్సెస్ అనేది నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక రియల్ స్టోరీ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే హైదరాబాద్ ప్రగతి నగర్ నుండి కొనగళ్ళ ఉషగారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఉషగారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా హస్బెండ్ కొనగళ్ళ కమల్ కుమార్ పుట్టినరోజు, మరి హైదరాబాద్ ప్రగతి నగర్లో జరుపుకుంటున్నాం, మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి వారి వైఫ్ ఉష, పిల్లలు రేష్మశ్రీ, వర్ధన్, వినయ్, వెంకటేష్, అలానే మరి మా బావగారులు కొనగల కామేశ్వరరావు గారు, శ్రీను, తోటికోడళ్ళు రమ, లక్ష్మి, అలానే మా అమ్మ అన్నపూర్ణ, మా చెల్లి పావని, గుప్తా, అంతేకాకుండా కొనగల వారి కుటుంబ సభ్యులందరి తరపు నుండి, అలానే కామేశ్వరరావు గారి తరపు నుండి, మాలతి గారి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ హస్బెండ్ మరి కొనగల కమల్ కుమార్ గారికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి కమల్ కుమార్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. మరి విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. మరి ప్రజలు తమ అవసరాల కోసం అతని దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకునేవారు. మరి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే చాలు, బలవంతంగా మరిన్ని ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. అయినా ప్రజలకి మరో ఆధారం లేక ఎంత ఇబ్బందిగా ఉన్నా అతన్ని ఆశ్రయిస్తూ ఉండేవాడు. మరి పెళ్లిళ్లకు, పెద్ద పెద్ద వంటలకు అవసరమైన పాత్రల్ని కూడా అద్దెకు ఇచ్చేవాడు వరహాలయ్య. మరి వాటిని తిరిగి ఇవ్వటంలో కాస్తంత ఆలస్యమైనా, ఆ పాత్రలు పాతబడినా అతను చేసే గొడవకు అంతనేదే ఉండేది కాదు. మరి ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. మరి ఎలాగైనా సరే వరహాలయ్యకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. మరొక రోజున వరహాలయ్య దగ్గరకు వెళ్ళి, మరి మా ఇంట్లో రేపు విందు జరగనుంది, అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు రామకృష్ణుడు. మరి గిన్నెకు బాడుగుగా 2 మొహరీలు, అది ముందుగానే చెల్లించాలి అన్నాడు వరహాలయ్య. ఓహో,

ఎట్లానా అంటూ ముందుగా 2 మొహరీలు చెల్లించి గిన్నెను తీసుకుని వెళ్లాడు రామకృష్ణుడు. మరి 2 రోజుల తర్వాత వరహాలయ్య దగ్గరికి 2 గిన్నెలు పట్టుకెళ్లాడు రామకృష్ణుడు. తను తీసుకెళ్లిన గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇస్తూ చెప్పాడు సంతోషంగా. మరి మీరు నాకు ఇచ్చారా ఒక గిన్నె, అది చాలా బరువుగా ఉంటే ఎందుకా అనుకున్నాను. నిన్న రాత్రి దానికి ఈ గిన్నె పుట్టింది,

0: కొన్ని కాదు, మరి నా దగ్గరున్న అన్ని గిన్నెలు ఇస్తాను, తీసుకెళ్ళండి అని తన ఇంట్లో ఉన్న గిన్నెలన్నింటినీ కూడా మరి బండి మీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు సంతోషంగా. మరి ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. 10 రోజులు గడిచిపోయాయి, కానీ రామకృష్ణుడు గిన్నెల్ని తిరిగి ఇవ్వనే లేదు. మరి చివరికి వరహాలయ్యే అతని ఇంటికి వెళ్ళి గిన్నెల గురించి అడిగాడు. అయ్యో, ఏం చెప్పేది నువ్వు, ఇచ్చిన గిన్నెలు రాత్రికి రాత్రే పారిపోయాయి, దాంతో మా ఇంట్లో కార్యం కూడా జరగకుండా అయ్యింది. నీ మీద రాజుగారికి ఫిర్యాదు చేద్దామనుకున్నా, పోనేలే అని ఊరుకున్నా అని చెప్పాడు రామకృష్ణుడు. గిన్నెలు పారిపోవడం ఏమిటి, అంత మోసం అంటూ అరిచాడు వరహాలయ్య. కానీ రామకృష్ణుడు తను చెప్పిందే చెబుతూ వచ్చాడు. ఇక చేసేదేం లేక రాయలవారి దగ్గర రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు వరహాలయ్య. మరి రాయలవారు వరహాలయ్య గురించి ఆరా తీశారు. రామకృష్ణుడిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి సంగతంతా అర్థమయ్యాక చిరునవ్వు నవ్వారు. మరి నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు ఆ గిన్నెలు పారిపోవడం నిజం ఎందుకు కాకూడదు అని వరహాలయ్య ఫిర్యాదును కొట్టేశారు. మరి వరహాలయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికి రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. మరి అప్పటి నుండి కూడా నీతిగా జీవించాడు. ఒక లిజినెస్, మనకు చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఇలా నేనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, డున్నా గ్రామం నుండి ఆజీ సోబరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు నవరస నటుడు కోట శ్రీనివాసరావు గారి జయంతి అంటున్నారు. మరి నటన ఎందు చూపి నవ్య నడత కోట, శృతిమెత్తని హాస్యానికి పెట్టని కోట, సినీ ప్రపంచంలో తనకు తాను నిర్మించుకున్న కంచుకోట, నవరస పోషణలో దిట్ట కోట, రావు గోపాలరావును మరిపించిన దిగ్గజం కోట, సినీ కోటాలో పాగా వేసిన శ్రీనివాసరావు డైలాగ్ డెలివరీతో నవ్వులు పంచాడు, ప్రేక్షకుల హృదయాల్లో కంచుకోటగా మిగిలాడు, నటనలో తనకు తానీ సాటి, భిన్న పాత్రల పోషణలో మరెవ్వరూ రారు పోటీ అంటూ మామగా తండ్రిగా హాస్యనటునిగా అలరించాడు కోట. కాలం మారినా కంఠస్వరం మారిన జనరేషన్ మారిన డైలాగ్ డెలివరీ మారని విలనిజం ఆయన సొంతం. మరి పద్మశ్రీని కైవసం చేసుకున్న నటునికి అశ్రు నివాడి అంటున్నారు. అలాని మరి మనీ మూవీ నుంచి భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అనే పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.

బిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపల్లి నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి జులై 10 మహిళా న్యాయమూర్తిగా సేవలు అందించడంతో పాటు భారతదేశంలోనే తొలి మహిళా న్యాయమూర్తిగా పేరుగాంచిన జస్టిస్ కోనమలమినేని అమరేశ్వరి గారి జయంతి. మరి వారికి ప్రముఖ నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నా అభిమాన నటులు ఒకరు, ఒక తండ్రిగా, తదనంతర కాలంలో తాతయ్యగా, హాస్యనటుడిగా, అతి భయంకరమైన క్రూరమైన ప్రతి నాయకులుగా, ఈ విధంగా ఆయన ఏ పాత్ర పోషించినా మరి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నవరసాలను తన అద్భుతమైన నటనలో కనబరిచినటువంటి కోట శ్రీనివాసరావు గారి జయంతి. మరి వారికి కూడా నివాళులు తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే జులై 10 మరి క్రీడా విభాగంలో మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను భారతదేశం నలుమూలలు మాత్రమే కాకుండా ఖండాంతరాల్లో సహితం చాటి చెప్పిన సునీల్ గవస్కర్ గారి పుట్టినరోజు. మరి వారికి అలానే ఓయ్ చిత్రంతో మనకు కథానాయిక పరిచయమైన హీరోయిన్గా అనుకున్నంతగా విజయవంతం కాలేకపోయినా, ముఖ్యంగా 90వ దశకంలో వచ్చిన అనేక చిత్రాల్లో తన ముద్దు ముద్దు మాటలతో మనల్ందరినీ మంత్రముగ్ధులు చేసిన బాలనటి బేబీ షాలిని పుట్టినరోజు, ఆమెకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటున్నారు. మరి అలానే నాకు సిల్లీనెస్లో అద్భుత నటులైనటువంటి కోట శ్రీనివాసరావు గారు నటించిన పిసినారి పాత్రలో మరి 1987లో హాస్యబ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్ళంట చిత్రంలో లక్ష్మీపతి పాత్రన, 1994లో ఈవీవీ గారి డైరెక్షన్లో వచ్చిన అత్తిలి ముత్తయ్య పాత్రన, 2004లో చంద్ర సిద్ధార్థ గారి డైరెక్షన్లో వచ్చిన కోటయ్య పాత్రన చాలా ఇష్టమంటున్నారు. అలానే అటు కొడుకునేమి అనలేక, ఇటు కోడళ్ళనేమి అనలేక, మనవల కోసం పరితపించి తాతయ్యగా, మరి కోడళ్ళని కూతుర్లుగా చూసుకునే పాత్రలో ఈవీవీ గారి డైరెక్షన్లో వచ్చిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియరాలు చిత్రంలో పాత్రన కూడా నాకు చాలా చాలా ఇష్టమంటున్నారు. మరి ఈ సందర్భంగా కోట గారిపై చిత్రీకరించిన 1999లో వచ్చిన మరి హీరో వేణు నటించిన స్వయంవరం చిత్రం నుండి మనో పాడిన వందే మాత్రం శ్రీనివాస్ గారి స్వర కల్పనలో భువనచంద్ర గారి సాహిత్యం పెళ్లి చేసుకోరా నాయన అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్ అరుణ సద్దానప్ప లింగరాజు గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో సిబ్బందికి నమస్తే అంటున్నారు, సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి అలానే ఈ రోజు మా కోసం రంగుల రత్న చిత్రం నుండి నడిరేయి ఈ జాములోనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కొరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మహబూబ్ నగర్ నుండి పిల్లిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా కోసం ప్రేమ తరంగాలు చిత్రం నుండి మనసు ఒక మందారం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొనుక్కున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

0: పెద్దన్న
1: ఇమ్మాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైనా చూస్తారు
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: సమాధాన
1: అమ్మమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైనా చూస్తారు రావన్న కాడా ఊసులాడా చోటు కాదు
0: చాటు ఉంది అందాల తోటలోన మందాల చెట్టు కింద నా ముద్దు చెల్లించవే ఓ ఒళ్ళంత వయ్యారని.

0: विष्णु एफएम 90.4।
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఫన్నీ డేస్ కథ వింటారు. సమయం రాత్రి 8 గంటలు. బంజారా హిల్స్లోని ఓ స్టార్ హోటల్ పైన రూఫ్ గార్డెన్ సుందరంగా అలంకరించబడింది. చల్లగా వీస్తున్న గాలి వాతావరణాన్ని మరింత ఆహ్లాదభరితంగా చేస్తుంది. కాంతి విరజమ్మడల్లో ఆకాశంలోని నక్షత్రాలతో నగర దీపాలు పోటీ పడుతున్నాయి. ఓ ప్రముఖ ఐటీ కంపెనీకి సంబంధించిన ఉన్నతాధికారులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సతీ సమేతంగా వచ్చి తమకు కేటాయించిన కుర్చీలలో ఆసీనులయ్యారు. సంస్థ జనరల్ మేనేజర్ సూర్యకుమార్ లేచి, "డియర్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మన కంపెనీ ఆవిర్భవించి ఈరోజుకి సరిగ్గా 8 సంవత్సరాలు. దినదినాభివృద్ధి చెందుతున్నాం. ప్రస్తుతపు ఆర్థిక మాంద్యాన్ని కూడా అధిగమించి ప్రగతి వైపు పరుగులెడుతున్నాం. అందుకు ముఖ్య కారకుడైన మన సీఈఓ మిస్టర్ భార్గవ్కు ముందుగా మన స్టాఫ్ తరపున అభినందనలు" అనగానే అందరూ భార్గవ్ వైపు చూసి కరతాళధ్వనులు చేశారు. భార్గవ్ కలగజేసుకుంటూ, "మిస్టర్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. అయితే ఈ కార్యక్రమాన్ని రొటీన్ బిజినెస్ కాన్ఫరెన్స్గా చేయకండి. వీ గెదర్డ్ హియర్ టు సెలబ్రేట్. అందరికీ ఎంటర్టైనింగ్గా ఉండేట్లు ఏదైనా చేయండి" అన్నాడు నవ్వుతూ. "ఓకే, ష్యూర్. అక్కడికి వస్తున్నా. గేమ్స్, అంత్యాక్షరీలు రొటీన్. కనుక ఈవేళ నాకు వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడదామనుకుంటున్నా." అందరూ కూడా ఆసక్తిగా వింటున్నారు. "ఇవాళ మనం వయసులో బాగా వెనక్కిపోవాలి. అంటే కాలేజ్ డేస్ కనమాట. మనలో చాలామందికి కాలేజ్లో చదివేటప్పుడు చిన్నదైనా సరే ఏదో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. చాలా వరకు అవి పెళ్లిదాకా రాకుండానే ఆగిపోతూ ఉంటాయి. అయినా ఆ సరదా సన్నివేశాలు గుండెల్లో ఏదో మూల గూడు కట్టుకునుంటాయి. మరి ఉదాహరణకు, నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక అమ్మాయి నా వైపు అదోలా చూస్తూ ఉండేది. నాకెంతో గర్వంగా అనిపించేది. ఉండబట్టలేక ఒకసారి ఆమెను అడిగేశాను, 'నా వైపు అంత ఆరాధనగా ఎందుకు

చూస్తున్నావు, పర్వాలేదు ధైర్యంగా చెప్పు అని ఆమె వెంటనే చెప్పేసింది. 5 సంవత్సరాల క్రితం మా నాన్న జేబులోంచి పర్స్ కొట్టేసి పారిపోయిన మా అన్నయ్య అచ్చం నీలాగే ఉండేవాడు అని పార్టీలని వారంతా పెద్దగా నవ్వారు. సో అలాంటి అలనాటి ఫన్నీ ఇన్సిడెంట్ మనం ఒక్కొక్కరిగా ఇక్కడ చెప్పాలి. దక్కకుండా పోయిన ప్రియరాలు ఎటూ దక్కనే లేదు, కనీసం ఆ జ్ఞాపకాలు సరదాగా నెమరవేసుకునే ప్రయత్నాలు చేద్దాం, ఏమంటారు అడిగాడు అందరివైపు చూస్తూ. అందరూ చప్పట్లు కొడుతూ తమ అంగీకారం తెలియజేశారు. ఈ కార్యక్రమం మన భార్గవ్ గారితో ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని సూర్యకుమార్ అనగాని అందరూ లేచి ఇంకా పిక్కరగా కరతాళధ్వనులు చేశారు. నోనో, ఐఎమ్ సారీ, నాకు అలాంటివి ఏం లేవు, నన్ను వదిలేయండి అని భార్గవ్ అంటున్నా చప్పట్లు ఆగలేదు. చిన్నదైనా ఉండే ఉంటుంది, ట్రై టు రిమెంబర్ అన్నాడు భార్గవ్ పక్కనే కూర్చున్న వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు. ఇక తప్పించుకునే అవకాశం లేదని గ్రహించి ఓకే అన్నాడు భార్గవ్. అందరూ శ్రద్ధగా వినడానికి సన్నద్ధులయ్యారు. దాదాపు 3 దశాబ్దాల క్రితం మాట, అది సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలు. అక్కడ చదువు బాగా చెప్తారని పేరు. అందుకే మా నాన్నగారు 2 సంవత్సరాలు మరో చోట డిగ్రీ చేసిన నన్ను 3వ సంవత్సరం అక్కడ చేర్చారు. అదేమి చిత్రమో గాని క్లాస్కి వెళ్లిన మొదటి రోజే ఒక ఆమె నన్ను అమితంగా ఆకర్షించింది. చూపు భరచలేని అందమనే చెప్పాలి. 2 రోజులుగా ఆమెను గమనిస్తున్న నన్ను అప్పటికి కొద్దిగా పరిచయమైన నా బెంచ్మేట్ రమణమూర్తి మందలించాడు. ఏంటి గురు ఆమె వైపు చూస్తున్నావు, కొంపదీసి లవ్వా, కొరివితో తలగొక్కున్నట్టే, జాగ్రత్త అని హెచ్చరించాడు. అతని మాటలు తేలిగ్గా తీసుకుంటూ ఆమె పేరేంటి అడిగాను. బాలా త్రిపుర సుందరి, ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా బాలా అంటారు, మన జనాలు మాత్రం చండి చాముండి భద్రకాళి అని పిలుచుకుంటారు, అది కూడా ఆమెకు తెలియకుండా. నాకు కొంచెం కోపమొచ్చింది, అలా ఎందుకు పిలవడం, కాస్తంత చిరాగ్గా అన్నాను. అబ్బో అప్పుడే ఎంత ప్రేమ అన్నాడు రమణమూర్తి నవ్వుతూ. అబ్బా అలాంటిదేమీ లేదులే చెప్పు అన్నాను నవ్వుతూ. డిగ్రీ 1వ సంవత్సరం లీలాప్రసాద్ అనే అతను ఆమె వెంటపడి, నేను నీకు తెలుసనుకుంటా, నేను కాలేజీలోకెల్లా పేరున్న క్రికెట్ ప్లేయర్ని, కాలేజ్ క్రికెట్ కోచ్ రాధాకృష్ణ గారు నన్ను జూనియర్ పటోడి అని పిలుస్తారు, క్రికెట్ క్రేజ్ ఉన్న చాలా మంది అమ్మాయిలు నా వెంట పడుతూ ఉంటారు, అలాంటి నన్ను ప్రేమించడానికి నీకేంటి అభ్యంతరం అని అడిగాడు. అందుకమి నేను షర్మిలా ఠాకూర్ని కాదు, అయినా అభ్యంతరం ఏమీ లేదు, కాకపోతే రాబోయే ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లో సెంచరీ కొడితే చాలు, నీ వేలు పట్టుకునొస్తా అంది. అప్పటినుండి అతను పడిన పాటలు చెప్పనలివి కాదు. ప్లే గ్రౌండ్లోని వీలైనంత సమయం గడుపుతూ విపరీతమైన ప్రాక్టీస్ చేశాడు, కాని పాపం సెంచరీ కొట్టలేకపోయాడు. అయితేనేం, వాడికి మంచే జరిగింది, ఆటలో మునుపటి కంటే ఎక్కువగా రాణించాడు, త్వరలోని రంజీ సెలక్షన్స్ కూడా వెళ్లబోతున్నాడు. ఇక తర్వాత కొంతకాలానికి మరొకడు మొదలుపెట్టాడు, ఆంజనేయులని మరీ సన్నగా ఉంటాడు, బెల్ బాటం ఫ్యాంట్కి ఎక్కువ బెల్ పెట్టించుకుని హిప్పీ క్రాఫ్ట్తో వంకరగా గాలిలో తేలుతూ నడవడం అతని స్టైల్. హిందీ పాటలంటే అతనికి బాగా ఇష్టం, కిషోర్ కుమార్ పాటలు అనుకరిస్తూ పాడుతుంటాడు. తన కాలేజీలోకెల్లా ఏకైక లవ్ బాయ్ అని అతని గట్టి నమ్మకం. కాని పాపం అతనికి తెలుగు సబ్జెక్ట్ అంటే భయం, మార్కులు సరిగా రావు. ఆ విషయం బాలకు బాగా తెలుసు. కాలేజీ తోటలో గులాబీ పువ్వు ఒకటి కోసి తెచ్చి పువ్వుతో పాటు లవ్ లెటర్ కూడా ఆమెకిచ్చాడు. మొహబత్ కేలియే జో కర్నా హై హమ్ కరేంగే బోలో అన్నాడు రొమాంటిక్గా. 2వ సంవత్సరం పరీక్షల్లో తెలుగులో 60 మార్కులు తెచ్చుకో చాలు అంది తాపీగా. అతని గొంతులో వెలక్కాయి పడింది. తన ప్రేమని తెలుగు పుస్తకాలపై మరల్చాడు, తెలుగే లోకంగా బతికాడు. పరీక్షల్లో 60 మార్కులు సాధించకపోయినా తెలుగులో ఫెయిల్ కావలసిన వాడు మంచి మార్కులతో పాసయ్యాడు. తెలుగంటే భయం పోయింది. అతన్ని ఎప్పుడూ తిట్టిపోసి తెలుగు లెక్చర్ దారా రామనాథ శాస్త్రి గారు భుజం తట్టి మెచ్చుకున్నారు. అప్పటి నుండి వాడు తెలుగు పాటలు పాడుకుంటున్నాడు. రమణమూర్తి చెబుతున్న విషయాలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించినా లోపల నా పరిస్థితి ఏంటో అనే సంశయం కూడా వచ్చింది. అయినా ఇంకా ఆమె గురించి తెలుసుకోవాలనిపించింది. 2 సంవత్సరం ఇలాంటివేం జరగలేదా అని అడిగాను. ఎందుకు జరగలేదు, 2 నెలల క్రితమే కృష్ణ కిషోర్ అని బిఏ స్టూడెంట్ ఒకడు పెద్ద గందరగోళమే సృష్టించాడు. అతనికి బాగా డబ్బుతో పాటు అన్ని వ్యసనాలు ఉన్నాయి, అప్పుడప్పుడు తాగి క్లాసుకు కూడా వచ్చేవాడు.

స్టూడెంట్స్, లెక్చరర్స్ కూడా అతనంటే భయపడతారు. ఒకరోజు బాలాని కాలేజ్ ముందు నిలదీశాడు. నా అంత ధనవంతుడు ఈ కాలేజీలో ఎవరూ లేరు, నిన్ను ఇష్టపడ్డానంటే అది నీ అదృష్టం అన్నాడు. నీ డబ్బు నాకు గడ్డి పరకతో సమానం అని ముఖాన్ని చెప్పింది. అతనికి బాగా కోపం వచ్చింది. ఇద్దరూ పెద్దగా కేకలేసుకున్నారు. దాంతో స్టూడెంట్స్ చాలామంది అక్కడ చేరారు. పెద్ద సీనే క్రియేట్ అయిందనుకో. అయితే ఏం చేయాలో చెప్పు, ఏవో పరీక్షలు పెడతావటగా అన్నాడు వ్యంగ్యంగా. బాల అతని ధైర్యంగానే ఎదుర్కొంది. నవ్వుతూనే అతనితో, సరే విను, నువ్వేదో పుచ్చుకుని అప్పుడప్పుడు క్లాసులకు వెళ్తుంటావట కదా, ఇదిగో ఈ వివేకానందుడి విగ్రహం ముందు కూర్చుని ధైర్యంగా ప్రొద్దున్నింటి సాయంత్రం దాకా ఆ ఘనకార్యం చేస్తూ ఉండాలి అంది. ఆ మాటలకు కృష్ణ కిషోర్ నివ్వెరపోయాడు. ఆమె మాట్లాడేది తాగుడు గురించని అతనికి అక్కడ ఉన్న కొంతమందికి అర్థమైపోయింది. అతనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. అప్పుడే ప్రిన్సిపల్ రామచంద్రరావు గారు, వైస్ ప్రిన్సిపల్ దేవదాస్ గారు రావడం చూసి కిషోర్ ఆమె వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఆ తరువాత కక్షతో అతను ఆ అమ్మాయిని ఏం చేస్తాడో అని అందరం భయపడ్డాం. కాని తన గురించి అందరూ చులకనగా చెడుగా అనుకుంటున్నారనే విషయం అతనికి మొదటిసారి తెలిసినట్లుంది. అతనిలో మార్పు వచ్చింది. తాగుడు మానేశాడు. ఇప్పుడు బాలంటే అతనికి గొప్ప గౌరవం. బాల చాలా ధైర్యవంతురాలు, దేనికి ఎవరికి భయపడదు. ఇలా ఎంతోమందికి బుద్ధి చెప్పింది. ఈ మధ్య ఆమె జోలికి ఎవరూ పోవడం నేను చూడలేదు. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ నువ్వు ఊడిపడ్డావు పాపం అన్నాడు. ఆ రాత్రి బాగా ఆలోచించాను. ఎందుకొచ్చిన గొడవ ఏమిటో అని కూడా కాసేపు అనిపించింది. కానీ మనసు సమాధానపడలేదు. తర్వాత రోజు నుండి కాలేజీలో ఆమెతో కాసింత పరిచయం పెంచుకోవడం మొదలుపెట్టాను. ఆమె కూడా నన్ను శ్రద్ధగా గమనించడం నేను పసిగట్టాను. మరో నెలలో కాలేజ్ చదువైపోతుంది, ఇక ధైర్యం చేయక తప్పదని నిర్ణయించుకున్నాను. అప్పట్లో ఈమెయిల్స్, సెల్ ఫోన్స్ ఉండేవి కాదు. ఒక లెటర్ రాసి ఆమెకిచ్చి ధైర్యంగా వెళ్లి ఎదుట నిల్చున్నాను. లెటర్ చదివి నా వైపు ఏకాదిగా చూసింది. అనుకున్నా ఇలాంటిదేదో ఉంటుందని. ఈ సంవత్సరమే కాలేజీలో చేరావు, నా గురించి తెలిసే ఈ లెటర్ రాసావా అడిగింది. తెలిపాను. సరే, నా కోసం ఒక చిన్న పని చెబుతా, చేస్తావా అడిగింది. చిన్న పని అన్నది కదా అని లోపల ఆనందించి, మనిషికి అసాధ్యమనేది లేదు, చెప్పు ఏం చెయ్యాలో అన్నాను ధీమాగా. అందరి మనుషుల సంగతి మనకెందుకు గాని, నువ్వు ఇదిగో ఈ గుప్పెడు ఇసుక తీసుకుని రెండు కళ్ళల్లో పోసుకో, కళ్ళు పోకపోతే నీ ప్రేమ గుడ్డిది కానట్లు అంది. నాకు నిజంగానే కళ్ళల్లో పోసుకున్నట్లు అనిపించి ఒళ్ళు కాస్త జలదరించింది. నా వల్ల కాదనిపించింది. బిత్రపోయి చూస్తూ ఉండిపోయాను. ఏంటి చేత కాదా, పోనీ మరో పని చెయ్యి, అదిగో ఆ మురికి కలువలో నీళ్లు దోసెడుతో తీసుకుని తాగు, నీ ప్రేమ ఎంతో పవిత్రమైందని నమ్ముతా అంది. ఆ మాట వినగాని వికారంగా ముఖం పెట్టా. నా వైపు ఎగతాళి జాలి కలిసిన ఓ విధమైన చూపు చూసి, అసాధ్యాలేమీ లేవన్నావు, పో వెళ్ళి బాగా చదువుకో అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రాత్రి నాకు అసలు నిద్రపట్టలేదు. ఆమె గురించి ఆలోచనలు. అసలేంటి అమ్మాయి, రమణమూర్తి చెప్పినలాంటివి కాక నాకేంటి ఇలాంటి చండాలమైన ఛాలెంజ్లు. ఏది తోస్తది చేయమని అడగటమేనా, తను అందగత్రేని గర్వమా, నాకు ఇలాంటి పరీక్షలు పెట్టి ఆడుకుంటుందా. అందం తెలివి ధైర్యంతో పాటు కాస్త తిక్క కూడా ఉంది ఈమెకి. నేనేంటి చదువుకోవడానికి వచ్చి ఈమె చుట్టూ తిరగడమేంటి. ఏదేమైనా ఆమె నాకు బాగా నచ్చింది. ప్రయత్నం మానుకుని ప్రసక్తి లేదు. తర్వాత రోజు మళ్లీ ఆమె ముందు ప్రత్యక్షమయ్యాను. మళ్లీ వచ్చావేంటి భార్గవ్ అంది నవ్వుతూ. వేరే ఆప్షన్స్ ఏమీ లేవా అని అడిగాను దీనంగా ముఖం పెట్టి. ఆమె పెద్దగా నవ్వింది. ఎందుకనో నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది, పోనీ మరో పని చెయ్యి, మా ఇంటికి రా, నన్ను తీసుకుని పారిపో, మా నాన్న 10 మంది మనుషులను నీ మీదకి పంపుతాడు, వాళ్ళని చితకబాతుతాడు సరేనా అడిగింది. నేనైతే గొట్టకలు మింగాను. పోనీ 6 గురిని పంపమని చెప్పాలా, 4 కనీసం 2 అడుగుతూ వెనకబడి నవ్వుతోంది. నాకు ఒళ్ళు మండింది. ప్రేమకు ఇలాంటివన్నీ అవసరమా, ఇదేవైనా సినిమానా, నీకు సరిగ్గా మాట్లాడటం చేత కాదా, ప్రేమంటే నీకు నమ్మకం లేదా, ప్రేమించామంటూ వచ్చేవారిని తప్పించుకోవడానికి ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు అంతేనా. గుట్లు వీలైనంతగా మిటకరించాను. ఆమె నన్ను మారాన్ చేసే చిన్నపిల్లవాడిలా చూసింది. చిన్నగా నవ్వి, ఓకే మిస్టర్ భార్గవ్ కూల్డౌన్, నువ్వు నాకు ఒక విక్రమార్కుల్లా కనబడుతున్నావు, ఇంతగా ఎవరూ నా వెంట పడలేదు,

0: నీకు ఒక ఆఖరి అవకాశం. నెగ్గేవంటే నన్ను గెలిచినట్టే, సరేనా?
1: ఏంటి, ఈసారి మంటల్లో దూకాలా
0: అడిగాను ఉక్రోషం ప్రదర్శిస్తూ. అవసరం లేదు, మరో నెలలో మన డిగ్రీ చదువు అయిపోతుంది, అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, అంటే కాలేజ్ ఫస్ట్ రావాలి అంది నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నేను కాసేపు మౌనంగా ఉన్నాను. ఏ 60 మార్కులో తెచ్చుకోమంటే పర్వాలేదు, ఏకంగా కాలేజ్ ఫస్ట్ అంటుందే ఆలోచిస్తూనే ఉన్నాను. ఆమె నా దగ్గరగా వచ్చి ముఖం ముందు చిటికలు వేసింది. ఆలోచన నుండి బయటకొచ్చాను. ఏంటి, ఛాలెంజ్ తీసుకోలేవా అడిగింది కుంటిగా నవ్వుతూ. ఆ నవ్వు నాకు పౌరుషాన్ని తెప్పించింది. ఓకే డన్ అన్నాను అప్రయత్నంగా. బెస్ట్ ఆఫ్ లక్ అని వెళ్ళిపోయింది. ఛాలెంజ్ అయితే చేశాను గాని కామర్స్లో కాలేజ్ ఫస్ట్ రావడం అంటే మాటలు కాదు. గతంలో మంచి మార్కులు వచ్చి కాస్త చదువుకునే అబ్బాయిగా పేరున్న వాడినైనా ఈ టార్గెట్ కష్టమేమో అనిపించింది. నిన్ను ఎక్కడ ఇరికించాలో అక్కడే ఇరికించింది చూసావా అని ఎగతాళి పట్టించాడు రమణమూర్తి. ఆ నెల రోజులు కూడా ఆమెను కలవలేదు. శ్రద్ధగా కష్టపడి చదివాను. రోజూ సాయంత్రం పూట కాలేజీకి తాళాలు వేసే వరకు లైబ్రరీలో పుస్తకాలతో కూర్చోవడం చూసి లైబ్రేరియన్ చివుకుల నరసింహశాస్త్రి గారు చిరునవ్వు నవ్వేవారు. నా లవ్ స్టోరీ ఆయనకు కూడా తెలిసేమో అనిపించింది. ఏదేమైనా నా పట్టుదల, ఆమెతో చేసిన ఛాలెంజ్, కాలేజ్లో లెక్చరర్ ఇచ్చిన మంచి కోచింగ్ నాకు బాగా ఉపయోగపడ్డాయి. పరీక్షలు అనుకున్న దానికంటే బాగా రాశాను. కాలేజ్ ఫస్ట్ రావడమే కాదు, యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ కూడా సాధించాను. నా ఆనందానికైతే అవధులు లేవు. ఒక్క పరుగున ఆమె ఇంటికి వెళ్ళాను. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి నిరుత్సాహపడ్డాను. వేరే ఊరు వెళ్ళిపోయారని విని నివ్వెరపోయాను అని చెప్పడం కాసేపు ఆపాడు భార్గవ్. పార్టీలోని వారంతా అవాక్కే చూస్తున్నారు. వాతావరణం కాస్త గంభీరమైంది. ఆమె అడిగింది సాధించినా ఎందుకు దూరమైపోయింది, పాపం భార్గవ్ అనుకుంటున్నారు. ఈ కథను ఉత్కంఠతో వింటున్న ఓ కుర్రు సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ ఆవేశంగా లేచి, అంతే మిస్టర్ భార్గవ్, ఆడవాళ్ళంతా అంతే, అనాదిగా ప్రేమించే మగాడిని ఆడది బలిపశువుగా చేస్తూనే ఉంది, అందుకే ఓ మనసు కవి మీరు చదువుకునే రోజుల్లోనే అన్నాడు, రాయి కంటే రాయివి నీవు, కషాయివి నీవు అని ఊగిపోతూ మాట్లాడసాగాడు. భార్గవ్ అతనితో నవ్వుతూ తరువాత తను కషాయి కాదని నిరూపించుకుందిలేవయ్యా, ఆ బాలే నా భార్య సుందరి అన్నాడు. అందరి చూపులు ఒక్కసారిగా అక్కడి కూర్చుని ఉన్న ఆమెపై పడ్డాయి. వాటి గ్రేట్ లవ్ స్టోరీ అంటూ హాహాకారాలతో ఆమె చుట్టూ చేరి కరతాళ ధ్వనులు చేయడం మొదలుపెట్టారు. మరి సిగ్గుతో ఉక్కిరి బిక్కిరై చేతుల్లో ముఖాన్ని దాచుకుంది మిసెస్ భార్గవ్. మీరు ఇంతవరకు రెడీ విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఫన్నీ డేస్ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రెడీ విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. భీమవరంలోని రామలక్ష్మణ్ నగర్ లో గురువారం పర్యటించారు. రహదారులపై చెత్త వేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుము విధించాలని అన్నారు. రహదారుల పక్కనే పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించాలని అన్నారు. సర్ కార్యక్రమంపై స్థానికంగా ఆరా తీశారు. బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సహాయ కమిషనర్ ఏ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భీమవరంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాములను కలెక్టర్ నాగరాణి గురువారం తనిఖీ చేశారు. అక్కడ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. గోదాములకు వేసిన తాళాల సీలును తనిఖీ చేశారు. ఈ ప్రాంతంలోకి అనుమతి లేని వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని భద్రతా సిబ్బందికి సూచించారు. వన మహోత్సవం, మొక్కల నాటే కార్యక్రమాన్ని భీమవరం న్యాయస్థాన పరిసరాల్లో గురువారం నిర్వహించారు. ఒకటో అదనపు సివిల్ జడ్జి

కోర్టు పరిసరాల్లో న్యాయమూర్తి పి హనీషా, రెండో అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు పరిసరాల్లో న్యాయమూర్తి ఎన్ జ్యోతి మొక్కలు నాటారు. న్యాయవాదులు, అటవీ, పురపాలక, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గర్భిణీలు క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని వీరవాసరం పిహెచ్సి వైద్యులు స్వరూప ఆదిత్య సూచించారు. పిహెచ్సిలో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు గురువారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరవాసరం కొల్ల భాస్కరమ్మ వీరరాఘవులు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 29 మంది గర్భిణీలకు నెల రోజులకు సరిపడా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అందజేశారు. హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆకివీడు సీఐ కాళీచరణ్ వాహన చోదకులకు సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక ఎస్ కూడలి వద్ద వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వాకర్స్ జిల్లా గవర్నర్ వడుపు గోపి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ నిర్వహించిన అవగాహన ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. టౌన్ హాల్ రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు అవగాహన ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాల పంపిణీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారని కలెక్టర్ నాగరాణి తెలిపారు. అదే సమయంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలు ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ జిల్లా యంత్రాంగం, యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వాక్థాన్ను భీమవరంలో గురువారం నిర్వహించారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పోలీస్ కేంద్రాన్ని మరో ప్రాంతంలో ఏర్పాటుకు చర్యలు ముమ్మరమయ్యాయి. గొల్లలకోడేరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణ నుంచి మరో చోటుకు మార్చేందుకు ఏడాది నుంచి స్థల పరిశీలన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాల సమీపంలో ఖాళీగా ఉన్న కార్యాలయాన్ని, ఉండి రోడ్లోని ఐటీఐ ప్రాంగణాన్ని పరిశీలించారు. తాజాగా భీమవరంలో 2 చోట్ల, వీరవాసరంలో 1 చోట స్థలాలను చూసినట్లు తెలిసింది. అధికారుల కార్యకలాపాలతో పాటు పోలీస్ పరేడ్కు తగ్గట్టుగా విశాలమైన స్థలం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలుగా చేయూతనిచ్చి అండగా నిలుస్తోంది. తాజాగా అధికార యంత్రాంగం కృషితో భీమవరంలో రైతుల కోసం సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి తీసుకురానుంది. P4 కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారుల సంఘం ఆధ్వర్యంలో దీన్ని నిర్మించనున్నారు. దీనికి 2 కోట్ల వరకు వ్యయం కానుంది. ఇటీవల ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంజనీరింగ్ ప్రవేశాలపై అనిశ్చిత కొనసాగుతోంది. ఫలితాలు వచ్చి ర్యాంకులు కేటాయించినా కౌన్సిలింగ్పై ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయా కళాశాలల్లో ఫీజు ఎంతో, ఏ బ్రాంచ్లకు అనుమతులు ఉన్నాయో, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో తెలియక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ప్రతి 3 ఏళ్లకోసారి ఆయా కళాశాలల పరిధిలో ఫీజులు నిర్ణయించాలి. ఏపీ ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ కళాశాల ఆదాయ వ్యయాలను గణించి కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉండగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు కళాశాలల్లో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. తాజాగా ఓ బృందం కొన్ని కళాశాలలకు వచ్చి వివరాలు నమోదు చేసింది. ఆ కమిటీ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేసి ఆమోదం లభించాక కౌన్సిలింగ్ పూర్తి చేయాలి. అలా కాకుండా సీటు వచ్చాక ఫీజు పెంచితే ఆర్థిక భారం తప్పదని పలువురు వాపోతూ ఉన్నారు. ప్రస్తుతం వివిధ కళాశాలల్లో కనీస ఫీజు 40,000 నుంచి గరిష్టంగా 1,75,000 వరకు ఉంది. దీనికి అదనంగా పెంచేది ఎంతో ముందుగా వెల్లడిస్తే ఆర్థిక స్తోమతకు తగిన కళాశాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. 1 నెల 1 నియోజకవర్గం, 4 సందర్శనల్లో భాగంగా ఈరోజు వీరవాసనంలోని తులసి కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక పీజీఆర్ఎస్ ను నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారు. తల్లిదండ్రులకు అసలైన సంపద పిల్లలేనని కలెక్టర్ నాగరాణి అన్నారు. జనాభా దినోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో ఆమె గురువారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి కుటుంబంలో 2-3 పిల్లలు ఉండేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ నెల 11 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ది కోసం వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో కలెక్టర్ నాగరాణి గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఉండి మండలం పాందువ్వ, ఎండగండి గ్రామాల్లో సేకరించిన సర్వే వివరాలను ప్రతినిధులు కలెక్టర్కు వివరించారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. నరసాపురం బెంగళూరు మధ్య ఈ రోజు నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెస్ పట్టాలు ఎక్కనుంది. రైల్ నంబర్ 07293తో మధ్యాహ్నం 3:30 ఈ రైలు నర్సాపురం నుంచి బయలుదేరి మర్నాడు ఉదయం 9 గంటలకు బెంగళూరు చేరుతుంది. తిరిగి 1-7-2-9 నెంబర్తో

0: బెంగళూరులో ఉదయం 11 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు నరసాపురం వస్తుంది. ఇప్పటి వరకు ఈ ఎక్స్ప్రెస్ వీక్లీ స్పెషల్గా నడిచింది. ఇటీవల దీన్ని రెగ్యులర్ చేశారు. జిల్లాలో జీఎస్టీ వసూళ్లను వేగవంతం చేయాలని, చెల్లించని సంస్థలపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ నాగరణ్ణి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నుంచి జీఎస్టీ వసూళ్లపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, నీటిపారుదల శాఖలు ప్రతి నెల రిటర్న్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు, దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ టీవీ రామకృష్ణ అన్నారు. పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాలలో 2వ విడత వచ్చిన పాఠ్య పుస్తకాలను ఆయా పాఠశాలలకు గురువారం పంపిణీ చేశారు. కొత్తగా పాఠశాలల్లో చేరిన వారికి పుస్తకాలు వచ్చాయని అన్నారు. కార్యక్రమంలో సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని దిండి, చించినాడ మధ్య ఉన్న వంతెనపై ఈ నెల 17వ తేదీ నుంచి రాకపోకలు సాగించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని జాతీయ రహదారి ఏఈ వెంకటరమణ ధృవీకరించారు. పనులు చివరి దశకు చేరాయని, 15న తెరిచి 2 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తామని, పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని అన్నారు. గత ఏడాది జూన్లో రిపేర్ల నిమిత్తం వంతెన మూసివేశారు. కేవలం ద్విచక్ర వాహనాలు, ఆటోలను మాత్రమే అనుమతించారు. బస్సులు, లారీలు నిలిచిపోయాయి. ఈ కారణంగా కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెనపై రాకపోకలకు అనుమతి ఇస్తే వీరి కష్టాలు తీరుతాయి. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

விஷ்ணு எஃப்எம் 90.4. Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, మరినటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఈరోజు మనం కోట శ్రీనివాసరావు గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని సినీ విశేషాలు తెలుసుకుందాం. వెండితెరపై ఆయన నోరు విప్పితే చాలు, డైలాగులు ఉల్లెట్లా దూసుకొస్తాయి. ఆయన ఒక చూపు చూస్తే చాలు, విలనిజం వణికిపోతుంది. అదే ఆయన ఒక్క నవ్వు నవ్వితే చాలు, థియేటర్లలో నవ్వుల జల్లులు కురుస్తాయి. మరి ఒకటా రెండా క్రూరమైన విలన్గా రౌద్రం పండించాలన్న ఆయనే, కడుపుబ్బా నవ్వించే హాస్యం పండించాలన్న ఆయనే, చివరకు గుండెని పిండేసే తండ్రి పాత్రలో కన్నీళ్లు పెట్టించాలన్న ఆయనే. తెలుగు సినిమా చరిత్రలో నటనకు ఒక నిఘంటువులా నిలిచి ప్రతి పాత్రను తనదైన అద్భుతమైన బాడీ లాంగ్వేజ్తో, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో శాసించిన నట రాక్షసుడు. ఈ నటి మన సిల్వర్ స్క్రీన్ పై టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ వర్సటైల్ అండ్ పవర్ఫుల్ యాక్టర్ అయిన కోట శ్రీనివాసరావు గారి నట ప్రస్థానం గురించి తెలుసుకోబోతున్నాం. కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు గారికి చిన్నతనం నుంచే నాటకాలంటే ప్రాణం. మరి తండ్రి వైద్యుడైనప్పటికీ కోటగారు మాత్రం బ్యాంకు ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై తన నటనతో అదరగొట్టేవారు. ఆ నాటకాల అనుభవమే ఆయన్ని వెండితెర వైపు నడిపించింది. 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలోనే చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ఆయన చెప్పే డైలాగ్ స్టైల్, ముఖ్యంగా ఆయనకున్న ఆ అద్భుతమైన తెలుగు భాష గమకం ఇండస్ట్రీని ఆకర్షించింది. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ కామెడీ మూవీ కోట గారి కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. అందులో ఆయన పోషించిన ఆ మోస్ట్ ఫేమస్ పిసినారి క్యారెక్టర్ తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక రికార్డ్. కోడిని

అడుకు కట్టి దానికి మేత వేసి ఆ కోడి ముక్క తింటుంటే ఈయనిక్కడ ముద్ద మింగి ఆ సీన్ గుర్తుంది కదండి. కేవలం ఆ ఒక్క క్యారెక్టర్తో కోటగారు పండించిన సాత్విక హాస్యం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానాన్ని శాశ్వతం చేసింది. ఇక కోటగారి గొప్పతనం ఏంటంటే ఆయన కేవలం కామెడీకే పరిమితం కాలేదు. బాబాయ్ హోటల్ లాంటి సినిమాల్లో గుండెలు పిండేసే తండ్రిగా నటిస్తూనే మరోవైపు పొలిటికల్ విలన్గా తెలుగు తెరపై ఒక కొత్త తరహా క్రూరత్వాన్ని వ్యంగ్యాన్ని ఆవిష్కరించారు. ఆయన నటనకు గాను సుమారు 9 సార్లు ప్రతిష్టాత్మక నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అమోఘమైన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయన్ని దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. తెలుగు వెండి తెరపై ఒకే ఒక్క నటుడు ఇటు నవ్వుల జల్లులు కురిపిస్తూ అటు క్రూరత్వంతో వణికించి మరోవైపు తాతగా తండ్రిగా గుండెలను పిండేయడం కేవలం మన కోట శ్రీనివాసరావు గారికి మాత్రమే సాధ్యమైంది. అహనా పెళ్ళంటా చిత్రంలో ఆయన పోషించిన ఆ ఐకానిక్ పిసిరిగొట్టు కథానాయిక తండ్రి పాత్ర తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచి ఆయనకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఇక కోట శ్రీనివాసరావు గారు ప్రతి నాయక పాత్రల్లో తనదైన విలక్షణమైన ముద్ర వేస్తూనే యోగ్య సినిమాలో అత్యంత పవర్ఫుల్ ప్రతి నాయక పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించారు. మన తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు ఈ సినిమాలో మరి వెంకటేష్ తండ్రిగా ఆయన పండించిన హాస్యం సెంటిమెంట్ ఎప్పటికీ మరవలేం. మరి నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలోనూ మరియు బృందావనం చిత్రంలోనూ ఎన్టీఆర్కు తాతగా నటిస్తూ ఆయా పాత్రలకు ఒక పెద్ద దిక్కుగా నిలిచారు. అలానే గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్కి తండ్రిగా ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించి అలరించారు. టాలీవుడ్ కామెడీ హిస్టరీలోని బాబు మోహన్తో కలిసి ఆయన చేసిన హంగామా అంతా ఇంత కాదు. వీరిద్దరి కాంబినేషన్ జోడీగా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. మరి హాస్యమే కాకుండా రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించిన ఆ నలుగురు చిత్రంలో మరి కోట శ్రీనివాసరావు గారు పోషించిన ఆ అత్యంత కీలకమైన జీవిత సత్యాన్ని చాటి చెప్పే పాత్ర ప్రేక్షకుడి గుండెను బరువెక్కించింది. ఇక నటనలో సుదీర్ఘ ప్రస్థానాన్ని సాగించిన ఆ నట రాక్షసుడి చివరి చిత్రం 2025లో విడుదలైన హరిహర వీరమల్లు. మరి చిత్రంలో ఆయన కొల్లూరు సంస్థాన రాజుగా నటించి తన నటనతో మరోసారి మెప్పించారు. వెండి తెరపై కొందరు నటులు పేజీల కొద్దీ డైలాగులు చెప్తే పేరుస్తుంది, కానీ మన కోట శ్రీనివాసరావు గారు మాత్రం కేవలం ఒకే ఒక్క చిన్న ముక్కతో తన విలక్షణమైన గొంతు మార్పుతో థియేటర్లలో జనాలు సీటుల్లోంచి లేచి నిలబడేలా చేసేవారు. సినిమా రిలీజ్ అయి దశాబ్దాలు గడుస్తున్న నేటికీ మన నిత్య జీవితంలో సోషల్ మీడియా మీమ్స్లో మారుమోగిపోతున్న ఆ ప్రజాదరణ పొందిన కోటా గారి డైలాగుల మ్యాజిక్ గురించి ఈరోజు మన అహనా పెళ్ళంట సినిమాలో ఆ పిసినిగొట్టు పాత్రలో ఆయన నలిగిపోతూ ఎదుటివాడిని చూసి విసుగ్గానే "హీడెవడ్రా బాబు" అనే డైలాగ్ ఇప్పటికీ మనం ఎవరైనా వింతగా ప్రవర్తిస్తే వాడేస్తూ ఉంటాం. అలానే స్వార్థంతో లంచగొండితనంతో కూడిన విలనజాన్ని హాస్యంగా మార్చేస్తూ ఆయన పలికిన "నాకేంటి మరి నాకేంటి" అనే డైలాగ్ లంచం అడిగే వ్యవస్థపై ఆయన వేసిన పదునైన వ్యంగ్యాస్త్రం. ఒక విలక్షణమైన విలన్గా మారి తనదైన బాడీ లాంగ్వేజ్తో కాస్త గర్వంగా కాస్త నవ్వుతూ చెప్పి "మరదేనా మన స్పెషల్" అనే మాట థియేటర్లలో ప్రేక్షకులకి ఒక సరికొత్త మేనరిజంని పరిచయం చేసింది. ఇక బాబు మోహన్ కాంబినేషన్లో ఒక ఊరి పెద్దగాను అమాయకపు విలన్గాను పక్కవాడి చేష్టలకు విసిగిపోయి తలపట్టుకుంటూ ఆయన నోటి నుండి జాలివరిన "అయ్యా నరకాసరా" అనే డైలాగ్ ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్. తండ్రి ముందు తప్పు చేసి దొరికిపోయిన కొడుకులా మాట నమ్ములుతూ నత్తియాసను అడ్డిపెట్టుకుని కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ చెప్పే "ఆ అంటే నానా అది" అనే డైలాగ్ తెలుగు సినిమా హాస్య చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టైమింగ్ డైలాగ్ అని చెప్పాలి. మరి కోట శ్రీనివాసరావు గారి నట ప్రస్థానాన్ని అహనా పెళ్ళంటే కంటే ముందు, అహనా పెళ్ళంట కంటే తర్వాత అని కాకుండా అసలు ఆయనలోని ఆ విశ్వరూపాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ మైలురాయి చిత్రం, టి కృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఘటన సినిమాలు, కోట శ్రీనివాసరావు గారు పోషించిన ఆ అవినీతి రాజకీయ నాయకుడి పాత్ర తెలుగు సినిమా విలనిజం చరిత్రని మార్చేసింది. మరి ఆ సినిమాలో ఆయన అచ్చమైన పక్కా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ పండించిన ఆ క్రూరత్వం, ఆ అచ్చమైన ఆ యాస విలనిజం థియేటర్లలో ప్రేక్షకులకి ఒక రకమైన భయానికి ఆశ్చర్యానికి గురిచేసింది. అంతవరకు కోస్తా యాసలోనూ మామూలు తెలుగులోనూ విలన్లను చూసిన ప్రేక్షకులకు
ఏం చెప్తుండవురా నువ్వు?

అంటూ పక్కా తెలంగాణ స్టైల్లో కోటా గారు డైలాగులు విసురుతుంటే ఆ పాత్రలోని రాజకీయం, ఆ నక్క వినయం, వెన్నపోటు ధోరణి వెండితెరపై ఒక సరికొత్త సంచలనాన్ని సృష్టించాయి. ఆ పాత్ర ఎంతగా ప్రజాదరణ పొందింది అంటే ఆ తర్వాత ఆయనకు వరుసగా రాజకీయ విలన్ పాత్రలు క్యూకట్టాయి. కేవలం ఒక ప్రాంతపు మాండలికాన్ని పట్టుకుని దానికి తనదైన విలక్షణమైన మేనరిజాన్ని అద్ది నటనలో రౌద్రాన్ని, వ్యంగ్యాన్ని సమానంగా పండించవచ్చని ప్రతిఘటన సినిమా ద్వారా కోట శ్రీనివాసరావు గారు నిరూపించారు. ఆ సినిమాలోని తెలంగాణ యాస డైలాగ్ డెలివరీయే ఆయన్ని ఇండస్ట్రీలో ఒక తిరుగులేని పవర్ఫుల్ విలన్గా నిలబెట్టి ఆయన కెరీర్కు ఒక అద్భుతమైన పునాదిని వేసింది. మన కోట శ్రీనివాసరావు గారు నంది అవార్డులను అందుకున్న ఆయా చిత్రాల్లోని పాత్రల గురించి మాట్లాడుకుంటే ఆయన నటనలోని విభిన్న కోణాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. 1993లో వచ్చిన గాయం చిత్రంలో ఆయన పోషించిన గురు నారాయణ పాత్ర తెలుగు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ విలన్ క్యారెక్టర్. తన నక్క వినయాలతో, క్రూరమైన రాజకీయ ఎత్తుగడలతో ఆయన పండించిన విలనిజానికి గాను నంది ఉత్తమ విలన్ అవార్డు దక్కింది. ఆ మరుసటి సంవత్సరమే 1994లో వచ్చిన తీర్పు సినిమాలో సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించేలా కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో ఆయన చూపించిన ఆ పవర్ఫుల్ నటనకు గాను వరుసగా రెండోసారి నంది ఉత్తమ విలన్ పురస్కారం ఆయన వరించింది. ఇక 1996 నాటి క్లాసిక్ లిటిల్ సోల్జర్స్ సినిమాలో కేవలం చిన్నపిల్లలతోనే కాకుండా తనదైన కామెడీ టైమింగ్తో నవ్విస్తూనే క్లైమాక్స్లో ట్విస్ట్ ఇచ్చే ఒక విలక్షణమైన గూండా పాత్రలు మెప్పించి స్పెషల్ జ్యూరీ నంది అవార్డును సొంతం చేసుకున్నారు. విలనిజంలో మరో పీక్ స్టేజ్ 1998లో వచ్చిన గణేష్ సినిమా. మరిందరూ అవినీతిని పెంచి పోషించే ఒక పొలిటికల్ లీడర్గా ఆయన పలికించిన భయానకమైన రౌద్రం డైలాగ్ డెలివరీ ఆయనకు మరోసారి నంది ఉత్తమ విలన్ అవార్డును తెచ్చిపెట్టాయి. ఇక తర్వాత ఆయన సహాయ నటుడిగా రూపాంతరం చెందుతూ 2002లో వచ్చిన పృథ్వీనారాయణ సినిమాలో ఒక బాధ్యతాయుతమైన కుటుంబ విలువలు తెలిసిన పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి నంది ఉత్తమ సహాయ నటుడు అవార్డు కూడా అందుకున్నారు. అలానే 2004లో వచ్చిన ఆ నలుగురు సినిమాలో కథానాయకుడి ఆదర్శాలకు భిన్నంగా ఆలోచించి ప్రాక్టికల్ మనిషిగా సమాజంలో డబ్బుకున్న విలువను ప్రశ్నించే ఒక అత్యంత కీలకమైన పాత్రలో జీవించి నంది ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. ఇక 2006లో వచ్చిన పెళ్లైన కొత్తలు సినిమాలో ఒక సీనియర్ ఫ్యామిలీ మెంబర్గా ఈ తరం జంటల మధ్య ఉండే మనస్పర్ధలను చక్కదిద్దే పాత్రలో తనదైన సహజ నటనతో అలరించి మరోసారి నంది ఉత్తమ సహాయ నటుడు అవార్డును కైవసం చేసుకున్నారు. ఇలా విలన్ గా క్రూరత్వాన్ని చూపిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుండెలను హత్తుకునే పాత్రలు చేయడం కేవలం ఆ నవరస నట సార్వభౌముడికి సాధ్యమైంది. వెండితెరపై ఒక నటుడిగా చక్రం తిప్పడం ఒక ఎత్తైతే పరిశ్రమలు అందరితోనూ శభాష్ అనిపించుకుంటూ ఒక లెజెండ్లా నిలబడటం మరొకెత్తు. మన కోట శ్రీనివాసరావు గారి జీవితాన్ని, ఆయన నటనను గమనిస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆయన తోటి నటీనటులతో, సహచర నటులతో ఉండే విధానం ఎంతో ఆదర్శవంతమైంది. షూటింగ్ సెట్స్లో తనకంటే వయసులో, అనుభవంలో చిన్నవారైనా పెద్దవారైనా సరే అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటూ సీన్ పండేందుకు తనవంతు సహకారాన్ని పూర్తిగా అందించేవారు. ఇక ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎన్నెన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంతటి కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ఆ ధైర్యం, ఆ నైజం నిజంగా అపూర్వం. జీవితం ఎలాంటి పరీక్షలు పెట్టినా ఆ బాధనంతటినీ గుండెల్లోనే దాచుకుని కెమెరా ముందుకు రాగానే వాటన్నింటినీ మర్చిపోయి కేవలం పాత్రకు మాత్రమే న్యాయం చేసిన గొప్ప క్రమశిక్షణ ఆయనది. ఆయన ఏ పాత్రనైనా సరే, అది కటిక పిసినారి అయినా, క్రూరమైన విలన్ అయినా, ప్రేమ పంచే తాత అయినా సరే ఎంతో అవలీలగా పోషించేవారు. ఆ పాత్ర చిన్నదా పెద్దదా అని చూడకుండా ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్కు ఒక సొంత ఊపిరిని ఊదడం కోటగారి స్పెషాలిటీ. ఇక డైలాగ్ డెలివరీ విషయానికొస్తే ఆయన ఒక యూనివర్సిటీ. ఎంతటి కఠినమైన డైలాగ్ అయినా, ఎంతటి పెద్ద స్క్రిప్ట్ అయినా సరే దాని వెనుక ఉన్న భావాన్ని పట్టుకుని ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయేలా అవలీలగా చెప్పేసేవారు. మరి దీనికి తోడు మన తెలుగు రాష్ట్రాల్లోని ఏ మాండలికమైన కోస్తా యాసైనా, తెలంగాణ మాండలికమైన, చివరికి రాయలసీమ యాసైనా సరే ఆయా ప్రాంతాల ప్రజలే ఆశ్చర్యపోయేలా పక్కా లోకల్ స్టైల్ పలికించడం కేవలం ఆయనకే సాధ్యమైంది. నటను నమ్ముకుని, భాషను ప్రేమించి క్రమశిక్షణతో సాగిన కోట శ్రీనివాసరావు గారి ఈ నట ప్రస్థానం రాబోయే తరాల నటులకు ఎప్పటికీ ఒక గొప్ప గైడ్ బుక్ లాంటిదే. కోట శ్రీనివాసరావు గారి నటన గురించో, ఆయన చెప్పిన ఐకానిక్ డైలాగుల గురించో ఎంత మాట్లాడుకున్నా మన

0: పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఆయన సృష్టించిన ఆ ఆల్ టైమ్ క్లాసిక్ మందుబాబుల గీతం గురించి ప్రస్తావించకుండా కోటా గారి ప్రస్థానానికి ముగింపు పలికితే అది అస్సలు పరిపూర్ణం కానీ కాదు. దేవిశ్రీ ప్రసాద్ గారి ఓరమాస్ మ్యూజిక్ లో కోటా శ్రీనివాసరావు గారు స్వయంగా గొంతు కలిపి పాడి స్క్రీన్ మీద ఆ గ్లాస్ పట్టుకుని ఊగిపోతూ చేసిన హంగామా అంతా ఇంత కాదు. మందుబాబులం మేము మందుబాబులం అంటూ సాగి ఈ పాట ప్రతి దోస్తుల దావత్లోనూ ఒక ఎమోషన్లా మారుమోగిపోతోంది. ఒక పక్క కమర్షియల్ మాస్ నెంబర్ కూడా తన అద్భుతమైన నటనతో బాడీ లాంగ్వేజ్ తో ఒక ట్రెండ్ సెట్టర్గా మార్చడం ఒక్క కోటా గారికే సాధ్యమైంది. నిజంగా పిసినిగొట్టు లక్ష్మీపతిగా నవ్వించిన, ప్రతిఘటనలో తెలంగాణ యాసతో భయపెట్టించిన, ఆ నలుగురిలో కన్నీళ్లు పెట్టించిన, చివరకు గబ్బర్ సింగ్ లో మందుబాబుల పాటతో థియేటర్లను ఊపేసిన, ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేస్తూ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని నిలబడిన మన నవరస నటసార్వ బొమ్మ పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారి లాంటి మహానటుడు తెలుగు వెండి తెరకు దొరకడం మన అదృష్టమనే చెప్పాలి. లిజనర్స్, మరి ఈరోజు కోటా శ్రీనివాసరావు గారి జయంతి సందర్భంగా మరి ఆయన జీవిత విశేషాలు, సినీ విశేషాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మడికలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.

0: మేడం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4. శ్రోతలందరికి ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. సినిమా పాటలంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఎవ్వరూ ఉండరు. పాటలోని మాధుర్యం అలాంటిది మరి. అలనాటి పాటలు ఇప్పటికీ వినేవారు చాలామందే ఉన్నారు. ఆ రోజుల్లో పాట సాహిత్యానికి, సంగీతానికి, చివరికి పాడేవారి పట్ల కూడా చాలా శ్రద్ధ వహించేవారు. సాంకేతికత కూడా కాలానుగుణంగా మారుతూ వస్తోంది. అయినా అలనాటి పాటల విలువ నేటికీ తగ్గలేదు. అందుకే ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఆ పాటలు వినబడుతూనే ఉంటాయి. ఆ పాటలు మీ అందరికీ వినిపించడానికి మన రేడియో విష్ణు 90.4 సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం చేస్తోంది ఆణిముత్యాలు కార్యక్రమం. మరి విని ఆనందించండి.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ చిత్రం 1980లో విడుదలై మంచి విజయవంతమైంది. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి రెక్కలు తొడిగి రెపరెపలాడి పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం MS విశ్వనాథన్.

0: గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి రెక్కలు తొడిగి రెపరెపలాడి పాట విన్నారు కదా. ఇప్పుడు చేసిన బాసలు చిత్రం నుంచి జీవితం అన్న మాట పాటు వింటారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 1980లో విడుదలైన ఈ చిత్రంలో శోభన్ బాబు, మురళీమోహన్, జయప్రద, మాధవి ప్రధానంగా నటించిన ఈ చిత్రం నుంచి ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రామకృష్ణ గానం చేశారు. రచన గోపి, సంగీతం సత్యం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చేసిన బాసలు చిత్రం నుంచి సత్యం స్వరపరిచిన జీవితం అన్న మాట పాట విన్నారు కదా. తర్వాత పాట 1980లో విడుదలైన యాక్షన్ చిత్రం ఛాలెంజ్ రాముడు.

ఎన్టీ రామారావు, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన చల్లగాలి వీస్తోంది మెల్లగా పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.

0: సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9989838444
1: చాలెంజ్ రాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం చేసిన చల్లగాలి వీస్తోంది పాట విన్నారు కదా. ఇప్పుడు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 1980లో విడుదలైన కృష్ణ శ్రీదేవి జంటగా నటించిన చిత్రం దేవుడిచ్చిన కొడుకు. ఈ చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నీ మనసులో ఏమున్నదో పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం సత్యం.

0: నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: దేవుడిచ్చిన కొడుకు చిత్రం నుంచి సత్యం సంగీత నిర్వహణలో వచ్చిన పాట విన్నారు కదా. తర్వాత పాట శోభన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, జయప్రద, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో, లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో 1980లో విడుదలైన ధర్మచక్రం చిత్రం నుంచి కరిగిపోమ్మంది ఒక చినుకు పాట మీకోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన గోపి, సంగీతం సత్యం.

0: సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు రేడియోస్ 90.4. నేను మీ అర్జే అమూల్య. ఈ రోజు మహిళతో నేను మీ ముందుకు వచ్చేసానండి. మరి ఈ రోజు మంచి మంచి విషయాలను తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్.
5: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
6: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
5: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
6: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
5: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
7: వెల్కమ్ బ్యాక్ లిజనర్. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో రథోత్సవం ఒకటి. ఈ వేడుకల్లో శ్రీవారు తనకు ఎంతో ఇష్టమైన మహారథమెక్కి భక్తజనులు పూజలు అందుకుంటారు. అయితే బ్రహ్మోత్సవాల్లో తిరుమాడ వీధుల్లో ఈ రథాన్ని ముందుకు నడిపించింది ముగ్గురు యువతలు కావడం విశేషం. వీరిలో ఖ్యాతిశ్రీ డాక్టర్గా, హర్షిని ఇంజనీర్గా, మోహిత సీఏగా పనిచేస్తూనే ఈ కర్తృవులో సేవలందిస్తున్నారు. మా వంశీకులే ఏళ్లగా రథాన్ని నియంత్రిస్తున్నారు. నేను 7వ తరం అమ్మాయిని. నాన్న మునుస్వామిరెడ్డి ప్రోత్సాహంతోనే ఈ పనిని

చదువుకున్నా. బీటెక్ చదివేటప్పుడు నేరుగా రథాన్ని లాగే చోటుకి తీసుకెళ్లి వెనక చక్రాలకు సరుకులు అంటే బ్రేక్లు వేయించేవారు. రథాన్ని మలుపు తిప్పడం, నిదానంగా వెళ్లేలా చేయడం, వేగాన్ని నియంత్రించడం వంటి పనుల్ని భారీగా ఉండే నాలుగు చక్రాల మధ్యలో ఒకరు కుడి ఎడమవైపు ఒక్కొక్కరు చొప్పున ఉండి చేయాలి. 9 ఏళ్లుగా కుడివైపు మధ్యలో ఉంటూ రథాన్ని కంట్రోల్ చేస్తున్నా. ఇది చాలా కష్టం. ఏదైనా పొరపాటు జరిగితే ఎటూ వెళ్లలేక మధ్యలోనే చిక్కుకుపోయి ప్రాణాలకే ముప్పు. అలాగే బ్రేకులు వేసే క్రమంలో ఒక్కోసారి అది రివర్స్ అయ్యి దెబ్బలు తగులుతుంటాయి. అయినా ధైర్యంగా ఇష్టంగా దేవుడికి సేవ చేస్తున్నాం. రథాన్ని కంట్రోల్ చేయడం అంటే ముందు భయమేసింది, కానీ అక్క హర్షిణి స్ఫూర్తితో నేర్చుకున్నా. సరుకు బరువే 15 కిలోలుంటుంది. తీరిక సమయాల్లో నాన్నతో పాటు వెళ్లి నేర్చుకున్నా. 5 ఏళ్లుగా బయటవైపు నిలబడి వెనక చక్రాలను మలుపుల్లో తిప్పే బాధ్యత నాదే. ఎంత అప్రమత్తంగా ఉన్నా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఏమరపాటుగా ఉంటే అంతే సంగతులు. ఒకప్పుడు అమ్మాయిలు మీ వల్ల అవుతుందా అన్నవారే ఇప్పుడు మగవాళ్లతో సమానంగా చేస్తున్నారని మెచ్చుకుంటున్నారు. తిరుమల, తిరుచానూరు, గోవిందరాజస్వామి ఆలయం, నారాయణవనం, కాణిపాకం, శ్రీకాళహస్తిలో ఎక్కడ రథం ఊరేగించాలన్నా వెళ్లి చేస్తాం. తిరుచానూరులో 11, నారాయణవనంలో 10, మిగిలిన ఆలయాల్లో 4 చొప్పున మలుపులు ఉంటాయి. ఇవే కీలకం. వీటిని సునాయాసంగా తిప్పుతూ నడిపిస్తున్నాం అంటున్నారు ఖ్యాతిశ్రీ. సాధారణంగా రథం కంట్రోలింగ్ కు జేసీబీలు వినియోగిస్తుంటారు, కానీ మా పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని గౌరవించి మా ఇంట్లో మగవాళ్లు లేకపోయినా నేనే ముందుకొచ్చి నేర్చుకున్నా. ప్రస్తుతం 4 ఏళ్లుగా రథాన్ని ఎడమవైపు బయట నుండి టర్నింగ్ స్పీడ్ నియంత్రిస్తుంటా. తిరుమల మహారథం ఎత్తు 50 అడుగులు, బరువు 70 టన్నులు. ఇనుప చక్రం ఎత్తు ఒక్కొక్కటి 8 అడుగులుంటుంది. ఇలా మొత్తం 4 ఉంటాయి. ఇంత భారీ రథాన్ని కంట్రోల్ చేయటం అంటే కత్తి మీద సామె. ఒక్కోసారి మోపు కాళ్లపై పడుతుంటుంది. ఆ బాధ చెప్పుకోలేనిది. మరోవైపు తిరుమల మాడవీధుల్లో రథం ప్రారంభం నుంచి ముగింపు వరకు సుమారు 200 సార్లు వంగి సరుకులు వేసి పైకి లేవాల్సి ఉంటుంది. దీని ప్రభావం తర్వాత 2-3 రోజులైనా తగ్గదు. అయినా స్వామివారి సేవ చేసేందుకు ఎక్కడికైనా వెళ్తాం, ఉత్సాహంగా పాల్గొంటాం అంటున్నారు మోహితారెడ్డి. ఓకే లిసనర్స్, విన్నారు కదండి. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాఠం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఆఫ్టర్ ది బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. బంగారు రంగుల్లో కాంతులేని తొలి పొద్దును చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. పొడమని ముద్దాడుతూ కనిపించే సూర్యాస్తమయ దృశ్యాన్ని తలుచుకుంటేనే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అందుకేనేమో అలంకారాల్ని మించి హైలైట్ చేసే ఆ రంగు, నులవెచ్చని హాయినిచ్చే ఆ వెన్నెలు ఫ్యాషన్ ప్రపంచానికి కొత్త దానాన్ని తీసుకొస్తాయంటూ నారింజ రంగు మీద ఫోకస్ చేస్తున్నారు డిజైనర్లు. ఈ మధ్య కుర్రకారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న లేటెస్ట్ ఆరెంజ్ ఐఫోన్ దగ్గర నుంచి నవవధువు పెళ్లి చీర వరకు అంతటా ఈ రంగు మెరిసిపోతుంది. వేసుకునే డ్రెస్సు డిజైన్, ప్రింట్, క్లాత్ కన్నా కూడా ముందు దాని రంగు చూస్తాం. కంటికి ఇంపుగా ఉంటూనే ట్రెండీ కలర్ అయితే బాగుంటుందని అనుకుంటాం. కేవలం మన మనసుకు నచ్చిన రంగును ఎంచుకోవడమే కాదు, ఫ్యాషన్ ప్రపంచంలో నడిచే ట్రెండీ కలర్కి ప్రాధాన్యం ఇస్తుంటాం. ఆ ఆలోచనలతోనే ఈ మధ్య అందరి దృష్టి ఆరెంజ్ కలర్ మీద పడింది. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు అన్ని రకాల ఫ్యాషన్లోనూ ఆరెంజ్ రంగునే ఎంచుకుంటున్నారు. అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా అందరూ ఈ నయా ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా చలిగాలుల్లో, పొగమంచుల్లో వెచ్చని హాయినిచ్చే ఈ రంగు శీతాకాలపు ఫ్యాషన్లోనూ ముందు వరుసలో ఉంటూ తెగ ఆకట్టుకుంటోంది. పసుపు, ఎరుపు రంగుల మేలవెంపుతో పుట్టిన ఆరెంజ్ రంగును 16వ శతాబ్దం వరకు ఎల్లో రెడ్ అనే పిలిచేవారట. అచ్చంగా ఆరెంజ్ ఫ్రూట్ రంగును పోలి ఉండటం వల్ల ఆ తర్వాత ఈ కలర్కు ఆరెంజ్ అని పిలుస్తూ వచ్చారు. ఇక ప్రకాశవంతమైన ఈ వర్ణం ప్రత్యేకల విషయానికి వస్తే, అల్లంత దూరం నుంచే కనువిందు చేస్తూ చూడగానే మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.

ఒత్తిడిని పోగొట్టి చురుగ్గా ఉంచుతుంది. ఈ రంగును శక్తివంతమైన వర్ణంగాను చెబుతారు. ఆశావాద దృక్పథాన్ని, సృజనాత్మకతని, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని ఇష్టపడే వాళ్ళు స్నేహపూర్వకంగా ఉంటారని, కొత్తదనాన్ని కోరుకుంటూ ఎన్ని కష్టాలొచ్చినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారని చెబుతారు కలర్ సైకాలజిస్టులు. కళ్ళకు ఆకర్షణీయంగా ఉండే ఈ రంగు ఆకలిని పెంచుతుందట. అందుకే ఫుడ్ ప్యాకేజింగ్లో, లోగోల్లో, రెస్టారెంట్లోనూ ఈ రంగు ఉపయోగిస్తుంటారు. మన కంటికి అత్యంత స్పష్టంగా కనిపించే రంగుల్లో ఇది ఒకటి. అందుకే కాస్త దూరం నుంచి ఇంకా రాత్రి పొగమంచుల్లోనూ చూడగలిగే ఈ రంగును ట్రాఫిక్ లైట్లు, కోన్స్, లైఫ్ జాకెట్ల వంటి వాటికి వాడుతుంటారు. ఆరెంజ్లో లైట్ ఆరెంజ్, పీచ్, గోల్డెన్, డీప్ కాపర్, ఫ్లేమ్, ఇలా బోల్డ్ షేడ్స్ ఉన్నాయి. లైట్ కలర్స్ మెదడు మీద ప్రభావం చూపి సానుకూల భావాన్ని పెంచుతూ జీవితాన్ని ఆనందంగా గడపమని సూచిస్తాయట. డార్క్ కలర్స్ కొత్త విషయాల పట్ల ఆసక్తిని కలిగించడంతో పాటు మార్పును స్వీకరించే ధైర్యవంతుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే మన దేశంతో పాటు భూటాన్ లాంటి దేశాల్లోనూ ఆరెంజ్ని పవిత్రమైన రంగుగా భావిస్తుంటారు. నెదర్లాండ్స్, చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఈ వర్ణాన్ని అదృష్టానికి చిహ్నంగాను చెబుతారు. ఈ రంగుకున్న గొప్పతనాన్ని విశ్లేషిస్తూ అటు కంటికి ఆహ్లాదాన్ని, ఇటు ఒంటికి హాయిని ఇచ్చే ఈ వెచ్చదనాల కలర్ను ఎవర్ ఆరెంజ్ ట్రెండ్గా మార్చేశారు ఫ్యాషన్ డిజైనర్లు. బీ బోల్డ్, బీ కాన్ఫిడెంట్ అనే మాటల్ని ఫ్యాషన్లోనూ చూపించాలనుకున్నారు. యువత కూడా ఆరెంజ్ అంటే క్రేజ్ అంటోంది. దీంతో ఇంతకుముందు అరుదుగా కనిపించే ఆరెంజ్ ఫ్యాషన్లు కాస్త ఇప్పుడు అన్నింటా చేరిపోయాయి. చలికాలంలో వేసుకునే స్వెటర్లు, స్కార్ఫ్లు, క్యాజువల్ టీషర్ట్స్లోనే కామన్గా కనిపించే ఆరెంజ్ రంగు ఇప్పుడు సాంప్రదాయ దుస్తుల్లోనూ, ట్రెండీ డ్రెస్సుల్లోనూ మెరుస్తోంది. పెళ్లి బట్టల ఎంపికలో వధూవరుల దృష్టి ఈ బంగారు రంగు మీదే పడుతోంది. ఆరెంజ్ రంగు పట్టు చీర షేర్వాణీలతో మ్యాచింగ్ చేసుకుంటున్నారు. లెహెంగాలు, చుడీదార్లు, పలాజోలు, కుర్తాలు ఆరెంజ్ వన్నెలతో తీరొక్క మోడల్స్లో వచ్చేస్తున్నాయి. చిన్నారుల డ్రెస్లు ఆరెంజ్తో అదిరిపోతున్నాయంటే నమ్మండి, ఇంతేనా హ్యాండ్ బ్యాగ్స్, గ్లాసెస్, వాచీలు, టోపీలు, చెప్పులు, ఇలా అన్ని యాక్సెసరీస్లోనూ ఈ కలర్ ఫ్యాషనే. మరి లిప్స్టిక్, నెయిల్ పాలిష్, మేకప్ కిట్స్లోనూ ఈ రంగు హవా నడుస్తుంది. ఇవే కాదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లని, కార్లని, బైకుల్ని ఆధునికతను సూచించే ఆరెంజ్ రంగులు తీసుకొస్తున్నాయి. ట్రెండింగ్ కలర్తో కస్టమర్లను ఆకట్టుకోవడానికే ఈ ప్రయత్నమంతా. వీటితో పాటు ఈ వర్ణం ఇంటీరియర్లోనూ స్టైలిష్ కలర్గా పేరు తెచ్చుకుంటోంది. ఉత్సాహాన్నిచ్చే ఈ రంగు ఫర్నిచర్ని ఇంట్లో భాగం చేస్తున్నారు. ఇతర రంగులతో జత చేస్తూ సరికొత్త లుక్ను తెస్తున్నారు. అన్ని రంగాల్లోనూ తాజా ఫ్యాషన్గా మారిన ఈ కలర్ ఫ్యాషన్ వాక్ల దగ్గర నుంచి గల్లీల వరకు హల్చల్ చేస్తుంది. నిజం చెప్పండి, ఈ వన్నెల హోయలు చూసి అబ్బా అందమంతా ఆరెంజ్లోనే ఉన్నది అంటూ మీరు ఈ ఫ్యాషన్ ప్రేమలో పడిపోయారు కదూ. ఓకే లిసనర్స్, మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: ఆఫ్టర్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మహిళల్లో మనం గోధుమ రవ్వతో వెరైటీలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి మంచిదని తెలిసిన గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మానే చేయలేంగా, కాబట్టి కాస్త మార్పుగా ఇడ్లీ, అట్టు, పొంగలి వంటివి వండేస్తే సరి. పెద్దవాళ్ళంటే పిల్లలు అడిగి మరీ తింటారు. గోధుమ రవ్వ పొంగలి. ముందుగా కావలసిన పదార్థాలు: లావుగా ఉండే గోధుమ రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు చెంచా, జీలకర్ర చెంచా, ఎండుమిర్చి 2, బరకగా దంచిన మిరియాల పొడి 1.5 చెంచా, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 చెంచా, కరివేపాకు రెబ్బలు 2, అల్లం తరుగు చెంచా, పచ్చిమిర్చి 2, జీడిపప్పు పలుకులు 2 టేబుల్ స్పూన్లు. ఓకే రిజనర్స్, కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కుక్కర్లో నెయ్యిని వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు పలుకుల్ని వేయించుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, ఇంగువ, కరివేపాకు వేయాలి. అవి చిటపటలాడాక అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, పెసరపప్పు, గోధుమ రవ్వను వేసి వేయించాలి. 2 నిమిషాలు అయ్యాక సరిపడ ఉప్పు, 4 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 3 కూతలు వచ్చాక స్టవ్ని కట్టేస్తే కమ్మని రవ్వ పొంగలి రెడీ. ఇప్పుడు గోధుమ రవ్వతో అట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు.

సన్నగోధుమ రవ్వ 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, కరివేపాకు రెబ్బలు 2, ఉల్లిపాయలు 2, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, క్యాబేజీ తరుగు 1/2 కప్పు, క్యాప్సికం తరుగు 1 టేబుల్ స్పూను, నూనె 1/2 కప్పు, ఉప్పు తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఓ గిన్నెలో గోధుమ రవ్వ, కందిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకుని సరిపడా నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత పిండిలా రుబ్బుకొని తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి. 10 నిమిషాలు అయ్యాక స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా నూనె రాసి ఈ పిండిని మందంగా అట్టులా వేసుకోవాలి. నూనె వేస్తూ 2 వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. దీనికి అల్లం చట్నీ మంచి కాంబినేషన్. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకే లిజనర్, మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియోస్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అమూల్య.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: Techno FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో కొన్ని హెల్తీ అప్డేట్స్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ ఆర్జే వేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి

0: లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఆరోగ్యవంతమైన ఆకుకూరల గురించి చెప్పబోతున్నాను. అదేనండి, ఆకుకూరలు అన్ని ఆరోగ్యవంతమైనవి అనుకోండి. సో ఆ ఆకుకూరల గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆకుకూరలు అనేవి కొన్ని ప్రత్యేకతలు కలిగిన ఆహార పదార్థం. మన ప్రతిరోజు ఆహారంలో దాదాపు ఒక 20% వరకు వీటిని తీసుకుంటే మంచిది. వీటి వల్ల చాలా అంటే చాలా లాభాలున్నాయి. ఆకుకూరల్లో మిగిలిన కూరగాయలతో పోలిస్తే విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే రక్తం గట్టగట్టడానికి తోడ్పడే న్యూట్రియంట్ అన్నమాట. అంతేకాకుండా రక్తనాళాల్లో, మూత్రపిండాల్లో రాళ్ళు వంటి వాటిని నియంత్రించడానికి శక్తి దీనికి ఉంటుంది అన్నమాట. సో వీటితో పాటు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం కూడా ఆకుకూరలకు ఉంటుంది. ఎలా అంటారా, మన బాడీలో లివర్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది కదండి, సో ఆ లివర్ లో కొలెస్ట్రాల్ ను యూస్ చేసుకుని బైల్ యాసిడ్ అనేది తయారవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ బైల్ యాసిడ్ అనేది మన బాడీలో ఉన్న ఫ్యాట్స్ ని జీర్ణపరిచే ప్రక్రియలో తోడ్పడుతుంది. సో ఎప్పుడైతే ఆ బైల్ యాసిడ్ మన ఆకుకూరల్లో ఉన్న ఫైబర్ తో కలుస్తుందో అప్పుడు అది విసర్జించబడుతుంది. సో అందుకోసం అనేసి మన లివర్ మళ్ళీ మళ్ళీ బైల్ యాసిడ్ ని తయారు చేయాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ బైల్ యాసిడ్ తయారవ్వాలంటే మళ్ళీ మళ్ళీ కొలెస్ట్రాల్ యూస్ చేసుకోవాలి. సో అలా అన్నిసార్లు కొలెస్ట్రాల్ యూస్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ అయితే తగ్గిపోతాయి. సో ఈ విధంగా ఆకుకూరల వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అయితే తగ్గిపోతాయి అని చెప్పచ్చు. అదేలా అబ్బా అనుకుంటున్నారా, అదే అండి, ఆకుకూరల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి అత్యంత కాంతివంతంగా వచ్చే వెలుతురుని కూడా నియంత్రించగలిగే శక్తి కలిగి ఉంటుంది. సో అందువల్ల మన కంటికి ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. సో వీటితో పాటు శరీరానికి కావాల్సిన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి ఆకుకూరలు. అదెలా అంటే, ఆకుకూరల్లో బి విటమిన్లు, ముఖ్యంగా B5 అంటే పాంటోథెనిస్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇవి పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తూ ఉంటాయి. అందుచేత శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఈ ఆకుకూరలు పనిచేస్తాయి అన్నమాట. అంతేకాకుండా బి విటమిన్లకు నీటిలో ఈజీగా డిసాల్వ్ అయ్యే నేచర్ అయితే ఉంటుంది. సో ఎక్కువ రోజులు ఇవి మన శరీరంలో నిల్వ ఉండవు. అందుకనేసి ఆకుకూరలు మనం ప్రతిరోజు తీసుకోవాల్సిందే. వీటితో పాటు ఎముకల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కాల్షియం అనే మెటాలిక్ సాల్ట్ ఉంటుంది. సో ప్రతిరోజు ముఖ్యంగా 31 నుంచి 35 ఏజ్ ఉన్న లేడీస్ అయితే 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకుంటే కొంతవరకు సిఫార్సు చేయబడ్డ పరిమాణాన్ని పొందవచ్చు. ఇక ఫైబర్ పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద పెగు క్యాన్సర్ ని కూడా నివారించుకోవచ్చు. లిజనర్స్, ఇక మరి ఆకుకూరల్లో ఉండే పోషక విలువల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ని ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: అభ్రపథమున బిభ్రమ విలసి

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. అంటే మనం రెగ్యులర్ గా మన డైలీ లైఫ్ లో బాగా తీసుకున్న ఆకుకూరలు, లైక్ సపోజ్ చెప్పాలంటే పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, బచ్చల కూర, చుక్కకూర, మునగాకు, ఇలా చాలా రకాల ఉంటాయి అనుకోండి. ఇప్పుడు వాటన్నిటి పేర్లు చెప్తే గంట సేపు చెప్పుకుంటూ పోవచ్చు. సో వాటిలలో కొన్ని ఆకుకూరల్లో ఉండే పోషక విలువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వాటిలలో ఫస్ట్ అయితే నేను ఈ ఆకుకూర గురించి చెప్పాలండి, ఎందుకంటే ఎప్పుడు ఏ వంటలు చేసినా ఖచ్చితంగా ఈ ఆకుకూర అయితే ఉంటుంది, కానీ దాన్ని అంత ఈజీగా ఎవ్వరం తీసుకోము. నాకు తెలిసి ఈ పాటికి అర్థమవుతుంది ఏ ఆకుకూర గురించి చెప్పబోతున్నాను అనేది. అదే అండి కరివేపాకు. సాధారణంగా వంటకాల్లో సువాసన కోసం ఉపయోగించే కరివేపాకు వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ కు నివారణగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట.

అన్నమాట. మన లివర్ ని ఉత్తేజపరచడంలో కరివేపాకుది మేజర్ రోల్ అని చెప్పచ్చు. కరివేపాకును పొడిగా చేసుకుని ఆహారంలో తీసుకుంటే మన బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుంది. సో కరివేపాకు గురించి మాట్లాడుకున్నాం, మరి దాని కజిన్ గురించి మాట్లాడుకోవాలి కదండి, అదే అండి కొత్తిమీర. అసలు ఈ కొత్తిమీర అనేది సర్వసాధారణంగా ప్రతి వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఈ కొత్తిమీర మనిషి ఆహార రుచిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. కొత్తిమీరను ఉపయోగించి చేసుకునే కూరగాయ వంటలు నోటికి రుచిని అందిస్తాయి అన్నమాట. అదేవిధంగా విరోచనాలతో బాధపడేవారు కొత్తిమీరను తింటే చాలా ఉపయోగకరం. మన బాడీ టెంపరేచర్ని నియంత్రించడంలో కొత్తిమీరకు ప్రముఖ పాత్ర అయితే ఉంటుంది. అండ్ లిజనర్స్, ఇప్పుడు మనం పొన్నగంటి కూర గురించి తెలుసుకుందాం. పొన్నగంటి కూర అనేది గ్రామీణ ప్రాంతాల్లో చేలల్లో చాలా అంటే చాలా ఎక్కువగా లభిస్తుందని చెప్పచ్చు. అన్ని ఆకుకూరల్లోకెల్లా ఇందులో అధికంగా విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది పొన్నగంటి కూర. శరీరానికి చలవనిస్తుంది, కడుపులో చేరిన వెంట్రుకల్ని సైతం నశింపచేస్తుంది. దీన్ని పొడి కూర, పప్పు, వేపుడు ఇలా రకరకాలుగా వంట చేసుకుని తినవచ్చు. అండ్ లిజనర్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఆకుకూర ఉంది చూడండి. అండ్ జనరల్ గా ఇది దుంపలాగైతే తీసుకుంటారని నాకు తెలుసు, ఒక ఆకులా కూడా దీన్ని తినచ్చు అని నాకు ఈ మధ్య తెలిసింది. సో అదేదో కాదండి ముల్లంగాకు. జనరల్ గా ముల్లంగి అనేది ఆకుకూర కన్నా దుంపగా అధిక ప్రాధాన్యం పొందింది. ముల్లంగి ఆకును కూడా కూరగా వండుకుని తినవచ్చు అనేది మన ప్రాంతంలో అంతగా ప్రాచుర్యంలో లేదు. ముల్లంగిని సర్వరోగ నివారణిగా పేర్కొంటారు. ముల్లంగి తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలం. విరోచనాలకు విరుగుడులా పనిచేస్తుంది ఈ ముల్లంగాకు. అంతేకాకుండా గాయాలకు మందులా కూడా వాడచ్చు. లిజనర్స్, మరిన్ని ఆకుకూరల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ని ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, ఇప్పుడైతే నేను మీకు మన డైలీ లైఫ్ లో చాలా అంటే చాలా రెగ్యులర్ గా యూజ్ చేసే ఆకుకూరల గురించి చెప్పబోతున్నాను. అదే అండి పాలకూర, తోటకూర. అసలు

బట్ అలా తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూర తోటకూరలో పుష్కలంగా బి కాంప్లెక్స్ విటమిన్లు అయితే ఉంటాయి. ఇవి ముఖ్యంగా చర్మ వ్యాధులు, రక్తహీనత నివారణకు తోడ్పడతాయి అన్నమాట. సో ఇందాక నేను చెప్పినట్టు మీరు అలా కూరలు తినడం వల్ల మీ చర్మ వ్యాధులు అయితే తగ్గిపోతాయి అండ్ అలాగే మన రక్తహీనతను కూడా తగ్గించేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఇప్పుడు నేను మీకోసం ఒక మంచి అసలు నోరూరించే ఆకుకూర అని చెప్పచ్చు, అలాగే మన రక్తహీనతను కూడా తగ్గించేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఇప్పుడు నేను మీకోసం ఒక మంచి అసలు నోరూరించే ఆకుకూర అని చెప్పచ్చు ఇది. ఆ పేరు తలుచుకుంటుంటేనే ఇప్పుడు నాకు నా నోట్లో అలా అలా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఆకుకూర గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అదే అండి చింత చిగురు. అసలు చింత చిగురు అంటే ఇష్టపడని వారే ఉండరు. చింత చిగురుతో తయారు చేసే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా రుచికరంగా ఉంటాయని మా ఫ్రెండ్స్ అయితే చెప్పారండి. నాకు తెలియదే ఎందుకంటే నేను వెజిటేరియన్ కాబట్టి. సో చింత చిగురులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తశుద్ధికి తోడ్పడుతుంది. అంతేకాకుండా మన లివర్కి పుష్టినిస్తుంది. పైత్యం, వికారాలు, మచ్చలను నివారిస్తుంది. ఉదయం మరకప్పు చింత చిగురు రసం తాగితే పచ్చకామెరలు కూడా తాగుతాయి. ఇది లాలాజల గ్రంథిని ఉత్తేజపరిచి నోటికి రుచిని అందిస్తుంది. అండ్ లిజనర్స్, ఇప్పుడైతే మనం చామకూర గురించి తెలుసుకుందాం. చామకూరకు శరీరంలో చేరిన ఎట్టు వంటి రాయినైనా కరిగించే గుణం ఉంటుందని అంటారు. నాకు తెలిసి ఈ చామకూర హీరో ఆఫ్ ద లీఫీ వెజిటేబుల్స్ అవుతుందేమో అండి. అసలు కిడ్నీలో రాళ్ళు, ఇతర వ్యాధులు ఉన్నవారు చామకూర లేదా చామగడ్డతో తయారు చేసిన వంటకాలను అధిక మొత్తంలో తీసుకుంటే మంచిది అంటారు. ఇక మెంతి కూర గురించి అయితే సపరేట్గా చెప్పనవసరం లేదు. రక్తపోటుకు దివ్య ఔషధం అని చెప్పచ్చండి మెంతికూరని. రక్తపోటు ఉన్నవారు మెంతికూరను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. ఇది రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది. ముల్లంగి, మెంతికూర ఈ రెండు కలిపిన రసం ఉంటుంది చూడండి, అది అన్నంలో కలుపుకొని అలా తింటుంటే ఆహా స్వర్గం అని చెప్పచ్చు. అండ్ టేస్ట్తో పాటు ఈ రసం అన్నాన్ని తింటే గనక మన మూత్రాశయంలో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయి అంటారు. సో ఆల్మోస్ట్ అన్ని ఆకుకూరల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, కానీ ఏదో ఒక ఆకుకూర మిస్ అవుతుంది. సంథింగ్ పుదీనా. చూసారా అండి, నాకు కాస్త జ్ఞాపక శక్తి తక్కువ కదా. సో ఈ పుదీనా లీఫ్ ఏదైతే ఉందో అది మన మెదడుకు చురుకుదనం ఇవ్వడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని కూడా పెంచేస్తుంది. సో మీకు ఎప్పుడన్నా ఎగ్జామ్స్ ఉంటే మీ వంటకాల్లో పుదీనాని అయితే యాడ్ చేసేసుకోండి, మంచి స్కోర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో పుదీనా ఆకులను కలిపిన నీటితో స్నానం చేస్తే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగుపడుతుంది. పరిగడుపున్న పుదీనా ఆకును ఆరగిస్తే అసిడిటీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. పుదీనా రసంతో గొంతు నొప్పి, తలనొప్పి కూడా తగ్గుతాయి. అండ్ లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ని ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: లిసనర్స్, తెలుసుకున్నారు కదా ఆకుకూరల్లో ఎన్ని ఉపయోగాలున్నాయో?

విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4 పూల మొక్కలు మనకు సాయపడే కీటకాలను ఆకర్షిస్తాయి. ఈక్వెడార్లోని ఆండెస్ పర్వతాల్లోని రైతుల పొలాల్లో పొలం సరిహద్దుల మీద పూల మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కల వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. తరచుగా పక్కపక్క పొలాల మధ్య సరిహద్దును గుర్తించడానికి మొక్కలే జీవమున్న కంచెలుగా పనిచేస్తాయి.
1: ఉదాహరణకు, మేము తయారు చేసే చిల్కో కంచె వల్ల గాలి పంట మీదకి నేరుగా వీచదు. ఇది గాలిని ఆపుతుంది, మట్టిలో తేమ నిలవడానికి సహాయపడుతుంది.
0: తరతరాలుగా వస్తున్న పరిజ్ఞానంతో మందులుగా పనికొచ్చే మొక్కలను కూడా రైతులు పొలాల సరిహద్దుల నుంచి సేకరిస్తారు. పొలం అంచుల వెంబడి పెరిగే అనేక మొక్కలు గినీ పందులు, కుందేళ్లు, గొర్రెలు, లామాలు, ఆవులు, పందుల వంటి వాటికి ఆహారంగా పనికొస్తాయి.
1: ఆండియన్ చెర్రీ చెట్లు మనకు పండ్లనిస్తాయి, అది మన ఆహారం. వాటి ఆకులని మా పశువులకు మేపుతాం, వాటి కట్టెలను వంట చెరుకుగా వాడుకుంటాం.
2: కానీ పొలాల్లోనూ వాటి చుట్టుపక్కల మొలిచిన పూల మొక్కలను తొలగిస్తే పంటల దిగుబడి తగ్గిపోవడం కద్దు అని, హాని చేసే పురుగుల దాడి పెరుగుతుందని చాలా తక్కువ మందికి తెలుసు.
0: ఈ వీడియోలో మన పొలాల్లోనూ చుట్టుపక్కల ఉన్న పూల మొక్కలు మంచి దిగుబడి రావడానికి ఎలా సాయపడతాయో తెలుసుకుందాం. మనకు సాయపడే కీటకాలు ముఖ్యంగా రెండు విధాలుగా పనిచేస్తాయి. మన పంటలను పరాగ సంపర్కం చేస్తాయి, క్రిమి తెగుళ్లను చంపుతాయి. పువ్వుల రంగులు, ఆకారాలు, పరిమాణాలతో కీటకాలు ఆకర్షితమవుతాయి. పుప్పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు చేరవేసి కీటకాలు మొక్కలను పరాగ సంపర్కం చేస్తాయి. తేనెటీగలు, బంబుల్ తేనెటీగలకి పరాగ సంపర్క కీటకాలుగా మంచి పేరుంది.
3: అన్ని మొక్కల పరాగ సంకర్పంలోనూ మనకు సాయపడతాయి, కాబట్టి అవి ప్రయోజకరమైనవి. దానివల్ల మనకు మంచి దిగుబడి వస్తుంది.
0: తేనెటీగల నుంచి మనకు తేనె, మైనం, తేనెపట్టు వస్తాయి. పూల మొక్కల మీద హోవర్ ఫ్లైస్ వంటి కీటకాలు కూడా వాలుతాయి. ఇవి కూడా తేనెటీగల్లానే కనిపిస్తాయి, కానీ వాటికి రెండే రెక్కలుంటాయి. కందిరీగలు, రకరకాల ఈగల వంటివి పువ్వులని పరాగ సంపర్కం చేసే ఇతర కీటకాలు. పళ్ళ చెట్లు, టొమాటోలు, స్క్వాష్ వంటి అనేక కూరగాయల పంటలు, బీన్స్, బ్రాడ్ బీన్స్, సోయాబీన్స్, బఠానీల వంటి పప్పులకి కీటకాల ద్వారా పరాగ సంపర్కం తప్పకుండా జరగాలి, లేకపోతే పంట నుంచి ఏమీ దక్కదు.
1: పండ్లు పెరగాలంటే పరాగ సంపర్కాలు జరిపేవి కావాలి. కూరగాయల్లో సొర, గుమ్మడి వంటి వాటికి పరాగ సంపర్కం అవసరం. ఇక పళ్ళ విషయానికొస్తే బెర్రీ, ఆపిల్, బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి. పరాగ సంపర్కాలు జరిపే కీటకాలు లేకపోతే మార్కెట్

0: కోసమే కాదు, మన కోసమైనా మనం ఏ పళ్ళని పండించలేము, పుట్టించలేము.
1: పరాగ సంపర్కానికే కాక రకరకాల కీటకాలు మన పంటలను కాపాడడంలో కూడా సహాయపడతాయి. సాలెపురుగులు, కందిరీగలు, చీమలు, లేడీబర్డ్ బీటిల్స్ మన మొక్కజొన్నలకి పట్టే ఫాల్ ఆర్మీ వామ్స్ల వంటి పురుగులను వేటాడి తింటాయి. హోవర్ఫ్లైస్ లార్వాలు ఆఫిడ్స్ను తింటాయి. ఎదిగిన హోవర్ఫ్లైస్ తేనె కోసం పువ్వుల మీద వాల్తాయి. వేటాడే పురుగులు వాటి పదునైన మౌత్ పార్ట్ను పురుగు తెగుళ్ల శరీరంలోకి గుచ్చి ద్రవాలను పీల్చుకుని వాటిని చంపేస్తాయి. ఈ ప్రయోజనకరమైన కీటకాలన్నీ పొలాల అంచుల్లో మొలిచే పూల మొక్కల్లో నివసిస్తాయి. అవి ఒక పొలం నుంచి మరొక పొలానికి వెళ్లి అక్కడి తెగుళ్లను తింటాయి. బొచ్చు ఈగలు గొంగళి పురుగుల్లో గుడ్లు పెడతాయి. పిల్ల ఈగలు పెరిగే కొద్దీ తెగుళ్లను తింటాయి. ఆ విధంగా బంగాళాదుంప చిమ్మటలు ఇతర తెగుళ్లను బొచ్చు ఈగలు చంపుతాయి. గొంగళి పురుగులు ఇతర తెగుళ్ల లోపల గానీ లేదా వాటి మీద గానీ గుడ్లు పెట్టి చివరికి వాటిని చంపే చిన్న కందిరీగలు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున అనేక రకాల కీటకాలు ఉన్న పొలంలో తెగుళ్లు దాదాపు ఉండవు. తెగుళ్లను చంపే కీటకాలు కూడా పుప్పొడిని తినాలి. పువ్వుల్లో తయారయ్యే తీయటి తేనెను త్రాగాలి. పువ్వులతో కూడిన చెట్లు, పొదలు, మూలికలు ఈ ఉపయోగకరమైన కీటకాలకు తేనెని అందిస్తాయి, వాటికి ఆశ్రయాన్నిస్తాయి.
0: కొన్ని మొక్కలకి పసుపు రంగు పువ్వులు పూస్తాయి. ఇవి ఎక్కువగా గుర్తించబడేవి. మరి కొన్నిటికి తెల్ల పువ్వులు వస్తాయి. ఏ మొక్కలు మంచివో, వాటి మీద ఎక్కువ కీటకాలున్నాయో మేము గమనించి వాటిని మా పొలాల చుట్టూ నాటుతాం.
1: పొద్దుతిరుగుడు, చేమమిలే, లావెండర్, ఫెన్నెల్ వంటి మొక్కలు, ఓరెగానో, రోజ్మేరీ మరియు సేజ్ వంటి సుగంధ మొక్కలు మనకు సహాయపడే కీటకాలకు ఆహారమవుతాయి. మీ పొలంలోనూ చుట్టుపక్కల ఉన్న పూల మొక్కల మీద పుప్పొడితేనే బాగా దొరుకుతుంది. మనకు సహాయపడే ఎన్నో కీటకాలను అవి ఆకర్షిస్తాయి.
0: మొక్క ఎంత వాసన వెదజల్లితే ప్రయోజనకరమైన కీటకాలను అంతగా ఆకర్షిస్తుంది.
1: కీటకాలు, పూల మొక్కల గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్లోని యాప్లను చూడవచ్చు. యాప్ ద్వారా మొక్కలని, కీటకాలని గుర్తుపట్టడానికి కీటకాలు, పూల మొక్కలు, ఆకులు, పూలు, పళ్ళ స్పష్టమైన ఫోటోలు మీ దగ్గరుండాలి. మీ కీటకాలను సేకరించి వాటి గురించి మీ ఎక్స్టెన్షనిస్ట్తో చర్చించి కూడా వాటిని గుర్తుపట్టడం నేర్చుకోవచ్చు.
0: అన్నిటికంటే రైతులు దర్యాప్తు చేయటం ముఖ్యమని నేను నమ్ముతాను. మీ పొలం అంచుల మీద పూల మొక్కలను పెంచి ఏం జరుగుతుందో గమనించండి. ఒక మొక్క సాయపడటం లేదు అని మీకు అనిపిస్తే దాన్ని తీసేసి మీకు పనికొచ్చేదాన్ని నాటండి.
1: పూల మొక్కల గురించి, సాయపడే కీటకాల గురించి మీ ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడండి. మీ అందరూ మీ మీ అనుభవాలని గాని, మీ తాతల నుంచి అందుతూ వస్తున్న జ్ఞానాన్ని గాని పంచుకోవచ్చు. ఈ విధంగా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.
0: మీరు ఏ రకమైన మొక్కను నాటబోతున్నారని, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని, దాన్ని కత్తిరిస్తూ ఎంతో కొంత గట్టి కంచెని బిగిస్తామని, అందుచేత అది పక్క పొలాల మీద దాడి చెయ్యదనే విషయాలని మీరు మీ చుట్టుపక్కల వాళ్లతో ముందుగా మాట్లాడాలి. అప్పుడు వాళ్లు నిశ్చింతగా ఉంటారు. ఆ తర్వాత మనం అన్ని రకాల కీటకాలు రావడానికి రకరకాల మొక్కలను నాటవచ్చు. అవి ఈ పర్యావరణ వ్యవస్థను, మనకి దక్కిన ఈ అందమైన ప్రకృతిని సంరక్షించడానికి ఈ మంచి కీటకాలు, పక్షులు ఉన్నాయి అని మనం పిల్లలకి నేర్పడానికి సాయపడతాయి.
1: మంచి దిగుబడి రావడానికి రకరకాల కీటకాలు మనకు ఎలా సాయపడతాయో, ఈ కీటకాలకు పూల మొక్కలు ఎంత అవసరమో తెలుసుకున్నాము. కనుక మన పొలాల్లోనూ చుట్టుపక్కల పూల మొక్కల సంఖ్యని ఎలా పెంచాలో ఇప్పుడు చూద్దాం. కొన్ని పొదలు, చెట్లు కలిస్తే రెట్టింపు అవుతాయి. వాటి కొమ్మలను తీసుకొని మీ పొలం అంచుల్లో మెత్తని మట్టిలో నాటితే అవి పాతుకుని మొలుస్తాయి. ప్రత్యేకంగా నీళ్లు పెట్టనక్కర్లేదు, కాబట్టి వర్షాకాలంలో నాటడం మంచిది.
2: అప్పటికప్పుడు పెరిగే మొక్కలను కత్తిరించకుండా వదిలేస్తాను. పైగా ఎక్కువ పూలు పూసే మొక్కలను నాటను. ఇవి కీటకాలకి, మన పంటలకి ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అంతగా పనికిరాని మొక్కలను కూడా నాటుతాను.
1: అంచుల్లో పాతిన మొక్కలను సంరక్షించండి, అడవి మొక్కలను పెరగనీయండి. మీరు స్థానిక మొక్కలను కత్తిరిస్తే అవి మళ్లీ పెరగడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం మొత్తం కీటకాలు తినడానికి పూలు ఉండవు. మీ పశువులకు తగినంత మేత ఉండదు.
2: స్థానిక మొక్కలను పెరిగేయకుండా వదిలితే పూలు నిరంతరం పూస్తూనే ఉంటాయి. ప్రకృతి నిజంగా తెలివైంది. కొన్ని ఒకసారి, మరికొన్ని మరోసారి పూలు పూస్తాయి. కాబట్టి తేనె తాగే ప్రయోజనకరమైన కీటకాలకు అన్ని కాలాల్లోనూ ఆహారం ఉంటుంది.
1: మీ ఇంటి తోటలో పూల మొక్కలను ఎక్కువ పెంచుకోండి.

0: సామూహిక ప్రాంతాల్లో పూల మొక్కల గురించి మీ సంఘాల్లో మాట్లాడండి. మీకు అందుబాటులో ఉన్న స్థలాలన్నిటి నుంచి ప్రయోజనాన్ని పొందండి. మీరు తృణధాన్యాల పంటల వరుసల మధ్య కూడా పూల మొక్కల వరుసలను నాటవచ్చు.
1: మేము మొక్కజొన్న మొక్కలు మధ్య బ్రాడ్ బీన్స్ నాటడం అనే ప్రయోగాన్ని చేస్తున్నాం. ఎందుకంటే బ్రాడ్ బీన్స్ మొక్కల వేళ్లు నత్రజనాన్ని ఉత్పత్తి చేసి మట్టికి ఇస్తాయి. ఇక బ్రాడ్ బీన్స్ కి పూలు వచ్చినప్పుడు పుప్పొడి ఉంటుంది.
2: పూలన్నిటికీ పుప్పొడి ఉంటుంది, కాబట్టి ఇది మంచి కీటకాలను ఆకర్షిస్తుంది, మొక్కలను సారవంతం చేస్తుంది, అవి తెగుళ్లని కూడా తింటాయి.
0: పురుగు మందులేవి వాడవద్దని మీ ఇరుగు పొరుగు వాళ్ళని ఒప్పించండి. ఇవన్నీ విషాలు, మనకు సాయపడే కీటకాలను కూడా చంపేస్తాయి.
2: కొందరు తమ పొలంలో స్ప్రే చేస్తారు, చనిపోయిన కీటకాలు చాలా దూరం నుంచి మీకు కనిపిస్తాయి. కొన్నిసార్లు కీటకాలు ఇటు వైపుకు వచ్చి ఇక్కడ నా పొలంలో చనిపోవడాన్ని మీరు చూడొచ్చు. పక్క వాళ్ళు స్ప్రే చేసినందువల్లే ఇలా జరిగింది.
0: ఎట్టి పరిస్థితుల్లోనూ హెర్బిసైడ్స్ ను పిచికారీ చేయవద్దు. పూల మొక్కలు చనిపోతాయి, అప్పుడు కూడా బతికే కలుపు మొక్కలను అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. పక్క పొలం వాళ్ళు తమ సరిహద్దుల్లో కలుపు సంహారక మందులను పిచికారీ చేసినప్పుడు ఏమైందో లుక్రేసియా సివింటా వివరిస్తారు.
2: పొలం సరిహద్దుల్లో కందిరీగలు నివసిస్తాయి, కాబట్టి తినడానికి ఏమీ లేదు, కాబట్టి అవి చనిపోతాయని ఊహించాను.

0: పరిస్థితుల్లోనూ పిచికారీ చేయవద్దని మీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడి ఒప్పించండి.
1: ఇతర మహిళలకు, సమాజానికి మీ పంటల చుట్టూ కంచెలుగా మరిన్ని మొక్కలని నాటమని ఆహ్వానిస్తున్నాను. ఈ మొక్కలు మనకు ఆహారం, అవి మన పంటను రక్షిస్తాయి. చాలా మంచి కీటకాలు కూడా ఆకర్షిస్తాయి కాబట్టి మీ కంచెల్లో మొక్కలు ఉండటం చాలా ముఖ్యం. అవి చాలా ఉపయోగకరమైనవి.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 2.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం ముందుగా పర్యావరణానికి మిథేన్ ముప్పు అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గ్లోబల్ వార్మింగ్ వచ్చేసింది. మానవాళికి ముందున్నది మహోద్రవం అని హెచ్చరిస్తోంది ధరిత్రి. కారణం పశ్చిమ సైబీరియాలో మంచు పర్వతాలు కరగడమే, హిమఫలకాలు నీరుగా తరిగిపోవడమే. పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాలను సందర్శించి ఈ నగ్న సత్యాలను నిర్ధారించారు. దాదాపు 11,000 ఏళ్ల క్రితం మంచు ప్రపంచానికి ముగింపు పలుకుతున్న సమయంలో పశ్చిమ సైబీరియాలో మంచు ఎడారి తయారైంది. ప్రస్తుతం ఇందులో కొంత భాగం భూమి వేడెక్కుతున్నందువల్ల కరగడం ప్రారంభించింది. మంచు కరగడం వల్ల అందులో ఇన్నాళ్లు దాగి ఉన్న మిథేన్ వాయువు ఇప్పుడు బయటపడి వాతావరణంలో కలుస్తోంది. ఇది మరింత కలవరపెడుతోంది. మంచు పలకల దిగువన కుళ్ళిపోయిన మొక్కలు, వృక్షాలతో కూడిన బురదనేలా ఉంది. దీని నుంచి నిరంతరం మిథేన్ వాయువు వెలువడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే మిథేన్ వాయువు వాతావరణంలో కలవకుండా ఈ మంచు పలకలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు మంచు పలకలు కరగడం వల్ల, బురదనేల బయటపడటం వల్ల మిథేన్ వాయువు గాలిలో కలవడానికి అవకాశం ఏర్పడింది. 1997లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ వాతావరణ మార్పులపై జపాన్లోని క్యోటోలో సమావేశం జరిగింది. ఇందులో 160 సభ్యదేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో ముఖ్య విషయాలేంటంటే, కార్బన్ డైఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులను గ్రహించేందుకు అడవులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోఫ్లోరోకార్బన్, సల్ఫర్ హెక్సాక్లోరైడ్, క్లోరోఫ్లోరోకార్బన్లను అత్యంత ప్రమాదకర వాయువులుగా గుర్తించి వీటిని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రపంచంలో ఏ దేశమైనా ఇందులో సభ్యత్వం లేకుండా స్వచ్ఛందంగా కాలుష్యకారక వాయువుల వ్యాప్తి నిరోధక ఏర్పాట్లు భాగం పంచుకోవచ్చు. కాలుష్య నివారణకు తోడ్పడే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి అంగీకరించడంలో కూడా భారతదేశం పాత్ర ఉంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా పశ్చిమ సైబీరియాలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. గత 40 ఏళ్లలో ఈ ప్రాంతంలో 3 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు ఉష్ణోగ్రత పెరిగినట్లు అంచనా. ఉష్ణోగ్రతలు పెరగడం వలనే మంచు పలకలు కరిగిపోతున్నాయి. భూగోళం వేడెక్కడానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువుల్లో మీథేన్ ఒకటి. కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే పర్యావరణానికి మీథేన్ కలుగజేసే హాని 20 రెట్లు అధికం. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జుడిత్ మార్కాండ్, పశ్చిమ సైబీరియాకు చెందిన సెర్జీ కిర్పోటిన్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో మంచు పలకలు కరిగి లోపలున్న వృక్షజాతులు బురద బయటపడుతున్నట్లు గమనించారు. బురద నీటితో కూడిన మడుగులు ఏర్పడుతున్నాయట. కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ హైడ్రాలజిస్ట్ లారీ స్మిత్ మాటల్లో చెప్పాలంటే, సైబీరియా మంచు పలకం కింద 7,000 కోట్ల టన్నుల మీథేన్ వాయువుందట. ఇదంతా వాతావరణంలో కలిస్తే భూగోళం అగ్నిగోళంలో మారునుంది. 2100వ సంవత్సరానికి భూమిపై ఉష్ణోగ్రత దాదాపు 6 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఈ సైబీరియాలో కరుగుతున్న మంచు పలకల కారణంగా వెలువడుతున్న మీథేన్ వాయువును కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ ఉష్ణోగ్రతలు ఇంకా అధికమవుతాయి. కాని సైబీరియాలో మంచు పలకలు పూర్తిగా కరగడానికి కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. కనుక లోపల ఉన్న టన్నుల కొద్దీ మీథేన్ వాయువు ఒక్కసారిగా వెలుపలికి వచ్చే అవకాశం లేదు. కాని వస్తున్న వాయువు వాతావరణం వేడెక్కడానికి దోహదపడుతుందని అంటున్నారు. గ్రీన్ హౌస్ వాయువులను నివారించడమే పరిష్కారం అంటున్నారు శాస్త్రవేత్తలు. మంచు పలకలు కరిగిపోకుండా చూడటం మనిషికి సాధ్యం కాదు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను అదుపు చేసేందుకు ఉద్దేశించిన క్యోటో ప్రోటోకాల్ను కాదని, అగ్రరాజ్య దురహంకార ధోరణిని అవలంబిస్తున్న అమెరికా వైఖరిలో మార్పు రావాలి. ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత ధనిక దేశమైనా ప్రపంచ పర్యావరణ

సమతౌల్యాన్ని పాటించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపని వైఖరి అభివృద్ధి చెందుతూ ఉన్న చెందని చిన్న దేశాలకు చికాకు పుట్టిస్తోంది. ఈ వైఖరి ముమ్మాటికి నిరంకుశ ధోరణి అని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముప్పు ముందున్నదని తెలిసిన శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తెలుపుతున్నా మేధావులైన వీరు ఎందుకు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు? ఎవరికీ అంతుపట్టడం లేదు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం మానవుడు విలాసవంతమైన జీవితం గడపడానికి దోహదపడుతున్నాడు. మరోవైపు అనిశ్చితమైన ప్రాణాపాయ పరిస్థితులను ఏర్పరుస్తోంది. మనిషి తన సంతతిని వృద్ధి చేసుకోవాలని తపన తప్ప ఇలా జనాభాను పెంచుకుంటూ పోతే పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతుందనే ఆలోచన ఎవరికి ఉందంటారు? అధిక జనాభా కారణంగా సహజశక్తి స్థావరం వేగంగా అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర పరులైన సాంప్రదాయేతర వనరులైన సౌరశక్తి, జలశక్తి, వాయుశక్తిని వినియోగించుకోగలిగితే మనిషి జీవితం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. మంచు శిఖరాలు కరగడం వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయి. సముద్రం పొంగి జనావాసాలు ముంపుకు గురవుతున్నాయి. అలాగే అణు విస్ఫోటనం వల్ల వాయువులోకి దుమ్ము, ధూళి, పొగ చేరుతుంది. దీనివల్ల వ్యవసాయ దిగుబడులు బాగా తగ్గుతాయి. ఏది ఏమైనా మానవుడు తెలిసి చేసినా తెలియక చేసినా భూగోళం అగ్నిగోళంగా మారే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, ప్రపంచం యావత్తులో బ్రతికి బట్టకడుతున్న ప్రతి ఒక్కటి సమస్యగా గుర్తెరిగి తన వంతు కృషి చేస్తే అందరం ఆనందంగా ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో పర్యావరణానికి మీథేన్ వాయువు వల్ల కలిగే హాని గురించి తెలుసుకున్నారు కదండి. మరణ తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకొస్తుంది మీ విజయ.

0: 44 ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
0: Choice.
1: Phone 7738351695.

மங்களபுரம் டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైన్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురు.

விஷ்ணு எஃப்எம் 90.4 రేడియో విష్ణు 90.4 శ్రోతులందరికీ అది సంగతి కార్యక్రమానికి స్వాగతం అండి. అది సంగతిలో మూడు వింతలు అయితే చూస్తాం కదా, ప్రపంచంలో అనేక వింతలు ఉన్నాయి, వాటిలో కొన్ని మన రేడియో విష్ణు ద్వారా రోజుకో మూడు వింతలు చెప్పును వినిపిస్తూ ఉన్నాం. జంతువులు, పక్షులు, కట్టడాలు, సముద్రాలు, అంతరిక్షాల్లోనే కాదండి, మన శరీర అవయవాల్లో కూడా అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. మరి ఈరోజు ఎపిసోడ్లో ఆ వింతలు ఏమిటో మొదటగా చెప్పుకుందాం. మన శరీర మొదటి కవచమైన చర్మం గురించి చూద్దాం. చర్మం అంటే మన ఒంటికి బయట ఉండే గోడ, అతిపెద్ద అవయవం ఇది. మెదడు, గుండె తర్వాత అతి ముఖ్యమైనది ఈ చర్మం. 1.7 నుంచి 2 చదరపు మీటర్లు ఉంటుంది. 3 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. మొత్తం ఒంటి బరువులో 15% చర్మం మందం. కనురెప్ప మీద 0.5 మిల్లీమీటర్ల, అరికాల మీద 4 మిల్లీమీటర్లు, ఒంటి మీద 2 కోట్ల చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటి నుంచి చెమట, నూనె వస్తూ ఉంటాయి. ప్రతి 27 రోజులకి పూర్తిగా చర్మం మారిపోతుంది. చర్మ కణాలు ఊడి కొత్తవి వస్తూ ఉంటాయి. మన శరీరంలో రోజుకి 30,000 చనిపోయిన చర్మ కణాలు ఊడిపోతూ ఉంటాయి. చర్మం 3 పొరలుగా ఉంటుంది. దాంట్లో మొదటి పొర ఎపిడర్మిస్, బాహ్య చర్మం. ఇది మనకు కనిపించే పొర. 5 అంతస్తులు ఉంటాయి. వీటి పని నీళ్లు, క్రిములు లోపలికి పోకుండా కాపాడుతూ ఉంటుంది. రంగు ఇదే ఇస్తుంది. ఈ పొరలో రక్తం అనేది ఉండదు, అందుకే గోరు, జుట్టు కట్ చేస్తే నొప్పి ఉండదు. మధ్య పొర ఇదే అసలు బలం. ఇది 2 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఈ మధ్య పొర చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. నరాలు తాకడం, వేడి, చలి, నొప్పి తెలుస్తూ ఉంటాయి. రక్తనాళాలు ఆహారం, ఆక్సిజన్ ఇస్తాయి. ఈ పొరలోనే జుట్టు కుదుళ్ళు, చెమట గ్రంథులు, నూనె గ్రంథులు ఉంటాయి. పచ్చబొట్టు ఈ మధ్య పొరలోనే వేస్తారు, అందుకే చెరగదు. 3వది లోపలి పొర, దీన్ని సబ్క్యూటేనియస్ అంటారు. ఇది కొవ్వు పొర, చలి నుంచి కాపాడుతుంది. దెబ్బ తగిలితే దిండులాగా ఆపుతుంది, శక్తిని నిల్వ చేస్తుంది. మన చర్మం 7 ముఖ్యమైన పనులు చేస్తుందండి. మొదటిది దుమ్ము, క్రిములు, విషం లోపలికి పోకుండా ఇనుప గోడలాగా అట్టుకుంటుంది. 2వది వేడైతే చెమట ద్వారా చల్లబరుస్తుంది. చలైతే రోమాలు నిక్కబొడుచుకుని వేడిని నింపుతుంది. 3వది తాకడం, నొప్పి, గోరు వెచ్చగా ఉండడం. అన్నీ చర్మంలోని నరాల వల్లే తెలుస్తూ ఉంటాయి. 4వది ఎండ తగిలితే విటమిన్ డి తయారు చేస్తుంది. ఈ విటమిన్ ఎముకలకి బలం. 5వది ఏంటో తెలుసా? చెమట ద్వారా ఉప్పు, నీరు, చెత్త బయటికి పంపుతుంది. 6వది ఒంట్లోని 70% నీరు బయటకు పోకుండా ఆపుతుంది. 7వది మన గుర్తింపు, అందం అంతా చర్మం మీదే ఆధారపడి ఉంటుంది. మెలనిన్ అనే రంగు పదార్థం వల్ల మన చర్మం రంగుగా ఉంటుంది. ఎక్కువ మెలనిన్ ఉంటే నల్లగా, గోధుమ రంగులో ఉంటారు. ఎండ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ రంగులో ఉంటారు. తక్కువ మెలనిన్ ఉంటే తెల్లగా ఉంటారు. ఎండ తక్కువ ఉన్న దేశాల్లో ఎండ తగిలితే మెలనిన్ ఎక్కువ తయారయ్యి నిలబడతారు. మనిషి అరికాలు, అరిచేయి తెలుపుగా ఉంటాయి. అందుకు కారణం అక్కడ మెలనిన్ చాలా తక్కువగా ఉంటుంది. చర్మం మనల్ని ప్రపంచం నుండి కాపాడే సైనికుడు. చర్మం బాగుంటే ఒళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టే. విన్నారు కదండి, మానవ శరీరంలో చర్మం ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో. మరి మరో వింత పోయిన ముందు ఒక చిన్న బ్రేక్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై

0: అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622345. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో మరి 3 వింతలు తెలుసుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పటివరకు మనం మనిషి చర్మం వింతలు విశేషాలు తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు మరో వింత చూద్దాం. తేనెటీగేగా అని అనుకుంటాం, అది ప్రకృతి ఇంజనీర్. చిన్న మెదడుతో ప్రపంచాన్ని నడుపుతుంది. ఈ తేనెటీగలే కనుక లేకపోతే 3వ వంతు ఆహారం మనకుండదు. చిన్న శరీరం పెద్ద మేధస్సుతో పనిచేసే ఈ తేనెటీగ వింతలు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక తేనె తొట్ట అంటే ఒక పెద్ద కుటుంబం. ఈ తొట్టలో 3 రకాల తేనెటీగలు ఉంటాయి. మొదటిది రాణి పురుగు. ఒక తొట్టెలో ఒకటి మాత్రమే ఉంటుంది. రోజుకి 2,000 గుడ్లు పెడుతుంది. తేనె తొట్టకు నాయకురాలు. ఈ రాణి 3 నుంచి 5 సంవత్సరాలు బతుకుతుంది. ఇక రెండోది పనిచేసే పురుగులు. ఇవి ఒక తొట్టెలో 20,000 నుంచి 60,000 వరకు ఉంటాయి. ఇవి అన్ని పనులు అంటే తేనె తేవడం, పిల్లల్ని పెంచడం మరియు కాపల. ఇక 3వది మగ పురుగులు. 300 నుంచి 800 పురుగులు ఉంటాయి. రాణితో జత కట్టడమే వీటి పని, వేరే పని అనేవి ఏది చేయదు. ఒక తొట్టలో 300 నుంచి 800 వరకు మగవి తప్పిస్తే మిగిలినవన్నీ ఆడపురుగులే. రాణి పురుగు కూడా ఆడదే. వీటి శరీర నిర్మాణం ఎగిరే యంత్రం లాంటిదండి. వీటి రెక్కల నిమిషానికి 11,000 సార్లు కొట్టుకుంటాయి. అందుకే భోం అనే సౌండ్ వస్తూ ఉంటుంది. గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. వీటికి 5 కళ్ళు, 2 పెద్దవి, 3 చిన్నవి. అతి నీలలోహిత కాంతి కూడా చూడగలవు. మనకు కనిపించని పూల గుర్తులు వీటికి కనిపిస్తూ ఉంటాయి. వాసన గాలి వేడి పట్టుకుంటుంది. 10 కిలోమీటర్ల దూరం నుంచి పూల వాసన పడుతుంది. పూల పుప్పొడి పట్టుకోవడానికి సంచులు ఉంటాయి. 2 కాళ్లలో 1 గ్రాము పుప్పొడి తెస్తాయి. ఆడ తేనెటీగలు మాత్రమే కుడతాయి. ఇవి కుట్టగానే చనిపోతాయి. ఎందుకంటే ఇది కుట్టే కుట్టు ఒంట్లో నుంచి ఊడిపోతుంది. అందువల్లే ఇది చనిపోతుంది. తేనె పురుగు నీలం రంగుని అతి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. ఇది పూల కోసం 27 కిలోమీటర్ల వరకు వెళ్ళొస్తుంది. సూర్యుని దిశ కనుక్కుంటుంది. మబ్బులు ఉన్న భూమి అయస్కాంతంతో వెళుతుంది. పూలున్న చోటిని GPS లాగా గుర్తుపెట్టుకుంటుంది. రంగు వాసన ఆకారం అన్నీ. తిరిగొచ్చి వ్యాగిల్ డ్యాన్స్ చేస్తుంది. వృత్తాకారంలో తిరిగితే పూలు దగ్గరలో ఉన్నాయని, 8 ఆకారంలో తిరిగితే 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని. ఆట వేగం బట్టి దూరం తెలుస్తుంది. ఒక పురుగు తన జీవితకాలంలో 26,000 సార్లు పూల మీద వాల్తుంది. కష్టపడి చేస్తే 1 చెంచా తేనె మాత్రమే సాధించగలదు. 1 కిలో తేనె కోసం 2 కోట్ల సార్లు పూల మీద వాలాలి. 11 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఒక పురుగు చనిపోతే తొట్టకి నష్టం లేదు. కానీ పురుగులన్నీ చనిపోతే మనిషికి ఆహారం అనేది ఉండదు. ఇవి తేనె ఎలా తయారు చేస్తాయి అంటే, పూల నుంచి తీయని నీరుని తొండంతో పీలుస్తుంది. దీన్ని తేనె కడుపులో ఉంచుతుంది. తన లాలాజలంలోని ఎంజైమ్ కలిపి చక్కెరని విడగొడుతుంది. తొట్ట దగ్గరకు వచ్చి ఇంకో పురుగుకి అందిస్తుంది. ఇలా 4 నుంచి 5 సార్లు చేతులు మారుతుంది. రెక్కలు కొట్టి నీటిని ఆవిరి చేస్తుంది. 20% నీరు మిగిలే వరకు తేనెగూడిని మైనంతో మూసేస్తుంది. అదే మనం తాగే తేను. వింత ఏంటంటే 3,000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ సమాధిలో తేనె ఇప్పటికీ పాడవలేదు. ఎందుకంటే బ్యాక్టీరియా బతకదు. ప్రపంచంలో 70% పంటలకి తేనెటీగ వల్లే కాయలు కాస్తాయి. యాపిల్, బాదాం, కూరగాయలు అన్ని పరాగ సంపర్కం వల్లే మనకి లభిస్తూ ఉన్నాయి. ఈ తేనెటీగలు ప్రమాదంలో పడ్డాయండి. అందు కారణాలు రైతులు కొట్టే పురుగుల మందుల వల్ల దారి మర్చిపోతూ ఉన్నాయి. వాతావరణం మార్పు వల్ల వేడి ఎక్కువై పువ్వులు త్వరగా వాడిపోతూ ఉన్నాయి. అడవులు నాశనం అవడం వల్ల పూలు లేక ఈ తేనెటీగలు మనుగడనేదే కరువైపోయింది. తేనెటీగ చిన్నదే, కానీ అది చేసే పని చాలా పెద్దది. తను బతికి మనల్ని బతికిస్తుంది. విన్నారు కదండి తేనెటీగల వింతలు. మరి మరో వింత వినబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది వింతలలో మరి మూడో వింతలోకి వచ్చేస్తున్నాం కదండి. స్త్రీ గర్భం దాలిస్తే 9 మాసాలు మోస్తుంది, అదే పెద్ద జంతువైన ఏనుగు 22 నెలలు మోస్తుంది, అంటే సుమారుగా 2 నెలలు తక్కువ 2 సంవత్సరాలు. ప్రపంచంలోనే అతి దీర్ఘకాలం గర్భం ధరించేది ఒక్క ఏనుగు మాత్రమే. ఏనుగంటే జ్ఞానానికి ఓర్పుకి గుర్తు, అది గర్భం ధరిస్తే అంతే ఓర్పు కావాలి. 22 నెలలు అంటే 660 రోజులు. ఏనుగు గర్భం ధరించే నాటి నుంచి పిల్ల పుట్టే వరకు కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం గమనించవచ్చు. అవన్నీ ఇప్పుడేంటో చూద్దాం. ఏనుగుల మొత్తం గర్భకాలం 18 నెలల నుంచి 22 నెలలు. పుట్టిన పిల్లల బరువు 90 నుంచి 120 కిలోలు, ఎత్తు 85 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక్క పిల్లే పుడుతుంది, అరుదుగా కవలలు పుడతాయి. తల్లి ఏనుగు జీవితంలో 4 నుంచి 5 సార్లు మాత్రమే గర్భం ధరిస్తుంది. ఏనుగు గర్భం అంతకాలం ఉండడానికి 4 పెద్ద కారణాలున్నాయండి. దాంట్లో మొదటిది, ఏనుగు పిల్ల పుట్టగానే నడవాలి, తినాలి, గుంపుతో ఉండాలి. దాని మెదడులో 257 కోట్ల నరాల కణాలు ఉంటాయి, మనిషి కంటే 3 రెట్లెక్కువ. ఇన్ని కణాలు తయారవడానికి సమయం కావాలి. గర్భంలోనే 80% మెదడు అభివృద్ధి చెందుతుంది. రెండవది, ఏనుగులు గుంపుగా బతుకుతాయి. పిల్ల పుట్టగానే అత్తలు అక్కలు అన్నీ కలిసి చూస్తాయి. పిల్ల తెలివిగా ఉండాలి, ప్రమాదాన్ని గుర్తించాలి, నీళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. అందుకే గర్భంలోనే ఇవన్నీ నేర్పిస్తుంది ప్రకృతి. ఇక మూడో కారణం, తల్లి బరువు 4000 కిలోలు, పుట్టిన పిల్ల 100 కిలోలు. ఎముకలు దంతాలు తొండం అన్ని గర్భంలోనే గట్టిపడాలి. తొండంలో 40,000 కణాలుంటాయి, అవి పుట్టకముందే ప్రాక్టీస్ అవుతాయి. ఇక నాలుగో కారణం, ఏనుగు 4 సంవత్సరాలకి ఒకసారే పిల్లల్ని కంటుంది. అందుకే ప్రతి గర్భం చాలా విలువైంది, తప్పు జరగకూడదు. అందుకే నెమ్మదిగా జాగ్రత్తగా పెంచుతుంది. శరీరం పెద్దదైన కొద్దీ గర్భకాలం ఎక్కువ, ఎలుక 21 రోజులు, గుర్రం 11 నెలలు, అదే ఏనుగైతే 22 నెలలు. ఇది జీవశాస్త్ర నియమం. ఏనుగు గర్భంలో ఈ 22 నెలలు ఏమి జరుగుతుందో వింటే చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. మొదటి 3 నెలలు పిండం చిన్నగా ఉండి కుక్క పిల్ల అంత గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. 4 నెలల నుంచి 6 నెలలు తొండం ఏర్పడుతుంది, కాళ్ళు తోక వస్తాయి, బరువు 1 కిలో ఉంటుంది. 7 నుంచి 12 నెలలు ఎముకలు గట్టిపడతాయి, దంతాలు మొలకెత్తుతాయి, బరువు 20 కిలోలు. తల్లికి కదలికలు తెలుస్తాయి. 13 నుంచి 18 నెలలు మెదడు వేగంగా పెరుగుతుంది, వినడం వాసన పట్టడం మొదలు, బరువు 60 కిలోలకి పెరుగుతుంది. 19 నుంచి 22 నెలలు చివరి దశ, పిల్ల తలకిందులుగా తిరుగుతుంది, బరువు 100 కిలోలు ఉంటుంది. వింత ఏంటంటే చివరి 6 నెలల్లోనే పిల్ల సగం బరువు పెరుగుతుంది. ప్రసవ సమయంలో తల్లి అశాంతిగా ఉంటుంది, తోక పైకెత్తుతుంది, నీరు కారుతుంది, ప్రసవం 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది, నిలబడే కంటుంది, పిల్ల కాళ్ల ముందు పడుతుంది, మిగతా ఆడ ఏనుగులు చుట్టూ గుండ్రంగా నిలబడి కాపలా కాస్తాయి, పులుల నుంచి రక్షిస్తాయి. పిల్ల పుట్టిన వెంటనే 20 నిమిషాల్లో లేచి నిలబడుతుంది, 1 గంటలోపే తల్లి దగ్గర పాలు తాగుతుంది. తల్లి 2 సంవత్సరాల వరకు పాలిస్తుంది, పాలులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది బలం కోసం. వింత ఏంటంటే ప్రసవ సమయంలో ఏనుగు నొప్పితో అరుస్తుంది, కన్నీళ్ళొస్తాయి, మిగిలిన ఏనుగులు ఓదారుస్తాయి. గర్భం తర్వాత అమ్మ బాధ్యత చక్కగా నిర్వర్తిస్తుంది. పిల్లలకి 2 సంవత్సరాలు వచ్చే వరకు పాలిస్తుంది, రోజుకి 10 లీటర్లు. ఏం తినాలి, నీరు ఎక్కడ తాగాలి, శత్రువు ఎవరు, అన్నీ 3 సంవత్సరాల్లో నేర్పిస్తుంది. పిల్లలకి 4 సంవత్సరాలు వచ్చాక మళ్లీ గర్భం దాలుస్తుంది, అందుకే ఏనుగుల సంఖ్య త్వరగా పెరగదు. తల్లి 50 నుంచి 70 సంవత్సరాలు బతుకుతుంది. జీవిత కాలంలో 5 పిల్లల్ని మాత్రమే కంటుంది. విచారకరమైన విషయం ఏంటంటే వేట, అడవుల నాశనం, వీటి వల్ల ఏనుగుల సంఖ్య తగ్గుతుంది. ఒక పిల్లని పెంచడానికి 22 నెలలు ప్లస్ 4 సంవత్సరాలు పడుతుంది. కానీ వేటగాని దుపాకీకి 1 సెకండ్ చాలు. ఏనుగు గర్భం కేవలం 22 నెలలు కాదండి, అది ప్రకృతి యొక్క సహనం, ప్రేమ, జ్ఞానం.

0: అన్నింటికీ కలయిక. విన్నారు కదండి, ఏనుగు గర్భం దాల్చే సమయం నుంచి అది పిల్లల్ని పెంచి పెద్ద చేసే వరకు మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్లీ రేపు ప్రసారమయ్యే అది సంగతిలో మరో మూడు వింతలతోటి మిమ్ముందుంటా. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: లెవెల్ ఏంటో నీకు.

0: మరికొద్ది క్షణాలు మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా?

ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: హలో లిజనర్స్, మీరు విన్నారు రేడియో విజన్ 90.4లోని మస్త్ టైంపాస్. మరి మీతో మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే ప్రణీత అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీ డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా డయల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వచ్చేస్తాను. అంటే లర్న్ స్టే ట్యూన్ రేడియో విజన్ 90.4.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
5: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
6: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబి UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మన మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
7: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ ప్రణీత.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయగూర మండలం మాచవరం నుంచి. అమ్మా
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
7: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం ప్రణీతో మాట్లాడి, చాలా రోజులు అయిపోయింది. ఎనలేని ఆనందం కలిగింది అమ్మా. ముందుగా నాకు మామూలు ఆనందం కాదు, ఇలా చదువుకునేటువంటి విద్యార్థులు అనగా కష్టపడి చదువుకుని సొంత ప్రదేశాలను కూడా కొంతకాలం అలాగే ఆఫ్ చేసుకుని చదువుకోవడం అంటే

0: మామూలు విషయం కాదమ్మా.
1: అవునండి,
0: నాకు చాలా ఇష్టం చదువు అంటే, చాలా ఇష్టం నిజంగా, చాలా చాలా ఇష్టం అమ్మా. నిన్ను అభినందిస్తున్నాను ప్రణీత.
1: థ్యాంక్స్ అండి. మరి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మన కమీడియన్ శ్రీ కోట శ్రీనివాస్ గారి జయంతి అండి.
0: కోట శ్రీనివాసరావు గారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నిజంగా ఆయన గొప్ప నటుడు, నాటికలు ఇవన్నీ కూడా వేసేవారు.
1: అవునండి,
0: ఆకాశవాణి నాటిలో కూడా ఉన్నట్లుగా కొంచెం గుర్తమ్మా నాకు. కోట శ్రీనివాసరావు గారు వాళ్ళ తమ్ముడు కోట పేరు మర్చిపోయిన ఆయన పేరు కూడా ఇద్దరు అన్నది, అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకేలా ఉంటారమ్మా ఇంచుమించు.
1: అవునా అండి?
0: అవునమ్మా, టీవీ సీరియల్స్ లో కూడా బాగా నటిస్తారు. నా తమ్ముడు ఎక్కువగా నటించేవారు.
1: అవునా అండి?
0: చాలా చాలా బాగా నటిస్తారు. ఇద్దరికిద్దరు గొప్ప నటులు అనమాట, ఇద్దరు అన్నదమ్ములే. చాలా ప్రసిద్ధి వీళ్ళ తమ్ముడు గారు, టీవీ సీరియల్స్ లో చాలా అట్లా ఉంటుంటారమ్మా.
1: మరి కోట శ్రీనివాస్ గారు నటించిన ఏ సినిమాలు అంటే మీకు చాలా ఇష్టం?
0: నిజానికి ఆయన ఏ సినిమాలో ఏ పాత్ర పోషించినా అవలీలగా పోషించేవారు. నటన కింద ఉండేది కదమ్మా, ఆటోమేటిక్ గా ఉండేది అనమాట, అది చాలా సహజంగా ఉండేది అనమాట.
1: అవునండి,
0: మరి నిజంగా అటు బాగా అనుభవశాలు అమ్మ వీళ్ళు. నాటకాలు నాటకాలు ఎన్ని ప్రదర్శించి మంచి అనుభవంలోకి వచ్చినటువంటి నటులు అనమాట వీరు, శ్రీనివాసరావు గారు.
1: అవునండి,
0: మరి అలాగే ఈయన గురించి చెప్పాలంటే ప్రతిఘటన చిత్రంలో కూడా ఈయన బాగా పేరు తెచ్చుకున్నట్టు గుర్తమ్మా నాకు, ప్రతిఘటన.
1: అవునండి,
0: మరి ఎంత బాగా పేరు తెచ్చుకుంటారు వీళ్ళ నిజం అంటే కోట శ్రీనివాసరావు గారి దారికి తోడు. మరి కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ ఎంత ఎంత నవ్వులు పంట పండించారమ్మా వీరిద్దరు కూడా.
1: చాలా మంచి కాంబినేషన్ వాళ్ళిద్దరిది.
0: చాలా చాలా నిజంగా, నువ్వు అలా తిరుగు ఏదో అది కనపడుతుందని వెనక్కి తిరిగాక తన్ను తనటం, ఇవన్నీ సామాన్యమైన హాస్య సన్నివేశాలు కాదు కదా ప్రణీత.
1: అవునండి,
0: చాలా నవ్వొస్తాయి అమ్మా. వినోదానికి విజ్ఞానానికి అన్నిటికీ సినిమా కార్యక్రమాలు దోహదపడుతూ ఉంటుంటాయి.
1: అవునండి,
0: నిజంగా మనకి ఏమాత్రం ఖాళీ దొరికినా మనసు పెట్టి ప్రశాంతంగా టీవీలో చూసినా థియేటర్ లో చూసినా మనసు పెట్టి చూడాలమ్మా సినిమా అనేది. కొంచెం మనసు పెట్టి చూస్తే ఇందాక నేను ఉందంటే రెండు సినిమాలు చూసే 45 నిమిషాలు చొప్పుని, అది ఎంత బాగుందో మనసు పెట్టి చూసారా. మళ్ళీ సాధారణంగా టీవీలో సినిమాలు చూడండి అంటే కూడా ఈవేళ అనుకోకుండా చూడవలసి వచ్చింది, చూసాను ఎంత బాగుందో. అప్పటికప్పుడే మళ్ళీ మర్చిపోతాను నటీనట్లు కదా. సునీల్ చిత్రం అది అందాల రాముడు మరి ఏదో సినిమా ఇందాక నేను వస్తే కట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుందమ్మా నిజంగా, మనకి తెలియని విషయాలు తెలుస్తాయి, మనం ఎలా ముసలుకోవాలో తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి కాబట్టి ప్రణీతకి తెలియపరుస్తూ ఈ పూట నే కోరుకునే పాట
1: చెప్పండి.
0: మైనర్ బాబు చిత్రం అమ్మా, మైనర్ బాబు చిత్రం శ్రావణ్ బాబు గారి చిత్రం ఇది.
1: ఆ సినిమా నుండి
0: 1974లో మైనర్ బాబులో కారున్న మైనర్ అనే పాట ఉంటుందమ్మా. కారున్న మైనర్ కాలం మారింది మైనరు ఏదో ఉంటుంది, వంతరి గారు పాడతారమ్మా శ్రావణ్ బాబు గారిని హాస్యంగా అదే కొంచెం ఆటపట్టిస్తూ మైనర్ బాబు చిత్రం. కారున్నమైనరు దొరికిందమ్మా ప్రణీత?
1: తప్పకుండా.
0: ఈ పాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట సరదా కాబట్టి చెప్తున్నాను. నేను హై స్కూల్లో చెల్లూరులో చదువుకుంటున్నాను, రాయవరం మండలం చెల్లూరే, మాచవరం చెల్లూరు కూడా రాయవరం మండలమే. మాకు దగ్గరలో అవునమ్మా ప్రణీత, మాకు దగ్గరలో 3 కిలోమీటర్లు ఉంటే ద్రాక్షారామ వెంటూరు మీద నుంచి అలాగ నా ఫ్రెండ్ ఒక అతను పుస్తకాలు వాళ్ళ పశువుల శాల పైన పెట్టేసి మ్యాట్నికి తీసుకుపోయాడమ్మా నన్ను ద్రాక్షారం. మైనర్ బాబు మ్యాట్నికి వెళ్ళాం. ఈ పాటలో ఇష్టమైన కలర్ కూడా కాదు, బ్లాక్ అండ్ వైట్ చిత్రమే. ఆ సినిమా చూసి వచ్చాక ఇంటికి వెళ్తే ఒక 6 అయిపోయింది, 5 గంటలకు వెళ్ళి ఇవ్వండి, 6 గంటలకు వెళ్తే నాన్నగారు చెవాట్లు పెట్టేశారమ్మా వేళ. నేను ఎప్పుడు అబద్ధమాన్ని ఇలాగ మా ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్ళండి అన్న, మరి ఇంకా తప్పకెళ్ళాను, లేట్ అయిపోయింది, సమయానికి వచ్చేస్తానేమో అనుకున్నానంటే అలా చెప్పకుండా వెళ్ళకూడదా, మేము ఎంత కంగారు పడ్డారు బాబు అని కూడా అన్నారమ్మా. కొంచెం ఎక్కువ మాట్లాడాను ఏమనుకోవద్దమ్మా ప్రణీత. మరి
1: మీతో మాట్లాడడానికి వచ్చాను నేను.
0: అదే అదే చాలా సంతోషం ప్రణీత. మరి ఈ పాటను మా మిత్రుడు ఎంతో సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ప్రతిరోజు పాటలు కోరుతూ, మరి త్రిమూర్తులు గారు, బండారు త్రిమూర్తులు గుప్త గారు, శేషగిరిరావు గారు, మాణిక్యాలరావు గారు, బ్రహ్మయ్య గారు, బొడ్డెడి జగన్నాథరావు గారు, పిన్ని బాబాయ్ గారు అంటే ధనలక్ష్మి వెంకట రమణ అని కూడా అంటారమ్మా వీరిని.
1: ఓకే,
0: వీరికి మరియు నిజంగా ఎంతమంది

0: మస్తాన్ భాష గారు ఎంతో మంది మెదులుతున్నారు మనసులో, ప్రతి ఒక్కరికేనమ్మా బండారు శంకరే గారిని మన మిత్రులందరూ కూడా ఉన్నారు చాలా మంది, అందరినీ ఈ పాట వినవలసిందా కోరుకుంటూ మా ప్రణీతని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఇప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా ప్రణీత.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. దుర్గారావు గారు ఎలా ఉన్నారు? పుల్లారావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి.

0: ఓకే అండి. మరి ఈరోజు మన టాపిక్ విన్నారా?
1: ఒకసారి చెప్తారండి.
0: ఈరోజు కోట శ్రీనివాస్ గారి జయంతి అండి. ఆయన మరి మంచి కమీడియన్, ఇంకా అలానే మంచి మంచి విలన్ రోల్స్ కూడా వేస్తూ ఉంటారు సినిమాల్లో. ఆయన గురించి ఒక రెండు మాటలు మాట్లాడతారా?
1: ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఒక ఎమ్మెల్యే కూడా చేసాడు.
0: అవునండి,
1: విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా చేసాడు.
0: అవునండి,
1: ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే ప్రజా సేవ చేశాడు, ప్లస్ సినీ రంగంలో కానీ చాలా ఎనలైన సేవ చేశాడు.
0: అవునండి,
1: ఆయన అకాల మరణానికి మనం అయితే ఇన్ఫ్లుయెన్స్ అవసరం కూడా ఉంది.
0: అవునండి,
1: ఆయన చాలా బాగుంటుందండి యాక్టింగ్.
0: అవునండి,
1: ఏ యాక్టింగ్ చేసినా చాలా బాగుంటుంది.
0: మరి ఆయన చేసిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే చాలా ఇష్టం?
1: అన్ని బాగుంటాయండి.
0: అవునా అండి, ఒకటంటే చెప్పలేరా? ఒకటంటే చెప్పలేరా? సరే పుల్లారావు గారు, మరి ఈరోజు మీరు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మీరు కోరుకున్న వారందరికి బిగ్ హాయ్.
1: హలో,
0: చెప్పండి.
1: మేడం ఒక మంచి సాంగ్ చేసారా? శ్రీనివాస కళ్యాణం.
0: శ్రీనివాస కళ్యాణం నుండి ఓకే అండి. మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హలో.

0: హాయ్ అండి.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: ఫస్ట్ కాలర్ మంచి పాట వచ్చింది మేడం. ఆ పాట, ఆ సినిమా పేరే తెలియదు నాకు, వెంకటరెడ్డి గారు ఆ సినిమా చెప్పి పాట నాకు ఇష్టం.
0: హలో. ఓకే అండి శంకరయ్య గారు, మరి మీరు ఈరోజు టాపిక్ విన్నారా?
1: విన్నా మేడం.
0: మరి కోట శ్రీనివాసరావు గురించి మీరేమైనా రెండు మాటల్లో చెప్తారా?
1: మనం ఆయన చెప్పిన ఏ కామెడీ చేసినా బాగుంటుంది, విలన్ చేసినా బాగుంటుంది మేడం. కోట ఆయన చేసిన సినిమాలోకి ఇంట్లో ఇల్లాలు వంటి ఇంటికి కాదు బాగుంది, నాకు నచ్చిన సినిమా మేడం అది. అది కానీ అహన పెళ్ళంట కానీ కామెడీ కృష్ణార్థన బాగా చేసింది యాక్టింగ్ మేడం.
0: అవునండి, చాలా మంచి యాక్టర్ ఆయన.
1: యాక్టర్ అంటే ఆయనకి మాటలు పెదాల మీద నుంచే వచ్చేస్తాయి ఆయనకి. భలే చెప్తాడు, విలన్ క్యారెక్టర్ చేసినా గానీ మామూలుగా కృష్ణారికి ఎక్కువ భలే చేసేది. బాగుంటుంది మేడం. ఈరోజు దొంగరాముడు సినిమా పాతది మేడం.
0: దొంగరాముడు సినిమా నుండి
1: నాగేశ్వరరావుది చిగురాకులలో చిలకమ్మ అనే పాట వినిపిస్తుంది మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మ.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: మొత్తానికి చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది, వెంటనే కలిసింది, ఇప్పుడే చేశా జస్ట్.
0: అవునా అండి,
1: చాలా రోజులకి మధ్య కాలంలో కలవట్లేదు అసలు కాల్.
0: అవునా అండి, అంటే మిగిలిన కాలేజ్ కూడా కాల్ చేస్తూ ఉంటారు కదా.
1: కానీ ఈ రోజు తేగానే దొరికింది ఆనందం. అయితే ఈరోజు టాపిక్ అన్ని ఇచ్చారమ్మా?
0: అవునండి, ఈరోజు కోట శ్రీనివాసరావు గారి జయంతి అండి.
1: అవును అవును అవును.
0: ఆయన గురించి మీరు ఏమైనా ఒక రెండు మాటలు మాట్లాడతారా?
1: తప్పకుండా అమ్మా,
0: చెప్పండి.
1: కోట శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన నటన చాలా బాగుంటుందమ్మా, ఆయన నవరస నటుడు.
0: అవునండి,
1: కైకాల సత్యనారాయణ గారికి ఎలా అయితే బిరుదుందో ఈయన కూడా అలాంటి బిరుదే ఉంది, నవరస నటుడు అని.
0: అవునా అండి.
1: మరి ఆయన గురించి నా మాటల్లో రెండు మాటలు చెప్తాను. నటన ఎందు చూపే నవ్య నడత కోట, శృతి మెత్తని హాస్యానికి పెట్టని కోట, సినీ ప్రపంచంలో తనకు తాను నిర్మించుకున్న కంచు కోట, నవరస పోషణలో దిట్ట ఈ కోట, రావు గోపాలరావును మరిపించిన దిగ్గజం కోట, సినీ కోటలో పాగా వేసిన శ్రీనివాసరావు డైలాగు డెలివరీతో నవ్వులు పంచాడు, ప్రేక్షకుల హృదయాలలో కంచు కోటగా మిగిలాడు. నటనలో తనకు తానే సాటి, భిన్న పాత్రాల పోషణలో మరెవరూ రారు పోటీ అంటూ మామగా తండ్రిగా హాస్య నటునిగా అలరించాడు కోట. కాలం మారినా కంఠస్వరం మారని, జనరేషన్ మారినా డైలాగ్ డెలివరీ మారని విలనిజం ఆయన సొంతం. పద్మశ్రీని కైవసం చేసుకున్న నటునికి మరి ఘన నివాళి అమ్మా.
0: చాలా చాలా బాగా చెప్పారండి మీరు.
1: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: మరి ఆయన చేసిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే చాలా ఇష్టం?
1: ఆయన చేసింది అహనా పిల్ల అంటారా, మాత్రం భలే ఉంటదమ్మా పిసినారి.
0: అవునండి,
1: పిసినారి పాత్ర చివరికి బయట ఇలిగించి పారేసినటువంటి అగ్గి పుల్లలు కూడా తీసుకుని రాసుకుంటాడు.
0: అవునండి,
1: ఏం చేస్తావు వీటితో చారు పెట్టుకుంటాను అంటాడు. అసలు చాలా హాస్యరసంగా ఉంటుంది ఆ సినిమా మాత్రం. ఆయన నవ్వకుండా మన్ని నవ్విస్తాడు అనమాట, అది ఆయన గొప్పతనం.
0: అవునండి.
1: అయితే ఈ సందర్భంగా అహనా పెళ్ళంట మూవీలో, ఎందుకంటే ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సీనాసి సంఘం జిందాబాద్ జిందాబాద్ ఆ పాట వినిపిస్తుందమ్మా.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: షర్టు డ్రయరు వేస్తూ పేపరు గోచి బెస్ట్ దినసి అయినా సందాసి అయినా.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
2: నమస్కారం, శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: పుల్పాటి వెంకటేష్, మైమ్నర్కి ఫోన్ చేస్తున్నా మేడం. బాగున్నారా?
1: చాలా బాగున్నామండి వెంకటేష్ గారు, మీరు ఎలా ఉన్నారు?
2: మేము ఎక్సలెంట్ గా ఉన్నాం మేడం.
1: చాలా మంచిదండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా?
2: మన ముందుగా మన కోట శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు మేడం, పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: అవునండి, ఆయన జయంతి.
2: ఆయన మా మేడం
1: చెప్పండి.
2: ఆయన మా తెలంగాణ అభిమాన మిత్రుడు మేడం, ఎందుకంటే ఆయన ప్రతి సినిమాలో తెలంగాణ అట్లా మాట్లాడతాడు మేడం.
1: అవునా అండి?
2: మీరు అబ్జర్వ్ చేసింటారో లేదో, చూసింటారో సినిమాలో, ప్రతి సినిమాలో మా తెలంగాణ భాష మాట్లాడతారు మేడం. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మేడం. యాక్టర్ అంటే అలా ఉండాలా మేడం? ఏదే కానీ ఏ భాష అయినా కానీ మంచి అన్యోన్యంగా చేస్తాడు మేడం మా కోట సినిమా.
1: అవునండి, ఆయన చాలా మంచి నటుడు, మంచి మంచి కామెడీ చేస్తారు, ఇంకా విలన్ పాత్రల్లో కూడా చాలా మంచి పాత్రలు చేశారు.
2: ప్రతిఘటన, పవిత్ర ప్రేమ, బావబావ మర్ది, గార్యం, సూర్యవంశం, ఇంట్లో ఇల్లాలు, వంటిళ్ళ ప్రియాలు, ఇసంటి అద్భుతమైన చిత్రాలు సినిమాలు తీసి ప్రేక్షకులకు ఆనంద ముగ్గులను చేసింది మేడం ఆయన.
1: అవునండి, మరి ఆయన చేసిన ఇన్ని సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే అంత ఇష్టం?
2: నాకా మేడం, మా బాలకృష్ణ సినిమాలో పవిత్ర ప్రేమలో చేసింది మేడం. తెలంగాణ అసలు మాట్లాడతాం మేడం, చాలా కడుపుబ్బా నవ్విస్తాడు మేడం. బాలకృష్ణకు పంచగట్టింటాడు ఆయన, మన కోట శ్రీనివాసరావు.
1: అవునా అండి?
2: చాలా విపరీతంగా మన ఆ సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఒక సినిమా ఒక ఊపేకిర్తిస్తుంది, మంచిగా షో చేస్తాడు, మంచి చేస్తాడు మేడం ఆయన.
1: అవునండి, మరి ఈరోజు మీరు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: నాకు ఒక ఒక పాట ఎన్ని సార్లు వినాలనిపిస్తుంది మేడం,
1: చెప్పండి.
2: అది మూవీ పేరు వచ్చి ప్రాణానికి ప్రాణం.
1: ప్రాణానికి ప్రాణం ఆ సినిమా నుండి?
2: ఆ పాట వచ్చేసి ఆకాశం మీద చుక్క చుక్క ముద్దంట భూలోకం మీద అనే పాట ఉంటుంది మేడం.
1: అవునండి, ఆ పాట కాకుండా ఇంకేదైనా పాట చెప్తారా?
2: అది కావద్దా మేడం? జగన్మోహిని, జగన్మోహిని,
1: జగన్మోహిని సినిమా నుండి.
2: నా మదిలో నువ్వే ఉంటే, నీ మదిలో నేనే ఉంటే అనే పాట మంచి సూపర్ హిట్ ఉంటుంది మేడం, మన శ్రోతలు మంచి ఆనందింపజేస్తారు మేడం.
1: అవునా అండి? సరే,
2: అయితే మన శ్రోతలు కాయ చెప్తాను మేడం.
1: ఓకే అండి, మన రేడియో విష్ణు శ్రోతలందరికీ వెంకటేష్ గారి తరపు నుంచి బిగ్ హాయ్.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హలో అండి.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రోహిత అండి, ప్రణతి గారు, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను.
0: రోహిత గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నానండి. ఇందాకడ కాల్ చేసానండి, మళ్ళీ కట్ అయిపోయింది. మళ్ళీ కట్ ఉంటే మళ్ళీ కట్ అయిపోతుందండి.
0: అవునా అండి, అదే మీ కాల్ ఇప్పుడే కలిసింది.
1: అవునా అండి, థ్యాంక్స్ అండి.
0: రోహిత గారు మీరు ఏం చేస్తూ ఉంటారు?
1: చదువుకుంటానండి.
0: ఏం చదువుకుంటారు?
1: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి.
0: అవునా?
1: అవునండి.
0: మరి రేడియో విషయం ఎప్పుడు వింటూ ఉంటారా?
1: చాలా రోజు వింటానే ఉంటానండి.

0: కానీ కాల్ చేయ గమ్మని కలవ్వండి ఎప్పటికో గానీ కలిస్తే. మేము మీతో మాట్లాడడం ఫస్ట్ టైం అండి.
1: అవునండి, నేను కూడా మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను.
0: అవునండి,
1: మీరు అసలు ఇంటర్ చదువుతూ ఇప్పుడు మాకోసం టైం పెట్టడం అనేది చాలా పెద్ద విషయం.
0: అవునండి.
1: మరి ఈరోజు టాపిక్ విన్నారా?
0: విన్నానండి, కానీ ఆయన ఎలా ఉంటారో నాకు చూస్తే గుర్తుపడతాను, కానీ వాళ్ళు ఎవరో పేర్లు తెలియదండి.
1: అవునా అండి, ఆయన ఒక మంచి కమెడియన్, ఇంకా చాలా చాలా విలన్ క్యారెక్టర్స్ కూడా వేశారు.
0: అవునా అండి, తెలీదండి, చూస్తే మాత్రం గుర్తుపడతాను.
1: సరే అండి, ఒకసారి చూడండి. కోట శ్రీనివాసరావు గారు చాలా మంచి కమెడియన్. ఆయన ఆయన చేసిన ఏ సినిమాలు అయినా చూస్తే మనకి చాలా చాలా చాలా నవ్వుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు. ఆయన చేసిన ఏ సినిమా అయినా మళ్ళీ ఒక ఎవర్ గ్రీన్ సినిమా అన్నమాట, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు.
0: చూస్తానండి.
1: ఓకే రోహిత గారు, మరి మీరు రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: ప్రైవేట్ సాంగ్, కోయిలా సాంగ్ ఉంటది కదండి.
1: ఓకే అండి,
0: ఆ సాంగ్ అయితే మా కోసం ప్లే చేయండి.
1: రోహిత గారు, ప్రైవేట్ సాంగ్స్ అయితే ప్లే చేయడానికి మాకు ఇక్కడ రూల్స్ లేవండి. ఇంకేదైనా సాంగ్ అంటే ఒక మూవీలో సాంగ్స్ ఏమైనా చెప్తారా?
0: పోనీ గంగోత్రిలో మా మావయ్యది పాలకొల్లు తెలగాడ ఒప్పి దాని సాంగ్ ఉంటది కదండి, సునీల్ గారు.
1: ఓకే అండి, పాట
0: పాడతారు.
1: ఓకే అండి,
0: ఓకే అండి.
1: మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హాయ్, నమస్తే అమ్మా. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుండి మాట్లాడుతుంది.
0: నా పేరు ప్రణీత అండి. ప్రణీత అండి,
1: ప్రణీత చిట్టుతల్లి.
0: ప్రణీత అండి,
1: ప్రణీత, సారీ సారీ, ప్రణీత చిట్టుతల్లి. నమస్తే, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారా? లైవ్ వింటున్నాం. నాకు మానసికంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఉదయం సారీ మధ్యాహ్నం 12 వడ్డీ గంట, సాయంత్రం 5-6 నాకు చాలా మానసిక ఆనందాన్ని ప్రసాదిస్తారు మన రేడియో విష్ణు ఛానల్.
0: అవునా అండి, చాలా సంతోషం.
1: అంటే అన్ని కార్యక్రమాలు కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి, ఈ రెండు కార్యక్రమాలు మరీ నచ్చుతాయి లైవ్లు కాబట్టి.
0: అవునులే అండి.
1: ఇంకా ఆ క్లాసిక్ బిట్స్ అవి వేస్తారు, చక్కగా మంచి పాటలు అవి వినిపిస్తారు, అన్ని బాగుంటాయి. గచ్చకెరీ చాయిస్ అది కూడా అన్ని చెప్తారు కదా.
0: అవునండి,
1: అన్ని బాగుంటాయి. కాకపోతే ఇవి లైవ్లు కాబట్టి మా మిత్రులు మేము హాయిలు బాయిలు డెడికేట్ అవి చేసుకుంటే చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి మీతో చక్కగా చల్లగా అందంగా ఆనందంగా మాట్లాడుకోవచ్చు కాబట్టి ఈ 2 గంటలు నాకు మరింత సంతోషం అన్నమాట.
0: చాలా మంచిదండి. మరి ఈ రోజు టాపిక్ విన్నారా?
1: ఒక్కసారి చిన్నగా రివ్యూ చేయాలి, మీరు చెప్పే లోపే నాకు తెలిసి చెప్పేస్తాను.
0: ఈ రోజు కోట శ్రీనివాస్ గారి జయంతి అండి.
1: ఇంక నేను అందిస్తున్నానండి,
0: చెప్పండి.
1: ఈవేళ కోట శ్రీనివాసరావు గారి జయంతి, వారికి ముందుగా దివాళి.
0: ఓకే అండి,
1: అద్భుతమైన అట్లండి. హాస్యం పండించిన లేకపోతే క్రూర ఇంకెంత అంత కాదండి. మరి అంత క్రూరమైన పాత్రలు చేసిన విలన్ ఎంత అంత విలన్ కాదండి. పెద్ద పెద్ద విలన్ గా చేసిన, లేకపోతే ఒక తల్లిగా సారీ ఒక తండ్రిగా అన్నగా బాబాయ్గా ఎలాంటి పాత్రలు పోషించిన, తాతయ్యగా కూడా కొన్ని సినిమాలు చాలా చేశారు. అలా ఏ పాత్ర కూడా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తా అమిరిపోతారండి ఆయన.
0: అవునండి,
1: ఈ కోట సినిమా తాతయ్య లేకపోతే మన నాన్న మన అన్నయ్య కోట శ్రీనివాసరావుగానే అనే భావం కలిగిస్తారు చూసే ప్రేక్షకుల్లో.
0: అవునండి,
1: కోట గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. మహానుభావుడు కోట శ్రీనివాసరావు గారు, బాబు మాన గారు జంత అంటే మరీ ఇష్టం అండి.
0: అవునండి, వాళ్ళు చాలా మంచి కాంబినేషన్.
1: అదేండి, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటది కదమ్మా.
0: అవునండి,
1: అదే విధంగా కోట శ్రీనివాసరావు గారు 1987 ఆశీర్వ జంజాల గారి డైరెక్టర్ లో అహనాపల్లి అంటే సినిమాలు లక్ష్మీపతి పాత్ర చేశారు, మీకు గుర్తుందా? చూసారా యూట్యూబ్ లో ఏమైనా?
0: లేదండి.
1: ఈసారి చూడండి, అహనాపల్లి అంటే లక్ష్మీపతి పాత్ర. నాకేంటంటే నాకేంటి అంటారు ప్రతి మాటకి ప్రతిసారి కూడా.
0: అవునా అండి.
1: ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారు ఎవరు జంజాల గారు ఇచ్చిన ఈవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో 1994 శ్రీకాంత్ గారి తండ్రిగా ఆమెను నటించారండి పెసరాడు పాత్ర.
0: అవునా అండి.
1: చిన్న పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ ని సుత్తితో ఇలాగెలా కొట్టి చివరిలో చిన్న చూది మనంత పేస్ట్ ఉంటే అది నోట్లో వేసి బ్రష్ పెట్టుకొని నోట్లో వేసుకొని బోల్డ్ ఈయన నీళ్ళు అనుకో బోల్డ్ నొరకు వస్తారు శ్రీకాంత్ గారితో అంటది అంటారండి ఆయన. ఇంత బిత్రాలు పెట్టినా దాని బదులు అది కూడా తగలంటే పళ్ళు రాలు కొట్టే ఆయన అంటారండి శ్రీకాంత్ గారి కోపం వచ్చి తన నాన్నగారి మీద.
0: అవునా అండి,
1: పళ్ళుతో అవసరమే ఉంటది కదా నవ్వుతారండి శ్రీకాంత్ గారు. అదే విధంగా 2004 చంద్ర సిద్ధార్థ్ గా డైరెక్షన్ లో వచ్చేట ఆనల్గో సినిమాలో మట్టయ్య పాత్రలో కూడా సారీ కోటయ్య పాత్రలో చాలా నప్పీసరా గారు నటించారండి. చివరిలో మాత్రం కీలకమైన రోల్ ఆయనే పోషిస్తారండి.
0: అవునా అండి.
1: అవునండి, ఆహనా పెళ్ళి అంటే ఆమె ఆ నలుగురు మూడు ఆల మీద వస్తాయి. ఆ మూడు సినిమాల్లోనే కోట గారు పెసరారండి.
0: మరి ఆయన చేసిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే చాలా ఇష్టం?
1: కోట శ్రీనివాసరావు గారు చేసిన సినిమాలు హాస్యాస్పదంగా అయితే అదే సారీ హాస్యాస్పదం కాదు హాస్య చిత్రాలు అయితే అహనాపల్లి అంటే చాలా ఇష్టం అండి.
0: అవునా అండి.
1: అవునండి, మంచి మృదువైన పాత్రలు అంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేర

0: చాలా ఇష్టం అండి.
1: ఓకే అండి, త్రిమూర్తి
0: వెంకటేష్ గారికి రీసెంట్ గా నటించారు ఆ సినిమాలో.
1: అవునండి,
0: ఆ సినిమాలో నాకు ఆ పాటగారు పాత్ర చాలా మృదువుగా నటించారండి, చాలా సున్నితంగా మాట్లాడతారు. తాతయ్య నాకు పిల్లలు కావాలి, నాకు మనవలు కావాలి, నాకు బలవలు కావాలి అని అంటారండి.
1: అవునా అండి?
0: అదండి.
1: మరి ఈ రోజు మీరు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: అదండి, కోట సినిమా సరే వేణుగారు పెద్దగా నటించే సినిమాలో కొడుకు ప్రేమ సౌగస్తాకి పెళ్లి గౌరవించడండి వేణుగారు.
1: ఏ సినిమా అండి?
0: అదే చెప్తున్నానండి, అందులో యూటిగా పెద్దగా నటించారు. కొడుకుని ప్రేమ కాదు రా పెళ్లి చేసుకోవడానికి చెప్పి ఒక పాట పాడతారా? పాట అడుగుతారు మమ్మల్ని.
1: అదొకసారి ఏ చిత్రమో మళ్ళీ చెప్తారా?
0: స్వయంవరం, వేణు నటించిన స్వయంవరం 1999.
1: స్వయంవరం సినిమా నుండి
0: స్వయంవరం చిత్రంలో మనో బృందం పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. పెళ్లి చేసుకోరా నాయన, చెంది పెళ్లి చేసుకోరా నాయన అని పాట చూడండి. ఉందమ్మా?
1: ఉందండి, ఉంది.
0: ఈ పాట వేయండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి కోసం, మా బంగారు తల్లి మా చిట్టు తల్లి ఇప్పుడు నాతో మాట్లాడుతున్న ప్రణీత చిట్టు తల్లి కోసం, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, బొట్టేటి జగన్నాథరావు మాస్టారు, మంచు శాస్త్రిరావు గారు, శ్రీకాకుళం భాస్కర్రావు గారు, బైబల్ నాగేశ్వరరావు గారు, మస్తాన్ బాషా గారు, పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, వీరందరి కోసం డెడికేట్ చేయమని మనసారా కోరుకుంటూ ప్రణీత చిట్టు తల్లి మనసారా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ లేదు సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఏలూరు అండి. మరి నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాడు. మీరు బాగున్నారా?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: ఎప్పుడు బాగున్నారు చెప్పండి.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: వినలేదండి.
0: ఈరోజు కోట శ్రీనివాస్ గారి జయంతి అండి. మరి ఆయన చాలా మంచి కమీడియన్, ఇంకా మంచి మంచి విలన్ రోల్స్

0: కూడా ప్లే చేస్తూ ఉంటారు. అవునండి, మరి ఆయన గురించి ఒక రెండు మాటలు.
1: కమల్ హాసన్ దశావతారం వచ్చిన చూడండి.
0: అవునండి,
1: అలాగే అన్ని పాత్రలు వేసారండి.
0: అవునండి,
1: ఏ పాత్ర కూడా తీసేయండి కాదు, ఏ చేసిన అద్భుతం ఆయన ఇచ్చేస్తారు. మంచి టాలెంట్ పర్సన్ కృష్ణ అసలు గారు.
0: అవునండి,
1: కొన్నాళ్ళు ఇంకా జీవించాడే భూమి మీద అనిపించింది నాకు.
0: అవునండి, అలాంటి
1: తొందరగా తీసుకెళ్ళిపోతాడు ఆ భగవాన్.
0: అవునండి, మరి ఆయన చేసిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే చాలా ఇష్టం?
1: ఆయన చేసిన ఏ సినిమా అంటే అన్ని సినిమాలు అంటే నాకు మణి సినిమా ఉంది చూడండి, బ్రహ్మానందం ఉంది.
0: ఆ సినిమా
1: ఆ సినిమాలో నన్ను ఆశాపదం ఎక్కువ. ఇంకా ఉన్నాయండి సినిమాలు చాలా మటుకు ఉన్నాయి, చెప్పండి కాదు.
0: ఓకే అండి, మరి మీరు రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: బంత్రా మూవీ నుంచి ఊహల్లో అన్న సాంగ్ ఉంటుంది కదా, ఊహల్లోన సాంగ్ ఉంటుంది కదా, ఊహల్లోన.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిసనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసింది కదండి. మరి ఈ రోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, అలానే మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం కదండి. మరి రేపు మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నేను ఎంతో లీనమై చేసిన చివరి కథ మనం. అది మా నాన్న కోసం చేశా. ఇప్పుడేమో మా అబ్బాయి అఖిల్ కోసం అదే స్థాయిలో కథ నుంచే లీనమై చేసిన చిత్రం లెనిన్. నేను ఓ నిర్మాతని కావడంతో చిత్రీకరణ సమయంలోనే లెనిన్ ఓ గొప్ప సినిమా అవుతుందని నమ్మాను అన్నారు అగ్ర కథానాయకుడు నాగార్జున. నాగార్జున సూర్యదేవర నాగవంశి కలిసి నిర్మించిన చిత్రం లెనిన్. అఖిల్ అక్కినేని కథ

మేమంతా ఎంతో ప్రేమతో ఇష్టంతో చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అంతే ప్రేమ తిరిగి వస్తుందని ఆశిస్తున్నా అన్నారు. కథానాయకుడు అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, మన మూలాలకు దగ్గరగా ఉండే కథ, రెండిన పాత్రల్లోకి వెళ్లేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు, భాగ్యశ్రీ బోర్సే తదితరులు పాల్గొన్నారు. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మీ నెస్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అలవుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్. అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
3: ఫోన్ 0881622354.
5: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. చిత్ర పరిశ్రమలో ఎందరికో సుపరిచితుడైన పిఆర్ఓ ఏలూరు శ్రీను వరి స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగేపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం డ్యూడేట్. ఆనంద్ కే దర్శకత్వం వహిస్తున్నారు. లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ నాయక నాయికలు. ప్రణీతా పట్నాయక్, విజ్ఞాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది ఈ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్నేవగా నిర్మాత బన్నీవాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలేని, వంశీ నందిపాటి చిత్ర దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు. విజయ్ కనకమేడల, విఐ ఆనంద్ తదితర సినిమా ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఓ వర్తమాన అంశం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం ఇది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతూ పూర్తి సంతృప్తిని అందించే కథ కథనాలు ఈ సినిమాకి ప్రత్యేకత. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం చెంచు జింక. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. బాహుబలి సినిమాని అందరూ తీయలేరు, కానీ ఎవరి చిత్రం వారికి బాహుబలే అంటున్నారు కొందరు యువకులు. మరి ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే కొత్త సినిమా చూడాల్సిందే. సురేష్, రాకేష్ ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం ఇది. అజర్ దర్శకత్వం వహిస్తున్నారు. మొహమ్మద్ వసీం అక్రమ్, సాగి సుధీర్ రావు, ఎండెండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలు. తాజాగా ఈ సినిమా నుంచి మేం కూడా సినిమా తీసినాం రో అంటూ సాగే పాటను బుధవారం హైదరాబాద్ లో విడుదల చేసింది చిత్ర బృందం. చరణ్ అర్జున్ ఆలపించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్, దర్శక నిర్మాత మధుర్ శ్రీధర్ రెడ్డి, సాయిలు కాంపాటి, నటుడు సాగర్ అతిథులు పాల్గొన్నారు. ఈ చిత్రంతో 100 మంది కొత్త వాళ్ళను పరిచయం చేస్తున్నాం అన్నారు దర్శకుడు. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మ్ మినిట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది.
6: Oh, brother, move.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. శ్రీకాంత్ లయ జంటగా తెరకెక్కించిన చిత్రం మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ నెల 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రను పోషించారు. జీకే సిఎన్ నిర్మాతలు. బుధవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. కుటుంబం అంతా కలిసి ఆస్వాదించే సినిమా ఇది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇందులో ఉంది. ప్రతి పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని సినీ

వర్గాలు తెలిపాయి. సునీల్, రఘుబాబు, అలి, వెన్నెల కిషోర్, పృథ్వీ, బాబుమోహన్, ప్రభాస్ శ్రీను, చిత్రం శ్రీను, మురళీగౌడ్, ధనరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సాయికార్తిక్, ఛాయాగ్రహణం గుడివేడ అంజీ. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. హృదయం మురళి సినిమా కోసం 2 ఏళ్లు కష్టపడి పనిచేశాం. వన్ సైడ్ లవర్స్ మా సినిమాతో చాలా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రం ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది అని తెలిపారు హీరో అథర్వ. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో అథర్వ, ప్రీతి ముకుందన్, ఖయాదు ప్రధాన పాత్రలో ఫహద్ ఫజిల్ కీలక పాత్రను పోషించిన తమిళ చిత్రం హృదయం మురళి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించడమే కాక కీలక పాత్రలో పోషించారు. ఈ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ నెల 10వ తారీఖున తెలుగులో విడుదల చేస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ, హృదయానికి హత్తుకునే ప్రేమ కథా చిత్రం ఇది అన్నారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ, గతంలో వచ్చిన హృదయం మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో హృదయం మురళి కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం అన్నారు. ప్రేమ స్నేహం గురించి చెప్పే అద్భుతమైన సినిమా ఇది అన్నారు నటుడు షెల్వన్. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరికొన్ని ఫిల్మ్ న్యూస్ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు తీన్ మార్ విత్ మీ యోర్ ఆర్జే శ్రీనిధి. మరి ఈ రోజు సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే నేను వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
4: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి

0: విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: After a short break, welcome back to Teenmar. Devishree Prasad gari music direction lo and Sukumar gari direction lo Allu Arjun and Rashmika Mandana garu kalisi natinchina Pushpa the Rise movie lo nunchi Srivalli song ki Chandrabose gari lyrics anichga Siddhu Sriram garu alpincharu. Mari ee song aithe meekosam play avutundi, vini aanandinchandi.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో

0: ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ అయన్ ముఖర్జీ గారి డైరెక్షన్ లో రణబీర్ కపూర్ అండ్ దీపికా పడుకునే గారు కలిసి నటించిన ఏ జవానీ హే దివానీ మూవీల నుంచి సుబానల్లా సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ అందించగా శ్రీరామ్ చంద్ర గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నసారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు అండ్ రష్మిక మందన్న గారు కలిసి నటించిన సరిలేరు నీకెవరు మూవీలో నుంచి మైండ్ బ్లాక్ సాంగ్ కి శ్రీమణి గారు లిరిక్స్ అనేజ్గా బ్లేజ్ అండ్ రనీనా గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఓకే లిసనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444. ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు అనిరుద్ రవిచందర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ లోకేష్ గారి డైరెక్షన్ లో విజ్

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు విశాల్ శేఖర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ సిద్ధార్థ్ గారి డైరెక్షన్ లో షారుక్ ఖాన్ అండ్ దీపికా పడుకునే గారు కలిసి నటించిన పతాన్ మూవీలో నుంచి బేషారం రంగ్ సాంగ్ కి కుమార్ గారి లిరిక్స్ అనేట్గా శిల్పారావు గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఓకే లిజనర్స్, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సంగీతం ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు అనిరత్ రవిచందర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ కొరటాల శివ గారి డైరెక్షన్ లో జూనియర్ NTR అండ్ జాన్వీ కపూర్ గారు కలిసి నటించిన దేవరామ్ మూవీలో నుంచి ఫియర్ సాంగ్ కి రామజోగే శాస్త్రి గారి లిరిక్స్ అందించగా అనిరత్ రవిచందర్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాం, లిసనర్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిసనర్స్, మరి ఈనాటి తీన్మార్లో సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేశారు కదండి, మరి రేపు ప్రసారమయ్యే తీన్మార్లో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోద సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే శ్రీనిధి.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ